ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 15వ తేదీ శుక్రవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్, 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమండ్రిలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. సమయం 5 గంటల 57 నిమిషాలు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పసిడి కాంతుల దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన శ్రీ పేరాల భరత శర్మ, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్.

0: భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వరి అష్టకం విన్నారు. ఇప్పుడు వింటారు కనకధార స్తోత్రం.
1: అంగం హరిపులగ భూషణమాశ్రయంతి భుంగంగ నేవ ముగుళాభరణం తమాలం అంగీకృత అఖిల విభూతిరవ

గరుడధ్వజ సుందరీది శాకంబరీది శశిశేఖర వల్లభేది. సృష్టి స్థితి ప్రళయకేలుషు సంస్థితాయై.

విమల జారు జ్వలత్వదంగి ప్రాతం నమామి జగదాం జననీ మహేష లోకాదినాథ గృహిణీ అమృతాబ్ది పుత్రీ కమలే కమలాక్ష వల్లభే.

0: నాతీయ కలాం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన. ఖురాన్ సూక్తులు వింటారు వ్యాఖ్యాత శ్రీ షేక్ మక్బూల్.
1: అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అని అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఖురాన్ పరిచయం. అలీఫ్ లామ్ మీమ్. ఇది అల్లా గ్రంథం. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. అల్లా భీతి గలవారికి గ్రంథం మార్గదర్శకం. ఏదైతే ఖురాన్ సూక్తులు నేను చెప్తున్నానో, ఈ ఖురాన్ అనేది మానవ రచన కాదు అని చెప్పి ఖురాన్లోని 2వ సూరాలోనే దీని యొక్క సందేహాన్ని నివృత్తి చేసింది. అలాగే ఖురాన్ ఇచ్చేటటువంటి ప్రధానమైన మెసేజ్ ఏంటంటే మానవులంతా ఒక్కటే. 49వ సూరా 13వ వాక్యంలో, మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషుని నుండి ఒకే స్త్రీ నుండి పుట్టించాము, తర్వాత మీరు ఒకరికొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగాను తెగలుగాను చేశాను. వాస్తవానికి అందరికంటే ఎక్కువ భయభక్తులు కలవారే దైవం దృష్టిలో గౌరవపాత్రులు. అంటే ప్రపంచంలో ఎంతమంది అయితే సృష్టించబడ్డారో వీళ్ళందరి యొక్క ఆరిజిన్, మూలం ఏదైతే ఉందో అది ఒకే జంట ద్వారా మనం ఉనికిలోకి వచ్చాం. మీరు కేవలం ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే జాతులుగా తెగలుగా విభజించబడ్డారు తప్ప వేరే ఉద్దేశంతో కాదు. నిజానికి మీరు నిజంగా దైవం దగ్గర ఎవరైతే గౌరవపాత్రుడు అనబడతాడో, అంటే ఎవరైతే దైవానికి ఎక్కువగా భయపడతాడో అతను మాత్రమే గౌరవపాత్రుడు అని చెప్పి ఖురాన్ ఇక్కడ తెలియజేస్తుంది. మరి ఖురాన్ ఎవరి కోసం అండి? దానికి జవాబు ఖురాన్ 2వ సూరా 185వ వాక్యంలో, పవిత్ర ఖురాన్ అవతరించిన నెల రంజాన్ నెల, మానవులందరికీ ఆ గ్రంథం మార్గదర్శకం. రుజుమార్గం చూపే, సత్య అసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. ఏ విధంగా అయితే సృష్టిలో ఉన్నటువంటి ప్రతీదీ కూడా మానవ మనవుడి కోసమే కాబట్టి, గాలి, నీరు, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, అలా ఈ యొక్క ఖురాన్ కూడా సర్వమాని వాళ్ళ కోసం అవతరించబడింది అని చెప్పి ఖురాన్ దీనికి సాక్ష్యం ఇస్తుంది. ఖురాన్ మనిషికి ఇచ్చినటువంటి స్థానం 2వ సూరా 30వ వాక్యంలో, ఈ సంఘటన జ్ఞాపకం తెచ్చుకో, నేను అంటే దైవం భూమిలో ఒక ప్రతినిధిని అంటే ఖలీఫాను సృష్టించబోతున్నాను అని నీ ప్రభువు తన దూతలతో అన్నప్పుడు.

0: అంటే మనిషికి ఇచ్చినటువంటి స్థానం ఖురాన్ ఖలీఫా ప్రతినిధి అంటే రాయబారి దైవం తరపున భూమి మీదకు వచ్చినటువంటి అత్యుత్తమైనటువంటి జీవరాశి అని చెప్పి ఖురాను మనిషికి ఉన్నతమైన స్థానాన్ని సృష్టిలో ప్రసాదించింది. అలాగే మానవ ప్రాణాన్ని కూడా చాలా చక్కటి విలువని ఇవ్వడం జరిగింది. 5వ సూరా 32వ వాక్యంలో ఖురాన్ ఏమంటుందంటే, మీరు అకారణంగా అన్యాయంగా ఒక వ్యక్తిని కనుక చంపినట్లయితే మీరు సమస్త మానవాళిని చంపినంత పాపాన్ని మీరు మూటకట్టుకుంటారు. అట్ ది సేమ్ టైం మీరు ఒక మానవుడిని రక్షించినట్లయితే సమస్త మానవాళి రక్షినంత పుణ్యాన్ని మీరు సంపాదించుకుంటారని చెప్పి ఖురాన్ హెచ్చరించడం జరిగింది. ఇంకా సమానత్వానికి సంబంధించి దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటారు, అంతిమ హజ్ ప్రసంగంలో ఒక అరబుకు కానీ అరబేతుడుపై కానీ ఒక తెల్లవానికి నల్లవానిపై కానీ నల్లవానికి తెల్లవానిపై కానీ ఎటువంటి ఆధిక్యత లేదు. ఖురాన్కి విభిన్నమైనటువంటి పేర్లు ఉన్నాయండి, ఆ పేర్లు కాస్త చూద్దాం. ఒకటి ఫుర్ఖాన్, ఖురాన్ని ఫుర్ఖాన్ అంటారంటే గీటురాయి. ఏ విధంగా అయితే బంగారం నసలేందు అని చెక్ చేయడం కోసం గీటురాయిని ఎలాగైతే వినియోగిస్తామో ఖురాన్ కూడా గీటురాయి. అంటే ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి ఆవిష్కరణలు వస్తున్నాయి, అయితే వాటన్నిటినీ కూడా ఖురాన్ మీద మనం రుద్దు చూసినట్లయితే, అది ఖురాన్ యాక్సెప్ట్ చేసినట్లయితే దాన్ని తీసుకోవటం, రిజెక్ట్ చేసినట్లయితే వదిలేయటం. కాబట్టి ఖురాన్ని గీటురాయిగా వాడాలి. అలాగే ఖురాన్కి హుదా అల్ హుదా అంటాడు. హుదా అంటే మార్గదర్శి, గైడ్. ఏ విధంగా అయితే గైడు ఒక రుజుమార్గాన్ని చూపిస్తాడో అలాగా ఇది సరైనటువంటి రుజుమార్గాన్ని చూపిస్తుంది ఖురాన్. అలాగే ఖురాన్కి మరొక పేరు జిక్ర్. జిక్ర్ అంటే స్మరణ లేదంటే జ్ఞాపిక. అంటే ఖురాను కొత్త విషయాలు ఏదో చెప్పదు, పాత విషయాలే, సనాతనమైన విషయాలు ఏవైతే ఉన్నాయో మానవాళి మర్చిపోయిందో వాటిని ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది. ఖురాన్ చెప్పేటటువంటి ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ సమస్త సృష్టికి సృష్టికర్త ఒక్కడు. మరి ఈ విశ్వాసం, ఈ చెప్పేటటువంటి ఈ దృక్పథం సనాతనమైందా కొత్తదా అంటే సనాతనమైందే. కాబట్టి జిక్ర్ స్మరణ అని చెప్పంటున్నాడు. ఇంకా ఖురాన్ ప్రతిపాదించే అత్యంత ప్రధానమైన విశ్వాసాలు 3. ఒకటి తౌహీద్ అంటే దేవుని ఏకత్వం, అంటే సమస్త సృష్టిని సృష్టించిన వాడు ఒక్కడు, సరిసమానులు లేనివాడు, భాగస్వాములు లేనివాడు అనేటటువంటి విశ్వాసాన్ని ప్రబోధిస్తుంది. తర్వాత రిసాలత్ అంటే ప్రవక్తల ప్రవంపర, అంటే ఈ ప్రపంచానికి ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు, అంటే 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారు, అందులో అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పి విశ్వసించటం. 3వది ఆఖిరత్. ఆఖిరత్ అంటే ప్రళయ దినం, తీర్పు దినం, పరలోకం అనేటటువంటి ఈ 3 విశ్వాసాలని ఖురాను ప్రబోధిస్తుంది. ఇక చివరిగా ఖురాన్ 18:29 ఏముంటుందంటే, స్పష్టంగా ఇలా ప్రకటించు, ఇది సత్యం, మీ ప్రభు తరపు నుండి వచ్చింది, ఇష్టం అయిన వారు దీన్ని స్వీకరించవచ్చు, ఇష్టం కాని వారు దానిని తిరస్కరించవచ్చు.
1: ఇంతవరకు మీరు శ్రీ షేక్ మక్బూల్ గారి వ్యాఖ్యానంలో ఖురాన్ సూక్తులు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం

0: పొలం పనులు. ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో మెట్ట రైతులు వేసవి జాగ్రత్తలు ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సూచనలు వింటారు.
1: మెట్ట ప్రాంతపు రైతు సోదరులు, ప్రధానంగా మనకున్నటువంటి నేలను కాపాడుకోవాలి, మనకు పడ్డటువంటి ప్రతి వాన చుక్కని కాపాడుకోవాలి, అలాగే మనం దాచిపెట్టుకున్న లేకపోతే నిలవబెట్టుకున్నటువంటి నీరుని కూడా భూమి లోపలికి వెళ్లకుండా కాపాడుకోవాలి. దీనికి మనం ఏం చేస్తున్నాం? ముఖ్యంగా ఎండాకాలంలో కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది, వానలు వచ్చిన తర్వాత కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. వీటిల్లో ఎండాకాలంలో ప్రధానంగా మనము ఈ నీటి పరివాహక ప్రాంతంలో నీటి కుంటలు మనం సరైనటువంటి పద్ధతిలో సిద్ధం చేసుకోవాలి. మనకున్నటువంటి వాళ్ళని బట్టి, మన నేలను బట్టి, మనకున్నటువంటి పొలం విస్తీర్ణాన్ని బట్టి మనం ఎంత లోతులో ఈ నీటి కుంటను సిద్ధం చేసుకోవాలో మనం ఆలోచించుకోవాలి. ఉదాహరణకి మనము ఒక 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతులో గనక మనము ఏదన్నా నీటి కుంటను సిద్ధం చేసుకున్నట్లయితే గనక సుమారుగా మనకు ఒక 25,000 లీటర్ల నీరు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ లెక్కన మనకి ఎంత నీరు కావాలా, ఎంత నీరు నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, వచ్చినటువంటి వాన వృధాగా బయటికి వెళ్ళిపోకుండా

మనము మన పొలంలోనే ఒక చివర వాలు చివరిలో మనం ఈ నీటి కుంటను సిద్ధం చేసుకోవాలి. కొంతమంది రైతులు అంటుంటారు, మాది ఎర్ర నేల, నీరు నిల్వ చేసుకున్నా కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి, భూమిలోకి వెళ్ళిపోతాయి, ఏం ఉపయోగం అంటుంటారు. అట్లాంటి చోట ముఖ్యంగా మనం ఏం చేయొచ్చంటే, నీటి కుంటను సిద్ధం చేసుకున్న తర్వాత ఆ అంచులంతా కూడా భూమి ఆ చెరువు అడుగున అలాగే ఆ నీటి కుంట అడుగున అంచులంతా కూడా మనము ఈ మట్టి సిమెంటు ఈ రెండింటిని కలిపి పూతలాగా కనుక పూయగలిగితే నీరంతా కూడా ఆ మనము తొట్టిలో కనుక ఏ విధంగా అయితే నీరు నిల్వ ఉంటుందో ఆ విధంగా ఆ కుంటలో నీరు నిల్వ ఉండి కింద భూమి పొరల్లోకి వెళ్ళిపోకుండా జాగ్రత్త పడటానికి అవకాశం ఉంటుంది. అది ఎట్లా కలపాలా? మట్టి ఒక 6 పాళ్ళు, 1 పాలు సిమెంటు తీసుకొని ఆ నిష్పత్తిలో ఈ నీటి కుంట అడుగు భాగాన వాలు పక్క అంతా కూడా మనం పూతలాగా పూసుకొని నీరంతా వృధా కాకుండా జాగ్రత్త పడవచ్చు. ఇదొకటి. అలాగే మనము పాత నీటి కుంటలు ఉంటాయి, ఇప్పటికే చాలా కాలం నుంచి మనకి ఈ అలవాటు వస్తూ ఉంది. మరి ఈ అలవాటు ఉన్నటువంటి ప్రాంతాల్లో పాత నీటి కుంట, మరి మట్టితోటో ఇసుకతోటో లేకపోతే ఇతర పదార్థాలతోటో పాడైపోయిందనుకోండి, లేకపోతే కొంత బూడిపోయిందనుకోండి, ఆ పూడిక తీసేసి మరమ్మతులు చేసుకొని ఎక్కడన్నా సిమెంట్ పూత పోయినా లేకపోతే మట్టి సిమెంట్ అనుకుని పూత అనుకున్నాం కదా, వాటిని బాగా పూత పూసేసి మళ్ళీ బాగు చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి. ఇది మనం ఖచ్చితంగా ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో చేసుకోవాల్సినటువంటి పని. ఇకపోతే మామూలు నేలలు ఉన్నాయి, మరి పడ్డటువంటి వాన కాస్త కూస్తో మరి నేల పీల్చుకున్న తర్వాత మిగిలిన నీరంతా కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మెట్ట రైతులు ఏం చేయాలంటే, ముందు జాగ్రత్త చర్యగా వానలు పడకముందు భూమిని లోతుక్కులు కనుక దున్నుకున్నట్లయితే మనకి ఈ నీరంతా కూడా భూమిలోకి ఇంకేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి డిస్క్ నాగలి లేదా మనకి రెక్కబాతు కాళ్ళ నాగలి ఉంటుంది, వీటిలో ఏదో ఒక దాన్ని మనం వాడుకొని లోతు దుక్కులు కనుక చేసుకున్నట్లయితే వర్షపు నీరంతా కూడా పడిన వానంతా కూడా ఎక్కడికి పోకుండా మన భూమిలోకి ఇంకుతుంది. ఒకవేళ మనకి ఏదైనా బోర్ ఉన్నా కూడా ఆ బోర్లో నీళ్లు బాగా పెరుగుతాయి, ఎంత ఉపయోగం మనకి, అవసరమైన వచ్చినప్పుడు పంటను కాపాడుకోవాల్సి వచ్చినప్పుడు ఆ బోర్ నీళ్లు వాడుకోవచ్చు. నీరు ఆకుండా వెళ్ళిపోయిందనుకోండి మన బోర్లోకి నీళ్ళు ఎండించి వస్తాయి. అందుకనే కనీసం మన భూమిలో పడ్డ నీరు మన భూమిలోకి ఇంకేటట్టుగా మనము ఈ లోతు దుక్కులు చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం. ఇక లోతు దుక్కుల వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి, చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం. లోపల ఉన్నటువంటి పురుగు పుట్టరంత బయటపడుతుంది, కలుపు విత్తనాలన్నీ బయటపడతాయి, ఆ ఎండ ఏడికి అవన్నీ కూడా చనిపోతాయి. కలుపు విత్తనాలు అయితే మొలకెత్తే శాతం మొలకెత్తే మరి పరిస్థితి కూడా కోల్పోతాయి, కాబట్టి చాలా ఉపయోగం మనకి. అదొకటి మనం చేసుకోవచ్చు. ఒకవేళ అది కుదరకపోయినా పడ్డటువంటి వాన నీరు వృధా కాకుండా ఉండాలి అంటే మనము ప్రతి 1-2 మీటర్లకు మనము ఒక బాగా లోతైన నాగలి చాలు తీసుకోవాలి, 2 అడుగులు లోతు కూడా తీసుకోవచ్చు. అంత లోతులో ప్రతి 2 మీటర్లకు ఒక నాగల చాలు లోతులో మనము ఈ చిజిల్ నాగలితో కనుక తీసుకున్నట్లయితే భూమి పొరలో ఏదన్నా లోపల గట్టిగా ఉండి నీరు లోపలికి పోకపోతున్నా వానలన్నీ కూడా ఉపయోగించుకునేలాగా ఈ గాడి ఈ నాగల చాలు బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇది పొరగట్టిపడేటువంటి ప్రాంతాల్లో, నేల పొరగట్టిపడేటువంటి ప్రాంతాల్లో ఇది చాలా చాలా ఉపయోగం. దీన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే కనుక వర్షపు నీరు చాలా వరకు మనం నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి సరే, ఇక ఎండాకాలంలో మనం ఇంకా ఏం పనులు చేసుకోవచ్చు? మన భూమిలో గనక సేంద్రియ పదార్థాన్ని పెంచుకోగలిగితే నీటిని పట్టి ఉంచేటువంటి శక్తి బాగా పెరుగుతుంది వాటికి. ఇప్పుడు మేకలు గొర్రెలు అన్నీ ఉంటా ఉంటాయి, వీలైతే ముఖ్యంగా గొర్రెల్ని పొలాల్లో నిలబెట్టడం, ఈ పద్ధతులు చాలా చోట్ల ఉన్నాయి, మంచి పద్ధతులు అవి, వాటిని కొనసాగించాలా. దానివల్ల మన భూమికి కొంత సేంద్రియ పదార్థం కలిసి సేంద్రియ కర్బనం ఎక్కువ అవుతుంది, దానివల్ల మనకి నీటిని పట్టి ఉంచుకునేటువంటి శక్తి నేలకు పెరుగుతుంది, కాబట్టి మనకి చాలా చాలా ఉపయోగకరం. ఈ విధంగా నేలలో తేమని పట్టి ఉంచుకునే శక్తిని అలాగే నేల లోపలికి నీరు పీల్చుకునేటువంటి శక్తిని పెంచుకున్నట్లయితే

0: మెట్ట రైతులు ఇబ్బంది లేకుండా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: ఇంతవరకు మీరు మెట్ట రైతులు వేసవి జాగ్రత్తలు ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన సూచనలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సమాచారం. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, ఏలూరు జిల్లా ప్రాంత వ్యవసాయదారులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో ఒక మోస్తరు జల్లులు గాని, ఉరుములతో కూడిన జల్లులు గాని ఒకటి లేదా రెండు ప్రదేశాల్లో పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వారు తెలియజేస్తున్నారు. భారీ వర్ష సూచన అయితే ఏమీ లేదు. అలాగే రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో సముద్రంలో చేపలు పట్టే వారికి ఈ రోజు నుండి రాగల 3 రోజుల వరకు, అంటే ఈ నెల 18వ తేదీ వరకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఈ ప్రసారంలో ఈరోజు రాత్రి 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో నేలలో పోషకాల లభ్యత, పంటలు తీసుకునే పద్ధతులు అవగాహన, ఈ అంశంపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ శిరీష గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం వ్యవసాయ సమాచారంలో కాకినాడ జిల్లా రైతు సోదరులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం.

ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో యుద్ద విమానాల తయారీ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకంలో చేర్చాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఇందులో భాగంగా జిల్లాలోని పుట్టపర్తిలో ప్రతిష్టాత్మక అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి, ముఖ్యమంత్రి భూమిపూజ చేస్తారు. సుమారు 15,803 కోట్ల రూపాయల వ్యయంతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నారు. భారతదేశపు తొలి 5th జనరేషన్ స్టెల్త్ మల్టీరోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అభివృద్ది లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేయనుంది. యుద్ద విమానాల తయారీతో పాటు పరీక్షలు కూడా పుట్టపర్తిలోనే నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 7,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల వారీగా

0: ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయంపై చర్చించారు. 2026-27 ఆర్థిక సంవత్సర లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని వివిధ శాఖలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గనులు, ఎక్సైజ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నులు, రవాణా తదితర శాఖలు ఆదాయాన్ని పెంచేలా పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వానికి వచ్చే ప్రతి రూపాయి సద్వినియోగం అయ్యేలా చూడాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కనబరిచిన ప్రతిభ అభినందనీయమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన సత్కార కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. విద్యార్థులు అధిక మార్కులు సాధించడంలో విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, చేసిన కృషి కీలక పాత్ర పోషించాయని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుపుతూ,
1: ప్రభుత్వం కూడా ఎంతో చేస్తా ఉంది. టీచర్లను రిక్రూట్ చేయటం గానీ, ప్రతి 20 మందికి ఒక టీచర్ ఉండే విధంగా చూడటం గానీ, మిడ్ డే మీల్ క్వాలిటీ ఉండే విధంగా చూడటం గానీ, మంచి టీచర్స్ సింగపూర్ కు తీసుకెళ్లి ట్రైనింగ్ ఇవ్వటం గానీ, పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెట్టడం గానీ, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరినీ పేపర్ యాడ్స్ ఇచ్చి మీకు ఒక ఆత్మాభిమానాన్ని క్రియేట్ చేయటం గానీ, అసెంబ్లీలో వాళ్ళని ప్రమోట్ చేసే విధానం గానీ, ఇవన్నీ మీరు తోడ్పాటు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను.
0: దేశవ్యాప్తంగా నిర్వహించే పోటీ పరీక్షల విశ్వసనీయతను కాపాడాల్సిన అవసరముందని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. నీట్ 2026 పరీక్షకు సంబంధించి వచ్చిన ప్రశ్నాపత్రం లీకేజ్ ఆరోపణలు, పరీక్ష నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పారదర్శకంగా విచారణ చేపట్టాలని నిన్న ఒక ప్రకటనలో కోరారు. దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో భద్రతా ప్రమాణాలు, సాంకేతిక రక్షణ చర్యలు, జవాబుదారీతనం మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో మూత్రపిండాలు, కాలేయ, గుండె సంబంధిత తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు ప్రభుత్వం 895 కొత్త పింఛన్లు మంజూరు చేసిందని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద డయాలసిస్ చేయించుకుంటున్న వారికి ఈ పింఛన్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కొత్త పెన్షన్లతో ప్రభుత్వంపై ప్రతి నెల 86,34,000 రూపాయల అదనపు భారం పడనున్నట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నిన్న మంత్రి మాట్లాడుతూ, పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం గత 2 ఏళ్లుగా గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. ప్రముఖ సంస్థలను రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలుపుతూ,
2: ఇండస్ట్రీస్ పరంగా తెచ్చే విషయంలో కానీ, ఐటీ కంపెనీస్ తెచ్చే విషయంలో కానీ చాలా కష్టపడుతున్నాము. ఇండస్ట్రీస్ వచ్చేకి ఈరోజు ఆల్ ఇండియాలో ఏమైనా పెట్టుబడులు పెట్టాలా ఏదన్నా ఉందంటే మన రాష్ట్రం దాదాపు 25% ప్లస్ అట్రాక్ట్ అవుతా ఉంది అండ్ వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్. సో దాని భాగంగా వీఆర్ బీన్ వర్కింగ్ హార్డ్. ఎవ్రీ క్యాబినెట్లో కానీ ఎస్ఐబిబిలో చూస్తే దాదాపు 100,00,000 ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు క్లియర్ చేసుకుంటూ పోతున్నాం.
0: సమాజంలో ట్రాన్స్జెండర్లు ఆత్మగౌరవంతో జీవించాలన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి అన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి అధ్యక్షతన ట్రాన్స్జెండర్ సంక్షేమ బోర్డు సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో ట్రాన్స్జెండర్ల సంక్షేమం, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ట్రాన్స్జెండర్లకు అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. వారి కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేక ఓపీ సదుపాయం కల్పించనున్నట్లు వెల్లడించారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకం పీఎస్ఎస్లో చేర్చాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పంట దిగుబడుల్లో 75% వరకు కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఈ మేరకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు నిన్న లేఖ రాశారు. రైతులకు నిజమైన గిట్టుబాటు ధరలు అందాలంటే కనీస మద్దతు ధరలు ఎంఎస్పీని 30-40% వరకు పెంచాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పత్తి, పప్పుధాన్యాలు, నూనెగింజలు సహా ఇతర పంటల విషయంలో కూడా రైతులకు భరోసా

0: అందించేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్ష కొనుగోళ్లు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఆధునిక సమాజంలో కుటుంబాల ప్రాధాన్యత పట్ల ప్రజలకు అవగాహన కలిగించాలన్న ఉద్దేశంతో ప్రతి ఏడాది మే 15వ తేదీన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. కుటుంబ విలువలను పెంపొందించడం, కుటుంబ వ్యవస్థను బలపరచడం, సమాజంలో కుటుంబ పాత్రను గుర్తించడం, సమాచార ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు కుటుంబ వ్యవస్థ పట్ల అవగాహన కలిగించాలనే లక్ష్యంతో అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రవాణా రంగం ప్రజల దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తోందని, ప్రభుత్వం రవాణా రంగ బలోపేతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ బస్ ఆపరేటర్స్ నూతన కార్యవర్గ సభ్యులు మంత్రిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రవాణా రంగానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఈశాన్య దిశగా కదిలే అవకాశముందని, ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలియజేస్తూ,
1: ఋతుపవనాల యొక్క ఆగమనం అండమాన్ నికోబార్ దీవులకు 16వ తేదీ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సంవహన వర్షపాత పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే 5 రోజులు కూడా చెదురుముదురుగా తేలికపాటి జల్లులు, ఉరుములు, మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. కోస్తా జిల్లాలపై 1-2 చోట్ల 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక గరిష్ట ఉష్ణోగ్రతల్లో రాబోయే 4 రోజులు కనిపించట్లేదు. కానీ 5వ రోజు తర్వాత 7వ రోజు లోపల క్రమేపీ పెరుగుదల కనిపించి 2-3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత పెరిగే అవకాశం కనిపిస్తుంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో యుద్ద విమానాల తయారీ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేస్తారు. రాష్ట ప్రభుత్వ ఆదాయ వనరులను మరింత బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశవ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల్లో 25% పైగా ఆంధ్రప్రదేశ్కే వస్తున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. దేశంలో పండించే అన్ని పంటలను ధరల మద్దతు పథకంలో చేర్చాలని తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఏఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః డాక్టర్ గణేశ హెగడే. అథ వార్తాః. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అద్యారభ్య యుఏఈ, నెదర్లాండ్, స్వీడన్, నార్వే, ఇటలీతి దేశానాం షడ్ దివసీయ యాత్రాయాం భవిష్యతి. పంచదేశయాత్రాయాః ప్రథమపదే అద్య శ్రీమోదీ యుఏఈ దేశం గమిష్యతి, యత్ర సః రాష్ట్రపతినా షేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ ఇత్యనేన సహ మిలిష్యతి. ద్విపక్షీయ విషయేషు విశేషతః ఊర్జా సహకార్యే తథైవ పరస్పర హితస్య క్షేత్రీయ అంతరాష్ట్రీయ విషయేషు చ ద్వౌ నేతారౌ విచారాణాం ఆదాన ప్రదానం కరిష్యతః. మేలనమిదం ఊర్జా సురక్షా విషయే కేంద్రీకృతం భవిష్యతి ఇత్యపేక్షా వర్తతే. ప్రధానమంత్రిణా శ్రీమోదినా ప్రోక్తం యత్ అస్మిన్ వర్షే భారతస్య అధ్యక్షతాయాం బ్రిక్స్ ఇతి బహుదేశీయ సంఘః బహుపక్షీయతాం సుదృఢం కర్తుం, సతత వికాసం ప్రవర్ధయితుం, ఆర్థిక శక్తిం ప్రవర్ధయితుం, అధిక సమావేశీయ విశ్వవ్యవస్థాయాః నిర్మాణార్థం చ మిలిత్వా కార్యం కరిష్యతి. ह्यः नवदिल्ल्यां ब्रिक्स देशानां विदेशमन्त्रिभिः प्रतिनिधिमण्डलप्रमुखैः सह संवादं कुर्वन् श्रीमोदी अवदत् यत् उदयमानानां अर्थव्यवस्थानां मध्ये सहकार्यं प्रवर्तयितुं वैश्विकदक्षिणस्य आकाङ्क्षाणां विकासाय च ब्रिक्स सङ्घः महत्वपूर्णमञ्चरूपेण उद्भूतः वर्तते. केन्द्रसर्वकारेण उक्तं यत् देशे पर्याप्तम् असंस्कृततैलस्य ఎల్పిజి ఇతి ద్రవీకృత అనిల ఇంధనస్య, ప్రాకృతిక అనిలేంధనస్య చ ఉపలబ్ధతాం సునిశ్చేతుం ప్రభావి పదాని గృహీతాని సంతి. ह्यः నవదిల్ల్యాం అంతర్మంత్రాలయస్య వృత్తాంతస్య సమయే పెట్రోలియం ప్రాకృతిక అనిల మంత్రాలయస్య సంయుక్త సచివ పదాసీన సుజాత శర్మ అవదత్ యత్

0: देशे सर्वत्र गृहोपयोगि एलपीजी इति द्रवीकृत अनिल इंधनस्य आपूर्तिः सुचारुरूपेण प्रचलति। नीट इति आगामी राष्ट्रीय पात्रता सहित प्रवेश परीक्षायाः सज्जतायाः समीक्षां कर्तुं केंद्रीय शिक्षा मंत्री धर्मेंद्र प्रधानस्य निवासस्थाने उच्चस्तरीय सभा आयोजिता। सभायां नीट परीक्षायाः सुचारुतया कुशलतया च संचालनस्य विविध पक्षेषु विस्तृत विमर्शाः कृताः। रक्षामंत्री राजनाथ सिंहः अद्य आंध्रप्रदेशस्य श्री सत्यसाई मण्डलस्य पुट्टपर्ति इत्यत्र अनेक वैमानिक रक्षा परियोजनानां आधारशिला स्थापन कार्यक्रमे भागं गृहीष्यति। रक्षामन्त्रालयेन उक्तं यत् विमानविकाससंस्थायाः विमानसमायोजनस्य उड्डयनपरीक्षणकेन्द्रस्य च शिलान्यासः भविष्यति। विमानस्य एकीकरणस्य परीक्षणस्य प्रमाणीकरणस्य च एषा परियोजना उन्नतमध्यमयुद्धविमानकार्यस्य विकासं त्वरयिष्यति। केन्द्रीय ग्रामीण विकास मंत्री शिवराज सिंह चौहान अद्य महाराष्ट्र से सतारा इत्यत्र प्रधानमंत्री ग्रामीण आवास योजनायाः लाभार्थी सम्मेलने एवं महाराष्ट्र आवास अभियान राज्यस्तरीय पुरस्कार वितरण समारोहे च भागं गृहीष्यति। उत्तर प्रदेशे विगत 37 होरासु झंझावात चक्रवात विद्युत्पातादिभिस्सह अतिवृष्टिकारणात् न्यूनातिन्यूनम् 11100 जनाः मृताः, 200 अधिकाः जनाः व्रणिताः सन्ति। मुख्यमंत्री योगी आदित्यनाथः जिलाधिकारीं तथा संबंधित अधिकारिणः शीघ्रतया घटनास्थलं गत्वा सर्वेक्षणं कर्तुं निर्देशं दत्तवान्। उधमपुरा मण्डलस्य शिवपार्वती तीर्थे ऐतिहासिकः त्रिदिवसीया शिवपार्वती मेला इति प्रसिद्धा वार्षिक मौंगरी मेला अद्य आरभ्यते। धार्मिकोत्साहस्य उत्सवस्य च भावनायाः मध्ये उधमपुरा मण्डल प्रशासनेन मौंगरी इत्यत्र सर दब्बर क्षेत्रे भव्य ऐतिहासिक मेलायाः सज्जता कृता वर्तते। केन्द्र सर्वकारेण सुवर्णस्य आयातस्य कृते 100 किलोग्राम परिमितस्य सीमायाः निर्धारणं कृतमस्ति। अग्रिम प्राधिकरण योजनायाः अन्तर्गतं आभूषण निर्यातकाः शून्य शुल्केन असंस्कृत वस्तूनां अथवा निवेश सामग्रीणां आयातं कर्तुं शक्नुवन्ति। आईपीएल इति 20-प्रतिविंशतिः क्रिकेट लीग प्रतिस्पर्धायां गतरात्रौ मुंबई इंडियन्स दलेन पंजाब किंग्स दलं 6 पराजितम्। अद्य सायं 7:30 लखनऊ सुपर जायंट्स दलं लखनऊ नगरे चेन्नई सुपर किंग्स दलं सम्मुखी करिष्यति इति वार्ताः।
1: आकाशवाणी विशाखपट्टणम केंद्रं प्रसार విశేషాలు ఈ ప్రసారంలో 7:05 తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన బ్రిటిష్ సైనికాధికారి నీటిపారుదల ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ జయంతి, స్త్రీవాద రచయిత్రి మల్లాది సుబ్బమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం. అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం కూడా నేడు, దాని గురించి కూడా కొన్ని వివరాలు తెలుసుకుందాం. అనంతరం 90 ఆకాశవాణి శ్రీ గుర్విల్లి అప్పన్న నాదస్వర విద్వాంసులు వారికి ఆకాశవాణితో ఉన్న అనుబంధం గురించి తెలుసుకుందాం. ఇంకా ఆరోగ్యమే మహాభాగ్యంలో ఆక్యుపంక్చర్ వైద్య విధానం అవగాహన, ఈ అంశంపై ఆక్యుపంక్చరిస్ట్ డాక్టర్ కాశీ మహంతి సునీత గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి బిఎన్ పద్మిని. గాంధీ మార్గం, పుష్పాంజలి సినీ భక్తి గీతాలు ఉదయ సమీరాల్లో భాగంగా శ్రోతలు వినవచ్చు. 8:35 తిరిగి మధ్యాహ్నం 2:30 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ జి నారాయణ బృందం వారి నాదస్వర వాదనం ప్రసారమవుతుంది. 8:59 నుండి పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ద్వారా తమకిష్టమైన పాటలను కోరి వినే కార్యక్రమం. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల్లో కార్యక్రమంలో భాగంగా న్యూక్లియర్ టెక్నాలజీతో భారత్ నూతన దశ, పిఎఫ్బీఆర్ సాధించిన ఘనతపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. అతిథి ప్రొఫెసర్ వి లక్ష్మీనారాయణ. 10:30 90 ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం అరణ్య గీతం డాక్యుమెంటరీ ఫీచర్ ప్రసారమవుతుంది. రచన డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్, నిర్వహణ కుమారి కె కామాక్షమ్మ, శ్రీమతి పివి శేషారత్నం, శ్రీ ఎం తులసీదాస్. 11:00 మధురిమ పాత సినిమా పాటలు వింటారు.

11:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 12:10 మధుమంజరి చిత్రగీతాలు వింటారు. 12:40 హిందీ సినిమా పాటలు ప్రసారమవుతాయి. మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:35 కుటుంబ విలువలు ఈ అంశంపై సంభాషణ ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొన్నవారు శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి. ఇక సాయంత్ర ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 మా పదం మీ భావం, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో శ్రీ సుందరపల్లి రాజేష్ డోలు లైవిన్యాసం ప్రసారమవుతుంది. కండచాపుతారు.

0: లో పాల్గొన్నవారు శ్రీమతి డివి మానస, శ్రీమతి డి శ్రీదేవి. ఇక సాయంత్ర ప్రసారంలో 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 మా పదం మీ భావం, 6:30 సాయం సమీరం కార్యక్రమంలో శ్రీ సుందరపల్లి రాజేష్ డోలు లై విన్యాసం ప్రసారమవుతుంది కండచాపు తాళంలో. అనంతరం ఫిట్నెస్ మంత్ర వికాసం, ఇంకా 90 ఏళ్ల ఆకాశవాణి శ్రీ గురువిల్లి అప్పన్న నాదస్వర విద్వాంసులు వారికి ఆకాశవాణితో ఉన్న అనుబంధం గురించి తెలియజేస్తారు. 7:00 ప్రసార విశేషాలు, 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో నేలలో పోషకాల లభ్యత, పంటలు తీసుకునే పద్ధతులపై అవగాహన, ఈ అంశంపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ శిరీష గారి ప్రసంగం ఉంటుంది. అనంతరం కాకినాడ జిల్లా రైతు సోదరులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం. రాత్రి 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి ఎంపీఎస్ రవళి గానం వింటారు. వయోలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, శ్రీ ముళ్లపూడి వెంకట రాజాలక్ష్మణరావు మృదంగం. 10:45 ఆపాత మధురాలు. 11:10 రేపటి ప్రసార ముఖ్యాంశాలు, వాతావరణ వివరాలు తెలుసుకుంటారు. ఇవి ఈరోజు ప్రసారం కాబోయే మా కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:00 డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6:00 వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
0: గమనిక విన్నారు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ధర్మశాలలో నిన్న రాత్రి జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మొదట యుఏఈ చేరుకుని అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో కీలక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య ఇంధన భద్రత ప్రధానాంశంగా ఉండనుంది. భారత్ అవసరాలకు కావలసిన 11% ముడి చమురును, 40% ఎల్పిజీని యుఏఈ అందిస్తోంది. ప్రస్తుతం యుఏఈ నుండి అత్యధికంగా ఎల్ఎన్జీ కొనుగోలు చేసే దేశంగా భారత్ నిలిచింది. అబుదాబీలోని చమురు క్షేత్రాల్లో భారతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం విశేషం. పునరుత్పాదక ఇంధనం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. ప్రాంతీయ సవాళ్ల నేపథ్యంలో మోదీ యుఏఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది. అబుదాబీ పర్యటన అనంతరం ప్రధాని నెదర్లాండ్స్ చేరుకుంటారు. 2017 పర్యటన తర్వాత ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో పర్యటించడం ఇది 2వసారి. ఈ పర్యటనలో భాగంగా మోదీ కింగ్ విల్లెం అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమాలను కలుసుకుంటారని విదేశీ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి సిబి జార్జ్ తెలియజేశారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ ఆదివారం నాడు స్వీడన్లోని గోథెన్బర్గుకు వెళ్లి స్వీడన్ ప్రధాని ఉల్ఫ్

0: క్రిస్టన్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. వాణిజ్యం, ఏఐ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు ప్రజా సంబంధాల రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తారు. అనంతరం 3వ భారత్ నార్డిక్ సమ్మిట్ ద్వైపాక్షిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి సోమవారం నార్వే చేరుకుంటారు. మోదీకి ఇది తొలి నార్వే పర్యటన కాగా 43 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఒకరు నార్వేలో పర్యటించడం ఇదే మొదటిసారి. పర్యటన చివరి దశలో ప్రధానమంత్రి మంగళవారం నాడు ఇటలీలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో మోదీ ఇటలీ అధ్యక్షులు సెర్గియో మటరెల్లాను కలుసుకుని ప్రధాని జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. అలాగే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా మోదీ సందర్శిస్తారు. 1945 నుండి భారత్ ఈ సంస్థలో వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీకి చెందిన ఎయిర్క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్కు ఆయన శంకుస్థాపన చేస్తారు. విమానాల ఏకీకరణ, పరీక్షలు, ధృవీకరణ కోసం ఉద్దేశించిన ఈ కేంద్రం అత్యాధునిక మధ్యశ్రేణి యుద్ధ విమానాల ప్రాజెక్టును వేగవంతం చేస్తుంది. దీంతోపాటు అనకాపల్లి జిల్లా టీ సిరసపల్లిలో భారత డైనమిక్స్ లిమిటెడ్ నిర్మించనున్న నూతన నావల్ సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సదుపాయానికి కూడా మంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వులు పాల్గొంటారు. ఈరోజు తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ 1A, బాటనీ పేపర్ 1, పొలిటికల్ సైన్స్ పేపర్ 1 పరీక్షకు సెట్ ఏ ప్రశ్నాపత్రాన్ని బోర్డు ఖరారు చేసిందని టీజీబీఐఈ కార్యదర్శి తెలియజేశారు. పరీక్ష సాఫీగా జరిగేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వచ్చే నీట్ పరీక్ష నిర్వహణ ఏర్పాట్లపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న సాయంత్రం తన నివాసంలో ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ పరీక్షను ఎటువంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన వివిధ చర్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ కీలక భేటీలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, సిబిఎస్ఈ చైర్మన్, కేంద్రీయ విద్యాలయ నవోదయ విద్యాలయ సమితి కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, పారదర్శకత, విద్యార్థులకు కల్పించాల్సిన సౌకర్యాలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ్యదేశాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ ఏడాది భారత్ అధ్యక్షతన బ్రిక్స్ కూటమి బహుపాక్షికతను బలోపేతం చేయడానికి, సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడానికి, గ్లోబల్ సౌత్ దేశాల ఆకాంక్షలకు మద్దతుగా నిలవడానికి కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రపంచ సవాళ్ల దృష్ట్యా శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇవ్వాలని, చర్చలు దౌత్యంగానే నెరవేర్చుకోవాలని, వివాదాలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరు, ఇంధనం, ఆహార భద్రతపై పరస్పర సహకారం అవసరమని చెప్పారు. ఈ చర్చల్లో బ్రెజిల్, రష్యా, ఇరాన్, ఇండోనేషియా వంటి పలు దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు.
1: There is a growing expectation, particularly from emerging markets and developing countries, that BRICS will play a constructive and stabilizing role. In this background, our discussions today are an opportunity to reflect on global and regional developments and to consider practical ways to strengthen our cooperation. There is a growing expectation, particularly from emerging
0: Ratnalu Abharanala Egmatidarulaku Uratanichche అడ్వాన్స్ ఆథరైజేషన్ స్కీమ్ ఏఏఎస్ కింద దిగుమతి చేసుకునే బంగారంపై ప్రభుత్వం పరిమితిని విధించింది. ఈ పథకం కింద ఎగుమతిదారులు ముడి పదార్థాలను సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడానికి అనుమతి ఉండగా, ఇకపై గరిష్టంగా 100 కిలోల బంగారాన్ని మాత్రమే దిగుమతి చేసుకోవాలని విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ స్పష్టం చేసింది. ఈ మేరకు

0: ఈజీఎఫ్టీ ఒక నోటీసు జారీ చేస్తూ బంగారం దిగుమతి కోసం జారీ చేసే అడ్వాన్స్ ఆథరైజేషన్ అనుమతులు 100 కిలోల పరిమితికి లోబడి ఉంటాయని వెల్లడించింది. దేశీయ మార్కెట్ క్రమబద్దీకరణ, దిగుమతుల నియంత్రణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఎగుమతిదారులు తమ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా మరో 200 మంది గాయపడ్డారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల వల్ల చెట్లు నేలకొలి, విద్యుత్ స్తంభాలు విరిగిపడి జనజీవనం అతలాకుతలమైంది. భారీ వర్షం, వడగళ్ల వాన వల్ల పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. పట్టాలపై చెట్లు పడిపోవడంతో పట్నా రాజధాని ఎక్స్ప్రెస్తో సహా పలు రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాగ్రాజ్, భదోహీ, మిర్జాపూర్, ఫతేపూర్, వారణాసి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణమే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అందించే పరిహారం వివరాలను ప్రతి 3 గంటలకొకసారి అప్డేట్ చేయాలని స్పష్టం చేశారు. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన క్రికెట్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. అనంతరం 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముంబై బ్యాటర్ తిలక్ వర్మ కేవలం 33 బంతుల్లోనే 75 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు. అద్భుత ప్రదర్శన చేసిన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుండి 6 రోజుల పాటు యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో పర్యటిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పలు కీలక వైమానిక రక్షణ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఉత్తరప్రదేశ్లో గడిచిన 36 గంటల్లో కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుల కారణంగా 111 మంది మరణించగా 200 మంది గాయపడ్డారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఉదయ సమీరాలు. ఈనాటి కార్యక్రమంలో నేటి మాట, అనంతరం నాదస్వర విద్వాంసులు శ్రీ గురువిల్లి అప్పన్న గారికి ఆకాశవాణితో ఉన్న అనుబంధం గురించి తెలియజేస్తారు. ఇంకా ఆరోగ్యమే మహాభాగ్యం, గాంధీ మార్గం, పుష్పాంజలి మునుగు అంశాలు ఉంటాయి ఉదయ సమీరాల్లో. ముందుగా చిన్న వాణిజ్య విరామం.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ఈరోజు ఉదయ సమీరాల్లో నేటి మాట శీర్షికన బ్రిటిష్ సైనికాధికారి, నీటి పారుదల ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ గారి జయంతి, అలాగే స్త్రీవాద రచయిత్రి మల్లాది సుబ్బమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. ఇంకా ఈరోజు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మే 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. కుటుంబ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసుకోవడం, కుటుంబ బంధాలను బలోపేతం చేయడం, ఇంకా సమాజ నిర్మాణంలో కుటుంబం యొక్క పాత్రను తెలియచేయడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య

దేశం. ఐక్యరాజ్య సమితి 1993లో ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. కుటుంబం మన జీవితానికి తొలి పాఠశాల వంటిది. మనకు ప్రేమ, క్రమశిక్షణ, పరస్పర గౌరవం, సహనం వంటి విలువలు కుటుంబం నుంచే మనమంతా నేర్చుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు పిల్లలకు మంచి మార్గదర్శకులు. పిల్లల భవిష్యత్తు రూపుదిద్దుకోవడంలో కుటుంబం కీలక పాత్రను పోషిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలంగా ఉంటే సమాజం కూడా శాంతియుతంగా, సంతోషంగా ఉంటుంది. ఈ రోజుల్లో ఉద్యోగాలు, సాంకేతికత, జీవనశైలి కారణంగా కుటుంబ సభ్యులు కలిసి గడిపే సమయం తగ్గిపోతూ ఉంది. ఫలితంగా కుటుంబ బంధాలు బలహీనపడే పరిస్థితి కనిపిస్తుంది. అందుకే అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం కుటుంబ సభ్యుల మధ్య పరస్పరం ప్రేమ, ఆప్యాయతలను పంచుకోవాలని మరొక మారు గుర్తు చేస్తుంది. 2026 సంవత్సరానికి గాను దీని యొక్క థీమ్ ఏంటంటే ఫ్యామిలీస్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ చైల్డ్ వెల్బీయింగ్, కుటుంబాలు అసమానతలు మరియు బాలల సంక్షేమం. ఈ థీమ్ ద్వారా కుటుంబాలలో ఉన్న ఆర్థిక, సామాజిక అసమానతలు పిల్లల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుపై ఎలా ప్రభావం చూపుతున్నాయో ప్రపంచానికి తెలియజేయడం ఈ థీమ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. కుటుంబాలకు సరైన సహాయం, విద్య, వైద్యం, భద్రత అందితే పిల్లల అభివృద్ధి మెరుగుపడుతుందని ఈ థీమ్ సందేశాన్ని ఇస్తుంది.

ఇక ఈరోజు ఉభయ గోదావరి జిల్లాల్లోని చాలా గ్రామాల్లో ఇతర దేశ నాయకులు విగ్రహాలు ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా మనకు కనిపించే విగ్రహం ఏంటంటే గుర్రం మీద స్వారీ చేస్తున్న కాటన్ దొర, ఆయన జయంతి నేడు. కాటన్ దొర బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలిపెట్టిపోయిన ధవళేశ్వరం బ్యారేజ్ను నిర్మించి 150 ఏళ్ళు గడిచిపోయిన గోదావరి జిల్లాల ప్రజల గుండెల్లో ఆయన ఇంకా చిరంజీవిగా ఉన్నారంటే ఆ కృషి ఎలాంటిదో మనందరికీ అర్థమవుతుంది. నేడు సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఆయన్ని మరొకసారి స్మరించుకుందాం. కాటన్ దొర అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకునే సర్ ఆర్థర్ కాటన్ 18 ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చి మొదటిసారిగా మద్రాసులో ఉద్యోగంలో చేరారు. అప్పటి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఈయనను దక్షిణ ప్రాంత చెరువుల శాఖకు ఇంజనీరుగా నియమించింది. ఆయన నిరంతరం ప్రజల సంక్షేమం సేవ కోసమే పరితపించేవారు. 18వ శతాబ్దంలో పవిత్ర జీవనదికి ఇరువైపులా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలు అతివృష్టి, వరద ముంపు, అనావృష్టి, కరువు కాటకాలతో విలవిల్లాడుతూ ఉండేవి. 1833లో అనావృష్టి వల్ల కలిగిన కరువుతో 200,000 ప్రజలు తుడిచిపెట్టుకుపోయారు. అలాగే 1839లో ఉప్పెన కరువు మరింత మందిని పొట్టన పెట్టుకుంది. దీంతో గోదావరి నది నీటికి అడ్డుకట్ట వేయాలని కాటన్ అనుకున్నారు. తన ఆలోచనలను నిజం చేస్తూ జలాశయం నిర్మించారు. సముద్ర మట్టానికి 1600 అడుగుల ఎత్తున నిర్మించాలని ప్రతిపాదించిన జలాశయాన్ని, కొన్ని నదుల అనుసంధాన్ని ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతించలేదు. దాన్ని ప్రభుత్వం వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే వాటి వలన కలిగే ఇబ్బందులు మాత్రం కాదు, పెట్టుబడి ఎంత, వచ్చే రాబడి, కట్టాల్సిన వడ్డీ ఎంత అంటూ లెక్కలు వేసుకోవడం. బ్రిటిష్ ప్రభుత్వ వాదనను కాటన్ ద్వారా వ్యతిరేకించారు. పాలకులు ధర్మంగా, బాధ్యతగా కరువు నివారణ పనులు చేపట్టాలని పోరాటం జరిపారు ఆయన. ఫలితంగా గోదావరిపై ధవళేశ్వరం వద్ద ఆనకట్ట రూపొందించబడింది. 1847-52 మధ్య కాలంలో గోదావరిపై తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద ఆనకట్టను పూర్తి చేశారు. దీంతో గోదావరి డెల్టా సస్యశ్యామలమై కలకల్లాడింది. తగ్గిపోతున్న జనసంఖ్య 3 రెట్లు పెరిగింది. 600,000 ఎకరాల భూమి సాగులోనికి వచ్చింది. ఈ మహత్కార్యాన్ని ఆయన కేవలం 5 ఏళ్లలో పూర్తి చేయడం గమనార్హం. కాటన్ దొర గోదావరిపై నిర్మించిన ఆనకట్ట ఉభయ గోదావరి జిల్లాల్లోని రైతుల ఆర్థిక జీవనగతులను పూర్తిగా మార్చివేసింది. తమ పాలిట దుఃఖదాయినిగా ఉన్న గోదావరిని ప్రాణహితగా మార్చిన భగీరథుడిగా కాటన్ దొర ఉభయ గోదావరి జిల్లాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇక ఈరోజు మనం తెలుసుకోబోయే మరొక ప్రముఖ వ్యక్తి ఎవరంటే ప్రముఖ స్త్రీవాద రచయిత్రి, హేతువాది, స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు అయిన మల్లాది సుబ్బమ్మ గారు. ఆవిడ 1924 ఆగస్టు

2 తేదీన గుంటూరు జిల్లా పోతర్లంకలో జన్మించారు. 1970లో విజయవాడలో వికాసం అనే పత్రికను స్థాపించారు. 1980లో మహిళాభ్యుదయం అనే సంస్థను కూడా ఆవిడ స్థాపించడం జరిగింది. మహిళాభ్యుదయ గ్రంథాలయం, కుటుంబ సలహా కేంద్రం, స్త్రీ విమోచన శిక్షణ కేంద్రం, వరకట్న హింసల దర్యాప్తు సంఘం, స్త్రీల హక్కుల పరిరక్షణ కేంద్రం, శ్రామిక మహిళా సేవ, సుబ్బమ్మ షెల్టర్, మల్లాది సుబ్బమ్మ ట్రస్ట్ ద్వారా మహిళలకు ఆవిడ విశేష సేవను చేశారు. వికాసం తర్వాత స్త్రీ స్వేచ్ఛ అనే మాసపత్రికకు సంపాదకురాలుగా పనిచేశారు. మల్లాది సుబ్బమ్మ మహిళాభ్యుదయ పురస్కారాన్ని నెలకొల్పారు. 1979 నుంచి ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘానికి, 1989 నుంచి అఖిల భారత హేతువాద సంఘానికి ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు ఆమె. మల్లాది సుబ్బమ్మ 60కి పైగా రచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో మహిళోద్యమం, మహిళా సంఘాలు అనే పుస్తకం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంథం అవార్డు పొందింది. సంఘ సేవకుగాను ఆమెకు ఎంఏ థావూస్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అవార్డు లభించింది. ఆమె చేసిన సేవలకు గాను తెలుగు వర్సిటీ ఫర్ బుక్ అవార్డ్, ప్రియదర్శిని అవార్డ్, త్రిపురనేని రామస్వామి అవార్డ్, దుర్గాబాయి మెమోరియల్ పురస్కారం లభించాయి. ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారు సుబ్బమ్మ గారిని గురించి, వాలును బట్టి గాలిని బట్టి సాగిపోయే వ్యక్తి కాదు ఆమె అని వ్యాఖ్యానించారు. 2000 మల్లాది సుబ్బమ్మ గారు మహిళా వొకేషనల్ జూనియర్ కళాశాలను ప్రారంభించారు. ఆమె తన యావదాస్తిని మల్లాది సుబ్బమ్మ ట్రస్ట్కి రిజిస్టర్ చేశారు. సుబ్బమ్మ గారు 2014 మే 15 మరణించారు. ఇవి ఈరోజు నేటి మాట విశేషాలు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక చిత్రగీతం విందాం.

0: మోసగాడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. ఉదయ సమీరాలు వింటున్నారు. 90 ఏళ్ల ఆకాశవాణి నాదస్వర విద్వాంసులు శ్రీ గురువిల్లి అప్పన్న గారు ఆకాశవాణితో తనకున్న అనుబంధాన్ని గురించి తెలియజేస్తారు.
1: నమస్కారం, నా పేరు గురువిల్లి అప్పన్న, నాదస్వర విద్వాన్, ఏఆర్ ఏట్ ఆఫ్ గ్రేడ్ ఆర్టిస్ట్. నేను ఒక సంగీత కళాకారుడిగా మన అందరికీ ఎంతో ప్రియమైన రేడియో స్టేషన్ తన 90 సంవత్సరాల అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భముగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సంగీతము, సాహిత్యము మరియు కళల ప్రపంచంలో రేడియో పాత్ర అమూల్యమైనది. మీ వేదిక ద్వారా కొత్త కళాకారులు తమ ప్రయాణాన్ని ప్రారంభించి తమ ప్రతిభలను లక్షలాది శ్రోతలకు పరిచయం చేసుకునే అవకాశము పొందారు. అది వారి జీవితంలో పెద్ద మలుపుగా మారింది. ఈ 90 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మీరు సంగీతాన్ని ప్రతి ఇంటికి చేరవేసి భిన్న భిన్న సంస్కృతులను ఒకే తంతిలో కట్టి పడేశారు. మీ ప్రసారాలు కేవలము వినోదం మాత్రం కాదు, అనేక హృదయాలను చేతువులుగా నిలిచాయి. నేను కూడా రేడియో ప్రోగ్రాలు విని ఎంతో నేర్చుకున్నాను. ప్రతి ప్రోగ్రాం వింటాను. ఆ ప్రోగ్రాలు వినే నేను ఇంత డెవలప్ కూడా అయ్యాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. 90 సంవత్సరాల సెలబ్రేషన్ అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం.
0: 90 ఏళ్ల ఆకాశవాణి నాదస్వర విద్వాంసులు శ్రీ గురువిల్లి అప్పన్న గారు ఆకాశవాణితో తనకున్న అనుబంధాన్ని గురించి తెలియజేశారు. ఇప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యంలో ఆక్యుపంక్చర్ వైద్య విధానం అవగాహన ఈ అంశంపై ఆక్యుపంక్చరిస్ట్ డాక్టర్ కాశీ మహంతి సునీత గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీమతి బిఎన్ పద్మిని.
2: ఆరోగ్యం అనేది మనిషి జీవితానికి పునాది. మన ఆరోగ్య పరిరక్షణ కోసం మనం అనేక వైద్య విధానాలను ఆశ్రయిస్తూ ఉంటాం. అయితే వీటన్నింటి మధ్య చాలామందికి తక్కువగా తెలిసిన అత్యంత ప్రభావవంతమైన ప్రాచీన వైద్య విధానం ఒకటి ఉంది, అదే ఆక్యుపంక్చర్. అసలు ఆక్యుపంక్చర్ అంటే ఏమిటి? ఈ వైద్య విధానం ద్వారా ఎలాంటి రుగ్మతలకు చికిత్స అందిస్తారు? ఇలాంటి అనేక విషయాల్లో మనకు అవగాహన కలిగించడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. విశాఖపట్నంలో గత 18 ఏళ్లుగా ప్రముఖ ఆక్యుపంక్చర్ వైద్యురాలిగా సేవలందిస్తున్న డాక్టర్ కాశీ మహంతి సునీత గారు. నమస్తే మేడం.
3: నమస్తే అండి.
2: మేడం, ముందుగా అసలు ఆక్యుపంక్చర్ అంటే ఏమిటి, దీని ద్వారా చికిత్స ఎలా అందిస్తారో చెప్పండి.
3: ఆక్యుపంక్చర్ అనేది పొడిచి అక్కడ నీడిలు వేయడం ద్వారా మనం చికిత్స అందిస్తాం. ఇది ఏంటంటే మన బాడీలోని రుగ్మతలను తగ్గించడానికి ఏంటంటే ఆస్తమా ఉందంటే ఆ పాయింట్లోని గుచ్చితే అది మన బాడీని యాక్టివేషన్ చేస్తుంది అన్నమాట. ఆ విధంగా మన రుగ్మతలని తగ్గించుకోవచ్చు.
2: ఇది భారతీయ వైద్య విధానమేనా లేకపోతే ఏదైనా ఇతర దేశందా?
3: చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. ఎందుకంటే ఇది ఆక్యుపంక్చర్ అనేసి చాలామంది చైనీస్ పద్ధతి అనుకుంటారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం మనది ఆక్యుపంక్చర్ని అంటే సూలిని విద్యగా రకరకాల పేర్లతో పిలిచారు. చూడండి, మీకు రచ్చబండల దగ్గర వాటి దగ్గర మనకి గుచ్చడం అనేది, చురుకలు పెట్టడం అనేది కదా, అంటే మనది భారతీయ వైద్య విధానమే. కానీ వాళ్ళు దాన్ని డెవలప్ చేయడం వల్ల, చైనీస్ డెవలప్ చేయడం వల్ల చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్గా మార్చుకున్నారు. కానీ ఇది కంప్లీట్ ఇండియన్ థెరపీ. ఎందుకంటే మన గాజులు, తాడు, మట్టిలు ఇవన్నీ ప్రెజరింగ్ పాయింట్సే. అంటే మనమే కదా అవన్నీ వేసుకుంటున్నాము. అంటే ఇది మన భారతీయ వైద్య విధానమే.
2: మేడం, ఇప్పుడు మీరు ఈ ప్రెషర్ గురించి మాట్లాడారు కాబట్టి, ఇప్పుడు ఈ ఆక్యు ప్రెషర్ అనేది ఒకటి ఉంది కదండి, ఇది ఆక్యుపంక్చర్, ఈ రెండు ఒకటేనా లేకపోతే వీటి మధ్య ఏమైనా తేడా ఉందంటారా?
3: ఆక్యుపంక్చర్ అంటే పంచర్ అనేది గుచ్చి, అంటే నీడిలు వేసి అక్కడ గుచ్చి మనం చేస్తాం. ప్రెజర్ అంటే ఏంటంటే ఆక్యు అంటే మన, అంటే మనతోని ఒక గట్టి ప్లిదని లేకపోతే కర్రద కానీ లేకపోతే ఇనుము కానీ ఏదైనా ఒకటి రౌండ్గా ఉండే బాల్తోని ఆ ప్లేస్లో ప్రెజర్ చేయడం లేకపోతే చేతితో నొక్కడం ద్వారా చేసే ఆక్యు.

0: ప్రెజర్, రెండు ఒకే పాయింట్లో చేస్తా, కానీ ఇది గుచ్చుతాము అదే ప్రెజర్ చేస్తా, అంతే తప్పించి ఇంకా ఏమీ తేడా ఉండదండి.
1: అయితే ఈ ఆక్యుపంక్చర్ విధానం ప్రకారం రోగ నిర్ధారణ అనేది ఎలా చేస్తారండి? ఎటువంటి సమస్యలు ఉన్నవారు మిమ్మల్ని సంప్రదించవచ్చు? అలాగే సాధారణ ఆరోగ్య సమస్యలే కాకుండా దీని ద్వారా రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయా?
0: ఓకే అండి, ఆక్యుపంక్చర్ని అసలు మనం ఎలాగ కనిపెడతా అంటే, పూర్వకాలంలో యాన్సెంట్స్ ఏమైనా వైద్య పరీక్షలు ఏమైనా చేసేవారండి, మొహం చూసి, గోలు చూసి, పల్స్ చూసి వాళ్ళ ఆరోగ్యాన్ని తెలుసారు. నేను అయితే చేసేది పల్స్ థెరపీ ద్వారా చేస్తాను. అంటే పల్స్ థెరపీ ఉంటుంది, కొన్ని రకాల వాళ్ళు ఫేస్లోని చేంజెస్ అవ్వడం వల్ల కానీ అవుతుంది, దాని నుంచి వాళ్ళకి ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుందని ఆలోచించి చేసేది ఆక్యుపంక్చర్. ఓకే అండి, ఇది ఎలా కనిపెడతామంటే, మనం ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఈ ప్లేస్లో గుచ్చుతాం, గుచ్చడం వల్ల ఆరోగ్యంలో ఉన్నే ప్రాబ్లమ్ని, అంటే లంగ్ ఉంది, లంగకు ఒక పాయింట్ ఉంటుంది, ప్యాత్వేస్ ఉంటుంది, ఆ ప్యాత్వేస్ ద్వారా మనం ఆ ప్రాబ్లమ్ని క్యూర్ చేయొచ్చు. ఒకటి, మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, ఇది ఏ రకమైన ఎటువంటి జబ్బులు తగ్గిపోతాయి, ఆక్యుపంక్చర్ ద్వారా హెయిర్ నుంచి కాలి గోరు వరకు ఏ ప్రాబ్లమ్నైనా మనం ఈజీగా క్యూర్ చేయొచ్చు. దీనిలో అప్పుడు చూడడం, ముందు కాలంలో తడిగొడ్డేయడం, గట్టిగా నొక్కడం, ఇవన్నీ చేసి ఇక్కడ కట్టులు కట్టేవారు అన్నమాట. అలాగే ఈ పాయింట్లో ప్రెజర్ చేయడం వల్ల ప్రతి ప్రాబ్లం, హెయిర్ నుంచి కాలి గోరు ఉన్న ప్రాబ్లం, ఇన్నర్ ప్రాబ్లమ్స్, అవుటర్ ప్రాబ్లమ్స్, వాటిని కూడా తగ్గించచ్చు. షుగరు, బీపీ అటువంటివి తగ్గించవచ్చా, కంప్లీట్గా తగ్గించవచ్చు. అంటే వాటిని మెయింటైన్ చేయొచ్చు, అంతే కదా, మనం మెడిసిన్ వేసుకోవడం ఏం చేస్తాం, మెయింటెనెన్సే కదా చేస్తాం. వీటిని కూడా మీరు ఫుడ్ తలక టైమింగ్స్ కొంచెం మార్చుకున్నట్టయితే కంప్లీట్గా అయితే మీరు క్యూర్ చేసుకోవచ్చు అండి.
1: ఈ శరీరంలో సూదులు గుచ్చినప్పుడు మన మెదడులో నుంచి ఎండార్ఫిన్స్ విడుదలయ్యి నొప్పిని మాయం చేయడం, అలాగే మీరు చెప్పినట్టు మెరిడియన్స్ జామ్ అయినప్పుడు ఆక్యుపంక్చర్ వాటిని క్లియర్ చేయడం, ఇవన్నీ ఒక అద్భుతమైన విషయాలుగా అనిపిస్తున్నాయి. అయితే దీని వెనక ఉన్న సైన్స్ గురించి, ఆ హీలింగ్ ప్రాసెస్ గురించి చెప్పండి మేడం.
0: అంటే మనకి గుచ్చడం వల్ల మైండ్ యాక్టివేషన్ అవుతుంది అంటారు. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తుంది, ప్రాబ్లం వస్తే మీరు పెయిన్ కిల్లర్ వాడుతున్నారు, పెయిన్ కిల్లర్ వాడమంటే మనకు మైండ్కి పెయిన్ అందించట్లేదు కానీ ఆ ప్రాబ్లం అలానే ఉంటుంది. కానీ ఆక్యుపంక్చర్లోకి ఏమవుతుంది అంటే, ఆ బ్యాక్ పెయిన్ ఉంది, బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందో మేము కనిపెడతాం. ముందు గ్యాస్ట్రిక్ వల్ల వస్తుందా, లేకపోతే ఏమైనా కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల వస్తుందా, లేకపోతే కాట్లేజ్ అరగడం వల్ల వస్తుందా, మేము అది కనిపెట్టి దానివల్ల వచ్చేది. మేము బ్యాక్ పెయిన్ వస్తుందంటే ఓన్లీ బ్యాక్లోనే నీడిల్స్ వేయం, ఎక్కడ స్టార్ట్ అయింది ఆ ప్రాబ్లం చూసి ఆ ప్లేసెస్లో నీడిల్ వేసి ప్రెజర్ చేయడం వల్ల ఆ ప్రాబ్లం ఐడెంటిటీ, రూట్ కాజ్ నుంచి మేము ట్రీట్మెంట్ చేస్తాం.
1: అంటే సైమల్టేనియస్గా మీరు ఇక్కడ మనకి రూట్ కాజ్కి, అలాగే ఎక్కడైతే మనకు పెయిన్ ఉందో అక్కడ
0: రెండింటికి ట్రీట్మెంట్ చేస్తాం, చేయడం వల్ల మనకి తగ్గుతుంది, కంప్లీట్గా తగ్గుతుంది అయితే ప్రాబ్లం మాత్రం.
1: ఓకే మేడం, అయితే ఇక ఇందులో వాడే సూదుల గురించి కూడా చాలామందికి సందేహాలు ఉంటాయండి. వీటి వల్ల నొప్పి ఉంటుందా, లేకపోతే ఒకసారి వాడిన సూదుల్ని మళ్ళీ ఉపయోగిస్తూ ఉంటారా, లేకపోతే ఈ చికిత్స చిన్నారులకి, వృద్ధులకి సురక్షితమేనా, ఇలాంటివి?
0: ఇది ముందు మీరు అడిగింది ఏంటి, సూదుల వల్ల నొప్పి ఉంటుందా అని. ఇప్పుడు చీమ కుట్టితే నొప్పి ఉంటుంది కదండి, అంతకన్నా చాలా తక్కువ నొప్పి ఉంటుంది, అది వేసినప్పుడు చిన్న లేయర్, ఫస్ట్ లేయర్లోనే నొప్పి ఉంటుంది, తర్వాత లోపలికి వెళ్ళక అసలు నొప్పే ఉండదు. ఈ సూదుల్ని ఎలా వాడతారు, నేనైతే ఏ పర్సన్కైనా ఆ నీళ్ళు అని యూజ్ అంటారు, వెంటనే దాన్ని బర్నింగ్ చేస్తాం అన్నమాట, మేము మా క్లినిక్లోనే బర్న్ చేసి వాడతాం. ఇంకొకటి, వృద్ధులకి, చిన్నారులకి, వీళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, నేను 2 మంత్స్ బేబీ నుంచి ట్రీట్మెంట్ చేశాను, టంగ్లో నుంచి బ్లడ్ వస్తున్నాయి 2 మంత్స్ బేబీ నుంచి, 100 ఇయర్స్ వరకు ఎవరికైనా ఈ ట్రీట్మెంట్ చేయచ్చు. మన బాడీలోని ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ పవర్ ఉన్నంత వరకు దాన్ని ఈజీగా లేకపోయినా కూడా రెసిస్టెన్స్ పవర్ తేడానికి కాదు, ఫుడ్ తినని అని చెప్పి వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఇమ్యూనిటీని తెప్పించి ఏ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకైనా ఈ ట్రీట్మెంట్ చేయొచ్చు. ఎమర్జెన్సీ కేసులు కూడా కొన్ని చేస్తాను, అంటే హెవీ ఫీవర్ ఉండడము, హెడేక్ రావడం, ఫిట్స్ అలాంటి వాళ్ళు కూడా చేయొచ్చు. అసలు ఎపిలెప్సీ అలాంటి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది అండి ఈ ట్రీట్మెంట్ అనేది, ఎమర్జెన్సీ వాటికి కూడా.
1: మేడం, మీరు అంటే ఆక్యుపంక్చర్ చేస్తారని ఇప్పుడు అందరికీ తెలుసు, అయితే దీంతోపాటు సైమల్టేనియస్గా వేరే ఏమైనా ట్రీట్మెంట్స్ కూడా, అంటే ఈ ఆక్యుపంక్చర్తో కలిపి చేస్తే గనక వాటికి కంబైన్డ్గా ఎఫెక్ట్ బాగా వస్తుందా, లేకపోతే సోలోగా ఆక్యుపంక్చరే సరిపోతుంది?
0: ఆక్యుపంక్చర్తో పాటు కంపల్సరీ కొన్ని ట్రీట్మెంట్స్ చేస్తాను. కొన్ని ట్రీట్మెంట్ ఉంటాయి, అంటే సుజోక్ ఉంటుంది, ఎరిక్యులర్ థెరపీ ఉంటుంది, ఎమ్యూనోటో ఉంటుంది, అలాగే చాలా థెరపీస్ ఉంటాయి. నేను 51 థెరపీస్ చేస్తాను, నేను ఫిజియోథెరపీ కూడా చేశాను అండ్ ఎలక్ట్రోహోమియోపతి అని కూడా ఇస్తాను, అది అందరికీ ఇవ్వను. ఇంకా అంతా ఒక 6 మంత్స్ వరకు ట్రీట్మెంట్ చేస్తాను, బాడీని యాక్టివేట్ అవ్వలేదంటే ఇమ్యూనిటీ అండ్ రెసిస్టెన్స్ పవర్ని పెంచడం కోసం ఇచ్చేదే నేను ఎలక్ట్రోహోమియోపతి. వాటిని చేస్తూ కైరో, డాన్, బోన్ ఎలైట్మెంట్ అని అవన్నీ, బాడీ యాక్టివేషన్స్ కూడా, బాడీ మసాజ్ అని, ప్రతి ట్రీట్మెంట్ 2 అవర్స్ ట్రీట్మెంట్ ఉంటుంది. నీడిల్ అంటే ఓన్లీ 1/2 అవర్ వేసేది కాదు, నా దగ్గర 2 అవర్స్ ట్రీట్మెంట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ నేను తగ్గిస్తాను.
1: ఓకే మేడం, అంటే ఈ ప్రొసీజర్, అంటే ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఒక 2 గంటల వరకు ఉంటుందని మనం అనుకోవచ్చు?
0: ఎస్ ఉంటుంది, 2 అవర్స్ ఉంటుంది కంపల్సరీ.
1: అయితే ఆక్యుపంక్చర్ చికిత్స తీసుకున్న మొదట్లో జబ్బు తీవ్రత కొంచెం పెరిగి ఆ తర్వాత క్రమంగా తగ్గుతుందని అంటూ ఉంటారు,

0: ఇది నిజమేనా?
1: ఎస్, ఎందుకంటే పెరిగింది అంటే యాక్టివేషన్ అవుతుంది, అక్కడ పని జరుగుతుంది అని అర్థం. ఎటువంటి ఇంకా లేదు అంటే అక్కడ అసలు మీకు ఏ రెస్పెక్ట్ తగ్గదు, పెరగదు. అదే కాదు, వేరే ప్రాబ్లం కూడా వస్తుంది, అంటే ఫీవర్ రావడము, కోల్డ్ రావడము, లేకపోతే అంటే రిమూవింగ్ ప్రాసెస్, అంటే మన బాడీలో చెడుని తోసే ప్రాసెస్లో ఇవన్నీ వస్తాయి. వచ్చేటప్పుడు కంపల్సరీ తగ్గుతుంది. అదే పేషెంట్లు కూడా చెప్తారమ్మా, మీరు ఏదైనా ఎక్కువైనా తక్కువైనా, దాహం ఎక్కువేసినా, మోషన్ అవుతున్నా, ఫీవర్ అయినా, లేకపోతే కోల్డ్ ఎక్కువైనా, నిద్ర ఎక్కువైనా, ఏదైనా భయపడకండి. ఏదైనా నాకు ఫస్ట్ ట్రీట్మెంట్ రోజు చెప్పమంటానే నేను, అంటే రెస్పాండ్ అవుతుంది, లేకపోతే ట్రీట్మెంట్ మార్చేస్తాను.
0: అంటే ఇప్పుడు రెస్పాండ్ అయ్యారనుకోండి, సపోజ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్కువ అవడము, లేకపోతే ఏదైనా వేరే సింటమ్స్ వచ్చాయి అంటే అప్పటి నుంచి వాళ్ళకి ఎంతకాలం పట్టచ్చు అంటారు తగ్గడానికి?
1: అమ్మ, ఏదైనా ప్రాబ్లం తగ్గాలంటే నా దగ్గర అయితే వన్ సిట్టింగ్లో అయితే తగ్గదమ్మా. ఆ ప్రాబ్లం తీవ్రతను బట్టి, వాళ్ళు సఫర్ అవుతున్న టైం బట్టి 6 మంత్స్, 8 మంత్స్, 3 మంత్స్, 4 మంత్స్, అలా కొందరు అంటారు నాకు వన్ సిట్టింగ్లోనే అంతా తగ్గిపోయింది. నేను నమ్మను, వాళ్ళు చెప్పినా నేను నమ్మను, మళ్ళీ మీకు వస్తుందని చెప్తాను. ఎందుకంటే 6 నెలలు మన బాడీని అలా మెయింటైన్ చేసి చేస్తే ఆ ప్రాబ్లం మరి ఇంకా లైఫ్లో రాదు. ఇప్పుడు వరకు నా దగ్గర వేరే ప్రాబ్లం ఏదైనా వచ్చితే రావాలి, ఆ ప్రాబ్లంకి అయితే నాకు రావు.
0: మేడం, ఇక ఈ రోజుల్లో మనం తరచుగా వింటున్న మాటలు స్ట్రెస్, యాంగ్జైటీ, ఇవి మనకి టీనేజర్స్, ఈవెన్ స్కూల్ చిల్డ్రన్ కూడా, ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా అంటూనే ఉంటున్నారు ఇవి. అలాంటిది ఈ స్ట్రెస్, యాంగ్జైటీకి కూడా ఈ అక్యుపంక్చర్ ద్వారా చికిత్స ఉందా? అలాగే మందులు వాడకూడని వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు, అంటే గర్భిణీ స్త్రీలు ఉంటారు, లేదంటే ఈ అలర్జీలు ఉంటాయి కొంతమందికి, కొన్ని పడవు, ఇలాంటి వాళ్ళకు కూడా మనకి ఆక్యుపంక్చర్ ఉపయోగపడుతుంది?
1: ఎస్, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ఆక్యుపంక్చర్ అనేది గ్రీన్ థెరపీ, మనం బాడీలోకి ఎటువంటి మెడిసిన్ ఇవ్వట్లేదు వాళ్ళకి, వాళ్ళకి వాళ్ళ బాడీలోనే ప్యాత్వేస్ని యాక్టివేషన్ చేస్తాం, బ్లాకేజ్ ఎక్కడుందో చూసి చేస్తాం కనుక. ఇది గ్రీన్ థెరపీ కనుక ఎటువంటి ప్రాబ్లం అది గర్భిణీ స్త్రీలకు ఉపయోగపడుతుందా? ఇప్పుడు మన ఇండియాలో అయితే లేదు కానమ్మా, ఆస్ట్రేలియా, యుఎస్ఏ అండ్ ఏంటది జర్మనీ, కొన్ని కంట్రీస్లో ప్రెగ్నెంట్ అయిన వెంటనే, ఈ వాళ్ళకి 3rd మంత్ వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే, అసలు ఒక్కొక్క పాయింట్ ఉంటుందమ్మా ఆక్యుపంక్చర్లో, బ్యూటిఫుల్ బేబీ పాయింట్ 7th మంత్ లేసామంటే కంపల్సరీగా హెల్దీ బేబీ పుడుతుందని. అంటే మేము 7th మంత్ వరకు చేస్తాం, కొన్ని పాయింట్స్ మాకుంటే అవి వెయ్యకూడదు, మేము కొన్ని పాయింట్స్ అయినా వెయ్యచ్చు, కానీ కంప్లీట్గా అందరికీ, అంటే అలర్జీస్, మీరు ఇందాక అడిగారు ఫుడ్ అలర్జీస్, లేకపోతే కొంతమందికి ఇచ్చి ఏమైనా గుచ్చి చూస్తే బాడీ అంతా ఇది అవుతుంది, అలాంటి వాళ్ళకి కూడా నేను వేసాను ఆక్యుపంక్చర్ గ్రీన్ థెరపీ. ఇది ఆల్టర్నేటివ్ థెరపీస్లోకి వస్తుంది కనుక కంప్లీట్ ఎవరైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా చేసుకోవచ్చు.
0: సో సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు,
1: ఏమీ ఉండవు.
0: ఇక చాలామంది ఆక్యుపంక్చర్ అంటే భయపడుతూ ఉంటారు. ఆ భయాన్ని పోగొట్టడానికి సూదులు లేని ఆక్యుపంక్చర్ అంటే లేజర్ ద్వారా, లేదంటే ఆక్యుప్రెషర్ ద్వారా, ఇలాంటి ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయా?
1: ఎస్, అసలు అనుకుంటారమ్మా సూది అంటే భయపడతారు అంటారు, నేను అందరిని నమ్ముతాను, అందరూ నాకు కూడా ఫస్ట్ సూది అంటే భయమే, కానీ సూది అంటే భయం ఉండొచ్చు, కానీ ఏం చేస్తారంటే ప్రెషర్ అంటే చాలా పెయిన్ ఉంటుంది. ప్రెషర్ చేసామంటే ఒక 1/2 అవర్ అలా అలా నొక్కుతుంటే చాలా నొప్పి ఉంటుంది, కానీ నేనేం చేస్తాను, ఓకే ప్రెషర్ చేస్తున్నా, ఒక నీడిల్ వేసి చూపించేస్తాను వాళ్ళకి. అలాంటి అంటారు, ఓ ప్రెషర్ కానీ ఇదే మాకు చాలా బాగుంది మేడం, ఇంకా నీడిలే మేము వేసుకుంటాం అనేసి అంటారు. కనుక నీడిల్ అనేది బెస్ట్ థెరపీ, కానీ దాని బదులు మేము ఏంటంటే సీడ్ థెరపీ చేస్తాము. సీడ్స్ వేసి ప్లాస్టర్స్ చేసి, అంటే మరి చిన్నపిల్లలు ఎక్కువ భయపడాలి, సీడ్స్ వేస్తాను, కలర్ థెరపీ చేస్తాను, కలర్ ఆ ప్లేస్లో కలర్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, రెడ్ కలర్ అని, గ్రీన్ కలర్, కొన్ని కలర్స్ మాకు ఉంటాయి. అవి ఎన్ని ఆల్టర్నేట్ థెరపీస్ చాలా ఉన్నాయి ఆక్యుపంక్చర్లోనే, ఆ పాయింట్ మీద ప్రెషర్ చేయడం అంతే.
0: అయితే మేడం, ఈ సిట్టింగ్స్ అనేవి మీరు సెషన్స్ ఇవి చేస్తూ ఉంటారు కదా, ఇవి ఏంటి రోజు రావాలా, లేదంటే వీక్లీ సెషన్స్ ఉంటాయా, ఇది ఎంతకాలం వరకు కొనసాగించాలి?
1: ఓకే, యాక్చువల్లీ అయితే అంటే లాంగ్ ప్లేసెస్ దూరంగా ఉన్న వాళ్ళకి ఒక 10 సెషన్స్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయి నెక్స్ట్ మంత్ 10 సెషన్స్ చేసుకుంటూ అలా చేస్తూ, ఒక ఎక్కువ ప్రాబ్లం క్రానిక్ ప్రాబ్లం ఏమైనా ఉన్నట్టయితే అలా వాళ్ళు 6 మంత్స్ చేసినట్టయితే క్రానిక్ ప్రాబ్లం తగ్గుతుంది. చిన్న చిన్న జ్వరము ఇలాంటి చిన్న చిన్న వాటికి ఒకరోజు చేసుకుంటే తగ్గిపోతాయి. కొన్ని ప్రాబ్లమ్స్, నీ ప్రాబ్లమ్స్ అని, బ్యాక్ పెయిన్ అని, ఇలాంటి వాటికి దగ్గర ఉన్న వాళ్ళకైతే నేను చెప్తాను రోజు రావాల్సిన అవసరం లేదమ్మా, వీక్లీ 2x వస్తే సరిపోతుంది. అలా 6 మంత్స్, 5 మంత్స్, 8 మంత్స్ వాళ్ళ ప్రాబ్లం బట్టి, వీక్లీ 2x వస్తే కంప్లీట్గా వాళ్ళ ప్రాబ్లమ్ని అయితే నేను తగ్గించగలను.
0: మేడం, ఇంకా ఈ రోజుల్లో జీర్ణక్రియ సమస్యలు, నిద్రలేమి కూడా ఎక్కువగా ఉంటున్నాయి, అంటే వీటికి ఆక్యుపంక్చర్లో చికిత్స ఉంటుందా? వీటికి కూడా, అలాగే పక్షవాతం లేదా స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఆక్యుపంక్చర్ ఎంతవరకు సహాయపడుతుంది?
1: స్ట్రోక్ వచ్చిన వెంటనే ఒక 6 మంత్స్ లోపు, ఇంకా అంటే దగ్గరలో 2 మంత్స్లో 3 మంత్స్ ఉంటే 90% వరకు నేను క్యూర్ చేశాను, చేస్తాను కూడా. కానీ ఒక 1 ఇయర్ దాటి 6 మంత్స్ దాటిపోతే ఒక 50% వరకు వాళ్ళు పని చేసుకునేంత వరకు చేయగలను. వెంట వెంటనే అయితే చాలా బాగా క్యూర్ ఉంటుంది. స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళకి, లేకపోతే ఇంకా మెయిన్ ఏంటంటే ఫిట్స్ వస్తుంటే, చిన్నప్పటి ఫిట్స్ వచ్చే వాళ్ళకి, వాళ్ళకి ఆటిజం పీపుల్కి, నేను ఆటిజం పీపుల్కి అయితే చాలా మందికి చేశాను. ఏ ప్రాబ్లమ్ అయినా ఆక్యుపంక్చర్ ద్వారా కంప్లీట్

0: క్యూర్ చెయ్యొచ్చు మనం. నేను
1: ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చన్ అదేనండి, అంటే మీరు ఎక్స్పీరియన్స్ చేసిన అత్యంత ఆశ్చర్యకరమైన రికవరీ లేదా మిరాకిల్ కేస్ గురించి శ్రోతలకు వివరిస్తారా?
0: ఆటిజంతో మాటలు రాకుండా వాళ్ళు ఏదేదో ఏదేదో చేస్తున్న వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ వచ్చి వాళ్ళు నాకు నాన్న అని పిలిస్తే చాలు మేడం అంటే వాడు ఇప్పుడు స్విమ్మింగ్ నోటాల స్విమ్మింగ్కి వెళ్తున్నాడు వాడు. అలాగే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కూడా ఆటిజం, అమ్మాయి చక్కగా డాన్స్ నేర్చుకుంటుంది, విఘ్నేశుడు పద్యాలు నేర్చుకుంటుంది, మాటలు కూడా రాకుండా మెచ్యూర్ కూడా అవ్వలేదు. అలాంటి వాళ్ళకు కూడా నేను మెచ్యూర్ అయినట్టు చేసే అమ్మాయికి. అయితే ముడుకులు అరిగిపోతాయి కదా, ముడుకులు అయిపోతే నీ రీప్లేస్మెంట్, కానీ వాళ్ళు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మనం చేయడం కష్టం, కానీ అలాంటి వాళ్ళకి ఏంటో ఒకటి నీ ఆపరేషన్ అయినా ఇంకో దానికి అవ్వకుండా ఆపి వాళ్ళని తగ్గించే రోజు సయాటికా ప్రాబ్లం అయితే నేను సయాటికా స్పెషలిస్ట్ అంటాను నన్ను. నేను ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ చూపింది సయాటికా మీదే, ముడుకుల నొప్పులు సయాటిక మీద ఎక్కువ ఇంట్రెస్ట్. అవి అయితే మరి ఇంకా చాలా అంటే చాలా కేసెస్, అంటే 30 ఇయర్స్ వాళ్ళు కూడా ఇప్పుడు సయాటిక వచ్చిన వాళ్ళది. ఫణీంద్ర నా అబ్బాయి అయితే ఇంకా జాబ్ మానేసి ఇంకా అయిపోవాలి ఇంకా అయిపోయింది అనుకునే అతను కూడాను ఒక 5 డేస్లోనే నడిపించి మళ్ళీ జాబ్ చేసుకుని జరగ. అది అయితే నాది గొప్పదనం కాదండి, అదంతా ఆక్యుపెన్చర్ గొప్పదనం, అది గాడ్ నాకు ఇచ్చిన అదృష్టం ఇది.
1: మేడం మరి ఇంత అద్భుతమైన ఈ వైద్య విధానానికి ప్రభుత్వం నుంచి ఏమైనా కోఆపరేషన్ కానీ ఇనిషియేటివ్స్ కానీ ఏమైనా లభిస్తున్నాయా?
0: మోడీ గారు అయితే ఆక్యుపంచర్ చాలా డెవలప్ చేస్తున్నారు, దానికి ఎందుకంటే గవర్నమెంట్ విధంగా తీసుకెళ్దామని ఆక్యుపంచర్ని అన్ని హాస్పిటల్స్లో పెడదాం, ఎందుకంటే ఇది అందరికీ అందుబాటులో ఉండట్లేదు, ఎవరో నేర్చుకుని ఇదేనేది. ఇంకా చెన్నైలోని కోయంబత్తూర్, వెస్ట్ బెంగాల్ అండ్ మహారాష్ట్రలోని కౌన్సిల్ ఫామ్ అయిపోయింది, ఆంధ్ర తెలంగాణ కోసం మేమే చేస్తున్నారు, కొంతమంది మా వాళ్ళు సార్స్ అందరు చేస్తున్నారు. ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్లో గవర్నమెంట్లోకి వస్తుంది, ఇండియాలో కూడా డెవలప్ చేస్తామని చెప్పారు. అది మోడీ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నిజంగా
1: మన శరీరంలో ప్రాణశక్తి ప్రవహిస్తూ ఉంటుంది.
0: ఎస్,
1: ఈ శక్తి ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడినప్పుడు వ్యాధులు వస్తాయి. శరీరంలోని నిర్దిష్ట పాయింట్ల వద్ద సన్నని సూదుల్ని ఉపయోగించి ఈ శక్తి ప్రవాహాన్ని క్రమబద్ధీకరించడమే అక్యుపంచర్ లక్ష్యం. ఇది కేవలం నొప్పి నివారణకే కాదు, మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుందని మాకు ఎన్నో వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం.
0: ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఇంతవరకు మీరు ఆరోగ్యమే మహాభాగ్యంలో ఆక్యుపంక్చర్ వైద్య విధానం అవగాహన ఈ అంశంపై ఆక్యుపంక్చరిస్ట్ డాక్టర్ కాశీ మహంతి సునీత గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీమతి బిఎన్ పద్మిని. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు బాపూజీ స్మృతి చిహ్నంగా వారం వారం ప్రసారమవుతున్న గాంధీ మార్గం

అంతర్గతంగానూ బాహ్యంగానూ ఎవరైతే పరిశుభ్రంగా ఉంటారో అట్టివారికి జబ్బులు రావు. ఎవరైతే బ్రతకడం కోసం మాత్రమే తిని పంచభూతాలతో స్నేహంగా ప్రవర్తించి భగవంతుని ఆరాధిస్తారో అట్టివారు జబ్బు పడటానికి వీలులేదు. ఇది బాపూజీ సిద్ధాంతం. ప్రతి మానవుడు వ్యక్తిగతంగానూ కుటుంబంలోనూ పరిసరాల్లోనూ పరిశుభ్రంగా ఉండాలి. ఆహారం వ్యాయామం నియమంగా చేయాలి. అప్పుడే జబ్బులు దరికి చేరవు. జబ్బులు వచ్చినప్పుడు వాటిని తగ్గించడానికి మందుమాట అటుంచి బాపూజీ ప్రకృతి ధర్మాలను

అతిక్రమించడం వల్లే వ్యాధులు వచ్చాయని, దానికి మూల కారణం ఏదో ఆలోచించాలని చెప్పేవారు. ప్రకృతి వైద్యాన్ని ఎంతగానో విశ్వసించేవారు బాపూజీ. ఆయన అభిప్రాయం ప్రకారం ప్రకృతే మనిషికి ఉత్తమ వైద్యుడు. శరీరం సహజంగా స్వయం చికిత్స చేసుకునే శక్తిని కలిగి ఉందని బాపూజీ నమ్మేవారు. అందుకే ఔషధాలపై పూర్తిగా ఆధారపడకుండా ప్రకృతి సిద్ధమైన పద్ధతుల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తూ ఉండేవారు. గాంధీజీ ప్రకారం మంచి ఆరోగ్యానికి పరిశుభ్రత, నియమిత ఆహారం, ఉపవాసం, స్వచ్ఛమైన గాలి, తగిన వ్యాయామం, సూర్యకాంతి, పరిశుభ్రమైన నీరు ఎంతో అవసరం. ఆయన ప్రకృతి వైద్యంలో మట్టి చికిత్స, నీటి చికిత్స, ఉపవాసం వంటి పద్ధతులను అనుసరించేవారు. అనవసరమైన మందుల వినియోగం ఆరోగ్యానికి హానికరమని భావించేవారు. ఆరోగ్యమే నిజమైన సంపద అని బాపూజీ చెప్పేవారు. శరీరంతో పాటు మనస్సు కూడా స్వచ్ఛంగా ఉండాలని ఉపదేశించేవారు. ప్రకృతికి దగ్గరగా జీవించడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చనని ఆయన నమ్మకం. సాదాసీదా జీవనం, నియమశీలత, సహజమైన జీవన విధానం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని గాంధీజీ తన జీవితంలో ఆచరించి చూపించారు. ఈ విధంగా గాంధీజీ ప్రకృతి వైద్యాన్ని కేవలం చికిత్సా విధానంగా కాకుండా సంపూర్ణ ఆరోగ్య జీవన శైలిగా భావించారు.

బాపూజీ స్మృతి చిహ్నంగా వారం వారం ప్రసారమవుతున్న గాంధీ మార్గం విన్నారు శ్రోతలు. ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పుష్పాంజలి సినీ భక్తి గీతాలు.

0: లక్ష్మీ పూజ చిత్రం నుండి జానకి పాడిన పాట విన్నారు. పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమంలో శ్రోతలకు ఒక గమనిక.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా

0: విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలెక్యూషన్, చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416172999 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416172999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: గమనిక విన్నారు. ఇప్పుడు ప్రసార ముఖ్యాంశాలు. ఈ ప్రసారంలో 10 గంటలకు ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల కార్యక్రమంలో భాగంగా న్యూక్లియర్ టెక్నాలజీలో భారత్ నూతన దశ, పిఎఫ్బీఆర్ సాధించిన ఘనతపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. అతిథి ప్రొఫెసర్ వి లక్ష్మీనారాయణ. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం అరణ్య గీతం డాక్యుమెంటరీ ఫీచర్ ప్రసారమవుతుంది. రచన డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్, నిర్వహణ కుమారి కె కామాక్షమ్మ, శ్రీమతి పివి శేషారత్నం, శ్రీ ఎం తులసీదాస్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి ఉదయ సమీరాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీ వార్తా ప్రసారం. అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.
2: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాథ్ మే ఫర్హత్ నాజ్. प्रधानमंत्री नरेंद्र मोदी आज संयुक्त अरब अमीरात, नीदरलैंड, स्वीडन, नॉर्वे और इटली की 6 दिन की यात्रा पर रवाना होंगे. प्रधानमंत्री ने कहा, भारत की अध्यक्षता में ब्रिक्स समूह अधिक समावेशी वैश्विक व्यवस्था के निर्माण के लिए मिलकर काम करेगा. पेट्रोल और डीजल की कीमतों में 3 रुपये प्रति लीटर की वृद्धि. सरकार ने अग्रिम प्राधिकार योजना के अंतर्गत शुल्क मुक्त सोने के आयात की सीमा 100 किलोग्राम तय की. प्रवर्तन निदेशालय ने जबरन वसूली गिरोह चलाने के आरोप में कोलकाता पुलिस के उपायुक्त शांतनु सिन्हा बिस्वास को गिरफ्तार किया. और वुशु में अपर्णा दहिया ने मकाऊ में सांडा विश्व कप में महिला वर्ग के 52 किलोग्राम वर्ग में स्वर्ण पदक जीता. अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी आज संयुक्त अरब अमीरात, यूएई, नीदरलैंड्स, स्वीडन, नॉर्वे और इटली की 6 दिन की यात्रा पर रवाना होंगे. यात्रा के पहले चरण में श्री मोदी आज यूएई पहुंचेंगे, जहां वे राष्ट्रपति शेख मोहम्मद बिन जायद अल नहयान से मुलाकात करेंगे. दोनों नेता द्विपक्षीय मुद्दों, विशेष रूप से ऊर्जा सहयोग, पारस्परिक हित के क्षेत्रीय और अंतर्राष्ट्रीय मुद्दों पर विचार विमर्श करेंगे. हमारे संवाददाता ने बताया है कि प्रधानमंत्री की इस यात्रा से दोनों पक्षों के बीच ऊर्जा सुरक्षा, निवेश, प्रौद्योगिकी और रणनीतिक साझेदारी मजबूत होने की उम्मीद है.
3: इंडिया और यूएई की ऊर्जा सुरक्षा साझेदारी अब सिर्फ क्रूड ऑयल तक सीमित नहीं रही. यूएई अभी भी इंडिया का एक महत्वपूर्ण क्रूड ऑयल आपूर्ति करता है, लेकिन ये संबंध अब नेचुरल गैस तक भी विकसित हो चुका है. इस वर्ष के आरंभ में हिंदुस्तान पेट्रोलियम ने अबुधाबी नेशनल ऑयल कंपनी के साथ एक 10 वर्षीय समझौता किया, जिसके अंतर्गत 2028 से प्रतिवर्ष 5 लाख टन LNG की आपूर्ति होगी, जिससे इंडिया को अस्थिर बाजार मूल्यों से कुछ राहत मिलने की संभावना है. रिन्यूएबल एनर्जी और सिविल न्यूक्लियर क्षेत्र में भी सहयोग तेजी से बढ़ रहा है. यूएई के सोवरेन वेल्थ फंड्स भारत के सोलर इंफ्रास्ट्रक्चर में एक्टिवली निवेश कर रहे हैं. साथ ही भारत का शांति एक्ट न्यूक्लियर सेक्टर को प्राइवेट प्लेयर्स के लिए खोल रहा है. क्रूड ऑयल से LNG तक, परंपरागत ऊर्जा से स्वच्छ ऊर्जा तक इंडिया और यूएई की ऊर्जा सुरक्षा साझेदारी अब एक नए चरण में प्रवेश कर रहे हैं. विनोद कुमार, आकाशवाणी समाचार, अबुधाबी.
2: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि इस वर्ष भारत की अध्यक्षता में ब्रिक्स समूह बहुपक्षवाद को मजबूत करने, सतत विकास को बढ़ा

0: ఆకాశవాణి
1: సంక్షోభ నివారణకు ప్రధానమంత్రి మార్గదర్శక సూత్రాలపై వార్తావ్యాఖ్య ఇప్పుడు వింటారు. పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ అమెరికా ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సంక్షోభ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశం వంటి దేశాలు తీవ్రమైన ఇంధన సంక్షోభం ఎదుర్కోవలసి వస్తోంది. ప్రపంచానికి అవసరమయ్యే ముడి చమురులో ఎక్కువ భాగం పశ్చిమాసియా నుంచి వస్తుంది. యుద్దం కారణంగా చమురు క్షేత్రాలు, రిఫైనరీలు, రవాణా మార్గాలపై దాడులు జరిగే అవకాశం ఉండటంతో సరఫరా నిలిచిపోయే ప్రమాదముంది. భారత్ తన ఇంధన అవసరాల కోసం దాదాపు 85% పైగా దిగుమతులపైనే ఆధారపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో పశ్చిమాసియాలో అస్థిరత భారత్కు భారీ సవాలుగా మారింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. చమురు దిగుమతుల కోసం భారత్ ఎక్కువ డాలర్లను ఖర్చు చేయాల్సి రావడం వల్ల విదేశీ మారక నిల్వలు తగ్గి రూపాయి విలువ పడిపోయే అవకాశముంది. ఈ ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై పడకుండా ఉండేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలకు 10 ప్రధాన సూచనలు చేశారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం, ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ సూత్రాల ముఖ్య ఉద్దేశం. ఇంధనాన్ని చాలా పొదుపుగా వాడాలని, అవసరమైతేనే వాహనాలు వాడాలని, నగరాల్లో సొంత వాహనాలకు బదులుగా మెట్రో రైల్, బస్సులను ఎక్కువగా ఉపయోగించాలని సూచించారు. ఒకే మార్గంలో వెళ్లేవారు సొంత వాహనాల వాడకం తగ్గించి కార్ పూలింగ్ చేసుకోవడం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయవచ్చని, కరోనా కాలంలో అవలంబించిన ఇంటి నుండి పని, వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్లను మళ్లీ పెంచాలని అన్నారు. ఇంధన ఆదా కోసం వీలైనంత ఎక్కువ మంది ఎలక్ట్రిక్ వాహనాలను వాడాలని, రోడ్డు మార్గంలో కాకుండా రైల్వేల ద్వారా సరుకులను తరలించడం పెంచాలని, తద్వారా డీజిల్ వాడకం తగ్గుతుందని ప్రధానమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. వంట నూనెల దిగుమతి భారం తగ్గించడానికి ప్రజలు కుటుంబాలలో నూనె వాడకాన్ని 10% తగ్గించినా దేశ ఖజానాతో పాటు కుటుంబాలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాయని అన్నారు. కనీసం ఒక సంవత్సరం పాటు విదేశీ ప్రయాణాలు, డెస్టినేషన్ వెడ్డింగ్స్, విదేశాల్లో పెళ్లిళ్లు వాయిదా వేసుకోవాలని, దేశ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు విదేశీ మారక ద్రవ్యం దేశం దాటి వెళ్లకుండా ఉండటానికి ఒక సంవత్సరం పాటు అనవసరమైన బంగారం కొనుగోళ్లను తగ్గించాలని నరేంద్రమోదీ దేశ ప్రజలను కోరారు. విదేశీ వస్తువుల కంటే స్వదేశీ వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వాలని, దీనివల్ల దిగుమతుల భారం తగ్గుతుందని స్పష్టం చేశారు. విదేశీ యాత్రలకు బదులుగా దేశంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని అన్నారు. రసాయన ఎరువుల దిగుమతి తగ్గించేందుకు రైతులు సహజసిద్దమైన వ్యవసాయం వైపు మళ్లాలని, ఎరువుల వాడకాన్ని తగ్గించాలని కోరారు. తద్వారా విదేశీ ఇంధన ఆధారిత ఎరువుల దిగుమతులు తగ్గుతాయని అన్నారు. భారత్లో ఉపయోగించే ప్రతి ఇంధనం విదేశాల నుంచి వస్తుందని, యుద్ధ పరిస్థితుల్లో ఇంధనాన్ని పొదుపుగా వాడటమంటే దేశాన్ని రక్షించుకోవడమే అని ఆయన పేర్కొన్నారు. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించడమే కాదని, సంక్షోభ సమయంలో బాధ్యతాయుతమైన జీవన శైలిని పాటించడం కూడా ఒక రకమైన దేశభక్తి అని నరేంద్రమోదీ పేర్కొన్నారు. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పడిపోకుండా విదేశీ మారక నిల్వలను కాపాడటం ఈ సూత్రాల ప్రధాన లక్ష్యం. సంక్షోభ సమయంలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే దేశ సంక్షేమం సాధ్యమన్న ప్రధానమంత్రి అభిప్రాయం 100% సత్యం. ఈ 10 సూత్రాలు కేవలం తక్షణ పరిష్కారాలు మాత్రమే కాదు, భవిష్యత్తులో భారత్ను ఆత్మనిర్భర్ భారత్గా మార్చే దీర్ఘకాలిక ప్రణాళికలో భాగమని చెప్పవచ్చు. పొదుపు చర్యలు పాటించాలని దేశ ప్రజలకు పిలుపునివ్వడమే కాదు, స్వయంగా ప్రధానమంత్రి సైతం ఇంధన పొదుపు చర్యలను ప్రారంభించారు. తన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను 50% తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇకపై ప్రధానమంత్రికి 2 వాహనాలతోనే ప్రోటోకాల్ భద్రతను అందించనున్నారు. ప్రధానమంత్రి ప్రజలకు చేసిన సూచనలను స్వయంగా ఆచరించి చూపించడం విశేషం. పశ్చిమాసియాలో యుద్దమనేది కేవలం భౌగోళిక రాజకీయ సమస్య మాత్రమే కాదు, అది ప్రతి భారతీయుడిపై ప్రభావం చూపే ఆర్థిక వ్యవస్థ. అందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించినట్లుగా ఇంధనాన్ని పొదుపు చేయడం, ప్రజా రవాణాను వాడటం, స్వదేశీ ఇంధన వనరుల వైపు మళ్లడం ద్వారా మాత్రమే ఈ అంతర్జాతీయ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలం. సంక్షోభ నివారణకు ప్రధానమంత్రి మార్గదర్శక సూత్రాలపై వార్తావ్యాఖ్య ఇప్పటివరకు విన్నారు. రచన ఎమ్మెల్యన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
1: గమనిక విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీ జి నారాయణ బృందం వారి నాదస్వర వాదనం వింటారు. ముందుగా పరిపాలయమాం రీతిగౌళ రాగంలో శ్రీ స్వాతి తిరునాళ్ కృతి రూపకతాళం.

0: ఇంతవరకు మీరు శ్రీ జి నారాయణ బృందం వారి నాదస్వర వాదనం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 9 గంటలు. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరి శ్రోతలు సిద్ధంగా ఉన్నారా? మీకు ఇష్టమైన పాటను వినడానికి మరైతే ఎందుకు ఆలస్యం? కాల్ చేయండి 0891-27-2727-244 నెంబర్కు కానీ 0891-27-2788 నెంబర్కు కానీ కాల్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరి వినవచ్చు.

0: हेलो हेलो पाटल
1: आकाश आकాశం చెప్పండి.
0: పాటల్ పల్లకి కార్యక్రమం అండి, చెప్పండి. నమస్తే.
1: నమస్తమ్మా. మాకు మైనర్ బాబులని కారు ఉండమని ఇంటికి సాంగ్ కావాలి.
0: మీ పేరండి?
1: సుబ్రహ్మణ్యం, ప్రసన్న, కౌశికు, నైమిష.
0: ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: వ్యాపార మండలం వలంపూడి గ్రామం ఇంజనీర్ డిస్ట్రిక్ట్.
0: తప్పకుండానండి, మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో, పాటల్ పల్లకి.
1: హలో, నమస్కారం అమ్మా.
0: నమస్తే అండి.
1: మాకు కాళేశ్వరం మహాత్మ్య సినిమా నుంచి ఓం నమస్తే పాట కావాలి.
0: అలాగేనండి, తప్పకుండా వేస్తాను. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి.
1: నా పేరు కాకి అప్పారావు, తుమ్మలపల్లి వారి.
0: ఓకేనండి, తప్పకుండా అప్పారావు గారు, మీరు కోరిన పాట వస్తుంది.

0: శ్రోతలు పాటల పల్లకి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో చిన్న ప్రకటన.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న

సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలెక్యూషన్, చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.

0: హలో,
1: హలో, నమస్తే మేడం. బాగున్నారా?
0: బాగున్నామండి. నమస్కారం అండి.
1: నాకు ఎలమంచిల మున్సిపాలిటీ పెదపి నుంచి మాట్లాడుతున్నాను. ఎమ్ రమణ నా పేరు.
0: చెప్పండి.
1: నాకు దొంగమూడి సినిమాలోను కోకమ్మ చెప్పమ్మ అన్న సాంగ్ కావాలండి మేడం.
0: అలాగేనండి, తప్పకుండా మీరు కోరిన పాట అయితే వస్తుంది, వినండి.

0: శ్రోతలు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో చిన్న వాణిజ్య విరామం.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకునా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: హలో పాటల పల్లకి.
5: నమస్తే మేడం.
0: నమస్కారం అండి.
5: నా పేరు ఆశీర్వాదం అండి. కాకినాడ జిల్లా గొర్రెలపూడి నుండి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి, మీకు ఏ పాట కావాలి?
5: మా అన్నయ్య మూవీలో నుండి మాలో వీళ్ళు పూసేదంతా పుణ్యమే.
0: తప్పకుండా తప్పకుండా.

0: హలో, పాటల పల్లకి.
1: హలో, నమస్తే మేడం గారు.
0: నమస్కారం అండి.
1: నా పేరు శుభోదయ మేడం గారు. నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళీనగర్ నుంచి బాలబడి స్కూల్ గారు మాట్లాడుతున్నాను మేడం గారు.
0: కళ్యాణి గారు బాగున్నారా?
1: బాగున్నాం మేడం. మీరు బాగున్నారు మేడం గారు?
0: బాగున్నామండి.
1: ఇది మేడం గారు, ఇవాళ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం అని నేటి మాటలో చెప్పారు కదా మేడం గారు, మీరు
0: విన్నారా అండి?
1: విన్నాను మేడం గారు.
0: సంతోషం.
1: అయితే ఆ సందర్భంగా పెద్దని మూవీలో కుటుంబం అన్నగారి కుటుంబం ఈ పాట వేశాను మేడం గారు.
0: కళ్యాణి గారు
1: థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారు.
0: ధన్యవాదాలండి కళ్యాణి గారు. మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో, పాటల పల్లకి. హలో,
1: హృదయపూర్వక శుభోదయం అండి.
0: శుభోదయం అండి.
1: నల్లమల్లి వెంకటరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం మార్చవరం నుంచి మాట్లాడుతున్నానమ్మా.
0: చెప్పండి.
1: గోపి గోపిక గోదావరి చిత్రం నుంచి నువ్వక్కడుంటే నేనెక్కడుంటే అనే పాట వినిపించండి అమ్మా.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో
1: హలో అండి.
0: హలో
1: నమస్తే అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, శుభోదయం అండి.
0: నమస్కారం అండి, చెప్పండి.
1: నా పేరు అగ్రహారం త్రినాథ్ అండి. నేను బ్లైండ్ అండి. చిన్నమ్మవారి వీధి నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి.
1: నాకు గోరంత దీపం చిత్రంలోది రాయినైనా కాకపోతేనే రామపాదము సోకగా బోయనైనా కాకపోతేనే పుణ్యచరితము రాయగానే పాట కావాలండి.
0: త్రినాథ్ గారు మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: శ్రోతలు పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమాన్ని వింటున్నారు. శ్రోతలు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కార్యక్రమాలను వింటూ వినడమే కాకుండా మీ అభిప్రాయాలను మాకు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్ ద్వారా, ఇంకా వాట్సాప్ సందేశాల ద్వారా తెలియజేస్తే మీ సూచనలు, అభిప్రాయాలు మాకు ఇంకా ప్రోత్సాహకరంగా ఉంటాయి. మరి మీరు మాకు పంపించాల్సిన ఉత్తరాలు రాయడానికి మా అడ్రస్ లేఖావళి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సిరిపురం 530003. మరి ఈమెయిల్ ఐడి aarpcvsp@gmail.com. ఇంకా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాట్సాప్ నెంబర్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి మా వాట్సాప్ నెంబర్ 7416171299. మరొకసారి నెంబర్ చదువుతాను, 7416171299. హలో,
1: నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
1: శ్రీనివాస్ అండి, హైదరాబాద్ మోదీపట్నం నుంచి మాట్లాడుతున్నాను.
0: శ్రీనివాస్ గారు చెప్పండి, ఏ సినిమా నుంచి పాట విందాం అనుకుంటున్నారు?
1: రామాయణం చిత్రం గారండి, అదే కొంచెం కావాలండి.
0: టైటిల్ సాంగ్ తప్పకుండానండి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to May 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ SEID ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు

మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు. అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
1: హలో పాటలపల్లికి.
2: హలో అండి.
1: హలో చెప్పండి. చెప్పండి
2: మేడం. నాకు గుణా సినిమా నుండి కమ్మని ప్రేమలేఖనే పాట కావాలండి.
1: అలాగేనండి. మీరు పాట వినే ముందు మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి.
2: నా పేరు గాయత్రి అండి. నేను అతేపాలెం నుంచి ఫోన్ చేస్తున్నాను.
1: గాయత్రి గారు, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
2: థ్యాంక్ యూ అండి.
3: రాయి.
4: ఏం రాయాలి?
3: లెటర్.
4: ఎవరికి?
3: నీకు.
4: నాకా?
3: నాకు రాయడం రాదు, ఈ మధ్యన సంతకం పెట్టడం నేర్చుకున్నా.
4: నాకు నువ్వు రాసే ఉత్తరం నేను రాసి
3: నాకు చదివి వినిపించి తర్వాత నువ్వు చదువుకో.
4: ఐ లైక్ ఇట్. చెప్పు.
3: నా ప్రియా, ప్రేమతో నీకు.
4: నీకు
3: నే
4: రాసే.
3: నేను రాసే
4: ఉత్తరం.
3: ఉత్తరం లెటర్ చె లేక కాదు, ఉత్తరమే రా. చదువు.
5: కమ్మని ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే.
3: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రీతమ అని మార్చుకో. ప్రీతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
5: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే.
3: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
5: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
3: అదే
5: తొలి కలల కవితలే మాట మాటలో.
3: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత, కవిత పాడు.

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇదిగో చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది, నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: హలో, పాంటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి.
1: నేను ఆపుణ్య ప్రసాద్, శశికళ, రేణుకానగర్, విజయనగర్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: ప్రసాద్ గారు చెప్పండి, ఏ సినిమా నుంచి ఏ పాట విందాం అనుకుంటున్నారు?
1: నాకు వయసు పిలిచింది చిత్రంలో ఇలాగే ఇలాగే సరాగా మాడితే పాట కావాలి మేడం.
0: తప్పకుండానండి, మీకోసం.
1: థ్యాంక్ యూ మేడం, నమస్తే.
0: నమస్తే అండి.

ఇంతవరకు మీరు పాటల పల్లెకి ఫోనిన్ లైవ్ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల కార్యక్రమంలో భాగంగా న్యూక్లియర్ టెక్నాలజీలో భారత్ నూతన దశ పిఎఫ్బీఆర్ సాధించిన ఘనతపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడుతుంది. అతిథి ప్రొఫెసర్ వి. లక్ష్మీనారాయణ.

0: ఆకాశవాణి న్యూక్లియర్ టెక్నాలజీలో భారత్ నూతన దశ పిఎఫ్బీఆర్ సాధించిన ఘనతపై ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యూక్లియర్ ఫిజిక్స్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ పివి లక్ష్మీనారాయణ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయం చేస్తున్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. మన దేశం శాస్త్ర సాంకేతిక రంగంలో మరో గొప్ప అడుగు ముందుకు వేసింది. తమిళనాడులోని కల్పకంలో నిర్మితమైన 500 మెగావాట్ల సామర్థ్యమున్న ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ఇటీవల క్రిటికాలిటీ సాధించడం ద్వారా దేశం అణుశక్తి ప్రయాణంలో ఒక కీలక మైలురాయిని చేరుకుంది. ఈ విజయంతో భారత్ తన 3 దశల అణువిద్యుత్ కార్యక్రమంలో 2వ దశలోకి అడుగుపెట్టింది. స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకున్న ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తులో శక్తి అవసరాలను తీర్చడంలోనే కాకుండా క్లీన్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ లక్ష్యాలను సాధించడంలో కూడా కీలక పాత్ర పోషించబోతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, అదేవిధంగా క్రిటికాలిటీ అంటే ఏంటి, ఇది సాధారణ అణు రియాక్టర్లతో పోలిస్తే ఎలా భిన్నంగా ఉంటుంది, దేశానికి దీని వల్ల కలిగే లాభాలు ఏమిటి, భద్రతాపరంగా తీసుకున్న చర్యలు వంటి అంశాలపై పూర్తి సమాచారం మనకందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ పివి లక్ష్మీనారాయణ గారు, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ న్యూక్లియర్ ఫిజిక్స్ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి. సో సార్తో మనం మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం. సార్ శ్రోతలందరికీ కూడా నమస్కారం.
0: సార్, కార్యక్రమంలో ముందుగా ఇటీవల మనకి కల్పకంలో పిఎఫ్బీఆర్ లో 500 మెగావాట్ల ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీ సాధించడం ఎంత ముఖ్యమైన అంశం అంటారు?
1: సార్, ఫస్ట్ మనం ఈ విషయంలో మాట్లాడేటప్పుడు రియాక్టర్స్ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తున్నాం. సార్, న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి 2 రకాలుగా ఆపరేట్ చేస్తారు. 1 రీసెర్చ్ రియాక్టర్స్, 2 పవర్ రియాక్టర్స్. ఈ పవర్ రియాక్టర్స్ లో వచ్చేసరికి 500 మెగావాట్స్ కల్పకం అన్నది. మనకి హోమీ భాభా గారు మొదట్లో 3-stage ఇండియన్ పవర్ ప్రోగ్రామ్ అని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. ఫస్ట్ వన్ ఏంటంటే ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ ను యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయటం. 2 ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్. ఈ ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్ అనేది 2nd stage. ఇది ఈ రోజు మనం 1st stage లో ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి యురేనియం 238 ని ప్లూటోనియం గా కన్వర్ట్ చేస్తున్నాం. అక్కడ ఆ ప్లూటోనియం 239 యూజ్ చేసుకుని మనం పవర్ ను ప్రొడ్యూస్ చేయడం అన్నమాట. ఇది అంటే 2nd stage మనం ఈ రోజు సక్సెస్ఫుల్ గా అచీవ్ అయ్యాం. దీని ద్వారా మనం 3rd stage కి వెళ్ళడానికి ఒక అవకాశం మనకు కలిగింది అన్నమాట.
0: సార్, మనం ప్రస్తావించుకుంటూ వస్తున్నాం క్రిటికాలిటీ అనే పదాన్ని తరచుగా. సార్, మరి క్రిటికాలిటీ అంటే ఏంటి, దీని గురించి వివరిస్తారా?
1: క్రిటికాలిటీ అనేది న్యూక్లియర్ రియాక్టర్స్ లో చాలా ఇంపార్టెంట్ టర్మ్ అనమాట. అది జనరల్ గా ఇక్కడ ఏంటంటే మనకి న్యూక్లియర్ రియాక్షన్ గా తీసుకున్నట్లయితే యురేనియం తోటి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 92 యురేనియం 235 అనేది ఒక ఫిసైల్ యురేనియం మెటీరియల్ అనమాట. ఇక్కడ ఫిసైల్ అనేది ఫెర్టైల్ అనేది ఒకటి చెప్పుకోవాలి మనము. ఫిసైల్ మెటీరియల్ అనగా మనకి రియాక్షన్ లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి మనకి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. అక్కడ ఫెర్టైల్ మెటీరియల్ అనేది ఏంటంటే అది న్యూట్రాన్ ని క్యాప్చర్ చేసుకొని అది మరలా మనకి ఇంకొక ఫిసైల్ మెటీరియల్ గా కన్వర్ట్ కావడం అనమాట. ఆ విధంగా కానీ చూసినట్లయితే 92 యురేనియం 235 ని మనం ఒక థర్మల్ న్యూట్రాన్ తో మనము కొలిజన్ చేయించినట్లయితే అది మనకి 56 బేరియం అండ్ 36 క్రిప్టాన్ గా స్ప్లిట్ అవుతూ మనకి ఎడిషనల్ గా ఇంకొక 3 న్యూట్రాన్లు ప్రొడ్యూస్ అవుతాయి. ఈ 3 న్యూట్రాన్లు ఏమవుతాయంటే ఈ రియాక్షన్ మనం ఏమంటామంటే జనరల్ గా సెల్ఫ్ సస్టైన్ చైన్ రియాక్షన్ అని అంటాం. ఇక్కడ ఏంటి సెల్ఫ్ సస్టైన్ చైన్ రియాక్షన్ అని అంటే

మనము ఒకసారి న్యూట్రాన్ తో రియాక్షన్ గాని చేసినట్లయితే ఆ న్యూట్రాన్ రియాక్షన్ జరిగిన తర్వాత సహజ సిద్ధంగా ఇంకొక 3 న్యూట్రాన్లు ప్రొడ్యూస్ చేస్తుంది, 2 లేదా 3 న్యూట్రాన్లు. ఈ 2 లేదా 3 న్యూట్రాన్లు పక్కనే ఉన్నటువంటి యురేనియం న్యూక్లియస్ తో మరలా రియాక్షన్ జరిగి మరలా ఇంకొక 2 లేదా 3 న్యూట్రాన్లు ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇది కంటిన్యూస్ గా చైన్ రియాక్షన్ గా వెళ్తుంది. అంటే ఒక న్యూట్రాన్ రియాక్షన్ లో పాల్గొని 3 న్యూట్రాన్లు, 3 మళ్ళా 9 న్యూట్రాన్లని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ క్రిటికాలిటీ అంటే ఏంటంటే అట్లీస్ట్ మనకి రియాక్షన్ జరగాలి అని అంటే ఒక న్యూట్రాన్ అన్నా మనకి అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. అందుకనే ఫస్ట్ దాన్ని ఏమని అంటామంటే ఆ వాల్యూని

0: టు 1 అని కానీ మనం కానీ అన్నట్లయితే అంటే మనకి క్రిటికాలిటీ ఉంది, కంట్రోల్ గా వెళ్తుంది అనమాట న్యూక్లియర్ రియాక్టర్. అంటే ప్రతిసారి ఒక న్యూట్రాన్ వెళ్ళి రియాక్షన్ స్టార్ట్ చేస్తుంది, కంట్రోల్ గా జరుగుతుంది అనమాట. అలా కాకుండా కే లెస్ దాన్ 1 అనుకున్నాను అనుకోండి నేను, అంటే రియాక్షన్ జరగడానికి అట్లీస్ట్ ఒక న్యూట్రాన్ కూడా మనకు అందుబాటులో లేదు అని అన్నప్పుడు అక్కడ దాన్ని ఏమంటామంటే సబ్ క్రిటికల్ అని అంటాం అన్నమాట. మూడోది సూపర్ క్రిటికల్, అంటే ఒకటి కంటే ఎక్కువ న్యూట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి అనుకోండి అక్కడ రియాక్షన్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నట్టు అనమాట, దాన్ని సూపర్ క్రిటికల్ అని అంటాం. ఇప్పుడు వాళ్ళు ఏదైతే క్రిటికాలిటీ అని చెప్పారో అంటే రెండు లేదా మూడు ప్రొడ్యూస్ అవుతున్న న్యూట్రాన్స్ అన్నింటినీ కూడా ఇక్కడ మనకి ప్రతిసారి ఒక న్యూట్రాన్ రియాక్షన్ లో పాల్గొంటుంది అక్కడ చక్కగా, దాన్నే క్రిటికాలిటీ సాధించడం అని అంటాం. ఇందాక మీకు చెప్పేటప్పుడు నేను ఫస్ట్ స్టేజ్ రియాక్టర్ లో థర్మల్ న్యూట్రాన్ అని చెప్పాను అనమాట, అదే ఇప్పుడు మనకి కల్పకంలో ఉన్నది ఫాస్ట్ న్యూట్రాన్ అక్కడ.
1: సార్, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటే ఏంటి? అసలు ఇది సాధారణ న్యూక్లియర్ రియాక్టర్స్ కంటే ఎలా భిన్నంగా పనిచేస్తుంది?
0: యాక్చువల్ గా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్, రియల్ గా. ఎందుకంటే మనం 3 స్టేజ్ పవర్ ప్రోగ్రామ్ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఫస్ట్ స్టేజ్ లో మనం కానీ చూసినట్లయితే బాయిలర్ వాటర్ రియాక్టర్స్ అని, అలాగే ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ అని అందులో క్లాసిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. అక్కడ మనం థర్మల్ న్యూట్రాన్స్ వాడతాము, దానికి వాడేటటువంటి ఫ్యూయల్ యురేనియం-235, దాన్ని ఫెసైల్ మెటీరియల్ అని అంటాం. థర్మల్ న్యూట్రాన్ ని మనం వాడతాం అనమాట. ఇక్కడ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ లో ఏంటంటే ఫాస్ట్ న్యూట్రాన్ ని వాడతాము, ఏదైతే ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ స్టేజ్ 1 లో యురేనియం-238 అని చెప్పాను నేను, అది ఇది ఫెర్టైల్ మెటీరియల్. ఈ ఫెర్టైల్ మెటీరియల్ ఒక న్యూట్రాన్ ని క్యాప్చర్ చేసి ప్లుటోనియం-239 గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఈ ప్లుటోనియం-239 అనేది మనకి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ లో ఫ్యూయల్ గా యూజ్ చేస్తాం. అలాగే మన వాళ్ళు చాలా మంది చెప్పుకుంటుంటారు కదా న్యూక్లియర్ వెపన్స్ అని, వాటిల్లో కూడా మనం ఈ ప్లుటోనియం-239 ని వాడతాం అనమాట. సో మిగతా వాటికి అంటే ఫస్ట్ స్టేజ్ 1 లో ఏదైతే మనకి యురేనియం-239 ప్రొడ్యూస్ అయిందో దాన్ని స్టేజ్ 2 ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ లో మనం ఫ్యూయల్ గా వాడతాం మనం అది. సో అప్పుడు మనకి ఇక్కడ వేస్టేజ్ అన్నది లేదు, చక్కగా మనం రెండోసారి ఇంధనంగా కూడా వాడుతున్నాం అనమాట ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ లో. ఓకే సార్, అందుకనే ఇది ఫస్ట్ స్టేజ్ 1 కంటే ఇది డిఫరెంట్ అనడానికి రీజన్ ఏంటంటే స్టేజ్ 1 నుంచి వచ్చినటువంటి న్యూక్లియర్ వేస్ట్ ను కూడా మనం ఇక్కడ కన్వర్ట్ చేస్తున్నాం ఫ్యూయల్ గా.
1: సార్, మీరు చెప్పడం జరిగింది మన దేశంలో 3 దశల న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది అమలవుతుంది అని చెప్పి. సో అసలు ఈ 3 దశల న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి వివరిస్తారా?
0: మనకి హోమీ జహంగీర్ బాబా గారు మనకి డిఐకి అనుపితామహుడు అనమాట, ఆయన 3 స్టేజ్ పవర్ ప్రోగ్రామ్ అని ఒకటి డిజైన్ చేశారు ప్రోగ్రామ్. అందులో ఫస్ట్ ఆల్రెడీ మనం వాడుతున్నాము ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్, స్టేజ్ 2 ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్, స్టేజ్ 3 వచ్చేసరికి మనకు అదేంటంటే అడ్వాన్స్డ్ సిస్టము. అది ఎందుకనంటే ఆ పాయింట్ స్టేజ్ 3 అన్నది చెప్తున్నది, స్టేజ్ 1 లో మనం యురేనియం-233 మనం ఇతర దేశాల మీద ఆధారపడి ప్రొక్యూర్ చేసుకుంటున్నాం, స్టేజ్ 2 లో మనం యురేనియం-238 ని మనం స్టేజ్ 1 లో దాన్ని ప్లుటోనియం గా కన్వర్ట్ చేసుకొని స్టేజ్ 2 ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ లో మనం ఫ్యూయల్ గా వాడుతున్నాం. బట్ ఇండియాకి వచ్చేసరికి చూసినట్లయితే మన దగ్గర హ్యూజ్ అమౌంట్ థోరియం రిజర్వ్స్ ఉన్నాయి మన దగ్గర. అంటే మనం ప్రపంచ దేశాల మీద ఆధారపడకుండా ఏదైతే మనకు ఉన్నటువంటి యురేనియం థోరియం ఉందో ఆ థోరియం ని యురేనియం-233 ఫిసైల్ మెటీరియల్ గా కన్వర్ట్ చేయటం అన్నది స్టేజ్ 3 అనమాట. దాని మీద ఆధారపడి పనిచేసేటువంటి రియాక్టర్ ప్రజెంట్ మనం స్టేజ్ 2 కంప్లీషన్ కి వచ్చేసాం మనం. సో నెక్స్ట్ ఇది అయిన తర్వాత మనం స్టేజ్ 3 మనం స్టార్ట్ చేసుకోవాలి.
1: సార్, ఈ యొక్క PFBR ద్వారా మనకి మోర్ ఫ్యూయల్ దెన్ ఇట్ కన్సూమ్స్ అని చెప్తూ ఉన్నారు కదా సార్, సో ఇది ఎలా సాధ్యమవుతుంది అంటారు?
0: ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్న విధంగా మోర్ ఫ్యూయల్ అంటే మనం స్టేజ్ 1 లో ఆల్రెడీ మనం యురేనియం-235 ను వాడాము ఫిసైల్ మెటీరియల్ గా, ఫెర్టైల్ మెటీరియల్ అయినటువంటి యురేనియం-238 ని 239 ప్లుటోనియం గా కన్వర్ట్ చేస్తున్నాం. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ లో మనం ఏం చేస్తామంటే ప్లుటోనియం-239 ని ప్లస్
2: యురేనియం-239
0: ప్రొడ్యూస్ అయినటువంటి ఫాస్ట్ న్యూట్రాన్స్ ఏవైతే మనకి రియాక్షన్ జరిగిన తర్వాత ప్లుటోనియం-239 తోటి రిలీజ్ అయినటువంటి ఫాస్ట్ న్యూట్రాన్స్ పక్కనే ఉన్నటువంటి యురేనియం-238 తోటి రియాక్షన్ జరిగి మనకు మోర్ ప్లుటోనియం-239 ప్రొడ్యూస్ అవుతుంది. అంటే మనము ఖర్చు పెట్టేదానికంటే కూడా ఎక్కువ ఇంధనాన్ని ప్రొడ్యూస్ చేసుకుంటున్నాం మనం, అంటే మోర్ ప్లుటోనియం.

0: 239ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. రియాక్టర్ లోపల మనం బ్లాంకెట్ లాగా యురేనియం 238ని మనం కానీ వాళ్ళు మొత్తం సెట్ చేస్తారు. దాన్ని ఈ ఫాస్ట్ న్యూట్రాన్ అవి అబ్జర్వ్ చేసుకుని మోర్ ప్లూటోనియం 239 ప్రొడ్యూస్ అవుతుంది. దీని ద్వారా మనకి ఎక్కువ అంటే తక్కువ ఖర్చు పెడుతున్నాం ఇంధనాన్ని, బట్ మోర్ ప్లూటోనియం 239 మనం బెనిఫిట్ గా పొందుతున్నాం. దీని ద్వారా ఏంటంటే మోర్ హాఫ్ లైఫ్ ఉన్నటువంటి రేడియో యాక్టివ్ మెటీరియల్ ని లెసర్ హాఫ్ లైఫ్ గా ఉన్నటువంటి తక్కువ టైంలోకి మనం తెచ్చుకోగలుగుతున్నాం అన్నమాట.
1: సరే, ప్రపంచంలోనే ఇప్పటికే ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్న దేశాలు ఏమైనా ఉన్నాయా?
0: ఈ రంగంలో ఇటువంటి టెక్నాలజీ ఏదైతే ఫాస్ట్ ప్రేడర్ రియాక్టర్ టెక్నాలజీ ఉందో, రష్యా మాత్రమే ఒక 2 రియాక్టర్స్ ని కన్స్ట్రక్ట్ చేసి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది. ఆ తర్వాత ఇండియా ఈ రోజు క్రిటికాలిటీ అచీవ్ అయ్యాం కాబట్టి ఐ హోప్ 2026 ఎన్నికల్లో మనం అది స్టార్ట్ చేయొచ్చు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కి. సో మనం సెకండ్ కంట్రీగా మనం ఆవిర్భవించాం అన్నమాట. ఈ రోజు మిగతా కంట్రీస్ ఫాస్ట్ న్యూట్రాన్ రియాక్టర్స్ లో ఉన్నవి వాళ్ళ దగ్గర ఫాస్ట్ న్యూట్రాన్ రియాక్టర్స్, బట్ చాలా వరకు అవన్నీ కూడా షట్ డౌన్ అయిపోయింది. బట్ ఇక్కడ బ్రీడింగ్ అని చెప్తున్నాం కదా, ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటే ఫెర్టైల్ మెటీరియల్ ని ఫెసైల్ మెటీరియల్ గా కన్వర్ట్ చేసే విధానం అన్నమాట.
1: సార్, ఈ రియాక్టర్ ద్వారా మన దేశానికి ఎలాంటి లాభాలు ఉంటాయంటారు? ముఖ్యంగా ఎనర్జీ సెక్యూరిటీ విషయంలో ఎలా దోహదం చేస్తుంది?
0: ఇప్పుడు ఈ రియాక్టర్ ద్వారా మనకి సార్ ఏ కంట్రీ అయినా డెవలప్ అయింది అని అనుకున్నప్పుడు మనము ఆ కంట్రీలో పర్ క్యాపిటల్ ఎంత పవర్ ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేస్తున్నారన్న దాని మీద ఆధారపడి ఆ కంట్రీ డెవలప్మెంట్ ఆధారపడి ఉంటుంది. ఈ రోజు మనం భారతదేశంలో కానీ చూసినట్లయితే ఇప్పటికీ కొన్ని విలేజ్లో ఇంకా ఎలక్ట్రిసిటీ చూడని విలేజెస్ కొన్ని ఉన్నాయి. దీని ద్వారా మనం చీప్ గా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం ఒకటి, మోర్ ప్లూటోనియం 239 మనం పొందగలుగుతున్నాం కాబట్టి, అంటే ఇది ఎప్పుడు కూడా రక్షణ రంగం వైపు చూసినట్లయితే మనం ఏదైతే చెప్పుకుంటుంటారో న్యూక్లియర్ వెపన్స్ అని న్యూక్లియర్ బాంబ్స్ అని, అంటే ఈ ప్లూటోనియం 239 అనేది పవర్ ప్లాంట్స్ లోనూ యూజ్ చేసుకోవచ్చు, న్యూక్లియర్ వెపన్ గా కూడా వాడవచ్చు అనమాట. సో ఒక రకంగా చూసినట్లయితే మనకి ఎనర్జీ పాయింట్ లోను సెక్యూరిటీ పాయింట్ లోను ఇండియా ఈ రోజు ఒక సూపర్ పవర్ గా ఎదగడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది.
1: సార్, మరి ఏదైతే మనకి ప్రాజెక్ట్ ఉందో, సో ఈ ప్రాజెక్ట్ అనేది క్లీన్ ఎనర్జీ కిందకు ఎలా వస్తుంది అంటారు? సో ఇది ఇండియా నెట్ జీరో 2070 టార్గెట్ లక్ష్యాలకు ఎలా సహాయపడుతుంది?
0: క్లీన్ ఎనర్జీ అని అన్నప్పుడు మనకి కార్బన్ బేస్డ్ ఎమిషన్స్ ఏమైతే ఉంటాయో అవి ఎన్విరాన్మెంట్ లోకి మనం కానీ రిలీజ్ చేయకుండా ఉన్నట్లయితే మనకి దాన్ని క్లీన్ ఎనర్జీ అని అంటాం. న్యూక్లియర్ ఎనర్జీలో వచ్చేసరికి మనం ఫాసిల్ ఫ్యూయల్స్ ఏదైతే మనము పెట్రోల్ కానీ గ్యాస్ కానీ ఇలాంటివి ఏవి బర్న్ చేయట్లేదు కార్బన్ బేస్డ్ అయితే. ఇక్కడ మనం యురేనియం థోరియం తీసుకున్నాం, అంటే కార్బన్ ఉద్గారాలు ఏమీ లేవు కాబట్టి న్యూక్లియర్ ఫ్యూయల్ అనేది మనకి క్లీన్ ఎనర్జీ కింద కానీ ఇంకా ప్యూర్ క్లీన్ ఎనర్జీ కానీ మాట్లాడినట్లయితే సోలార్ ఎనర్జీ మీకు క్లీన్ ఎనర్జీ. సో ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇక్కడ ఎక్కడా కూడా కార్బన్ ఎమిషన్స్ లేవు, నేచర్ కి ఎటువంటి మనము డామేజ్ ని క్రియేట్ చేయట్లేదు. దీని రకంగా కానీ చూసినట్లయితే మనకి రాబోయే రోజులు ఏదైతే మన 2070 ఉందో ఆ టయానికి మనం లెస్ కార్బన్ ఎమిషన్స్ కానీ రిలీజ్ చేయగలిగినట్లయితే మనకి ఎన్విరాన్మెంట్ మనం బాగా చక్కగా ప్రొటెక్ట్ చేసుకున్నట్టే అనమాట. అందువల్ల దీన్ని క్లీన్ ఎనర్జీ అని అనుకోవచ్చు.
1: సార్, ఈ టెక్నాలజీకి సంబంధించి మనకి సేఫ్టీ కన్సర్న్స్ ఏమన్నా ఉంటాయంటారా? సో వాటిని ఎలా అడ్రస్ చేస్తున్నారు?
0: చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. ఇక్కడ మనకి ఇందాక మనం రెండు విషయాలు స్టార్టింగ్ లో చెప్పాను నేను. న్యూక్లియర్ రియాక్టర్స్ లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి రీసెర్చ్ రియాక్టర్, 2 పవర్ రియాక్టర్. అక్కడ చెప్పేటప్పుడు మీకు ఒకటి చైన్ రియాక్షన్ అని కూడా చెప్పాను నేను, సెల్ఫ్ సస్టైన్ చైన్ రియాక్షన్. ఈ న్యూక్లియర్ బాంబ్ కి న్యూక్లియర్ రియాక్టర్ కి డిఫరెన్స్ ఏంటంటే అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ ఇస్ ద న్యూక్లియర్ బాంబ్, కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ ఇస్ ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనమాట. ఇప్పుడు క్రిటికాలిటీ అని మనం చెప్పుకున్నాం కదా సార్, ఇప్పుడు బాగా అంటే అట్లీస్ట్ ఒక న్యూట్రాన్, మోర్ న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ అయినా మనకు ఒక న్యూట్రాన్ రియాక్షన్ లో కానీ పాల్గొంటున్నట్లయితే ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ సస్టైన్ చైన్ రియాక్షన్ అండ్ కంట్రోల్డ్ క్రిటికాలిటీ ఉన్నట్టు. అంటే ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో క్రిటికాలిటీ అచీవ్ అయ్యామంటే సేఫ్టీ కన్సర్న్ లో రన్ అవుతుంది అనమాట మనకి. దీని ద్వారా మనం చూస్తున్నట్లయితే మనకి న్యూక్లియర్ బాంబ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ న్యూక్లియర్ పవర్ రియాక్టర్. ఇక్కడ మన ఎంఫసిస్ అంతా కూడా ఏంటంటే మోర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడం, అక్కడ అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. బట్ ఇక్కడ క్రిటికాలిటీ అండ్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్ కాబట్టి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ మనకి 75 ఇయర్స్ నుంచి ఈ రోజు మనం రన్ చేస్తూ ఉంటున్నాం. మనకి ఇండియాలో అప్సర, భావిని, కామిని ఇట్లాంటి రియాక్టర్స్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి. ఆ రియాక్టర్స్ ఇంతవరకు ఎక్కడా కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలేదు మనకి. అంటే మనం ఎంత సేఫ్ గా మనం మన న్యూక్లియర్ రియాక్టర్స్ రన్ చేస్తున్నాం అన్నది అర్థం చేసుకోవచ్చు. నేను పర్సనల్ గా కల్పకంలో ఉన్నటువంటి మన ఈ PFBR రియాక్టర్ ని విజిట్ చేయడం, 3 టైమ్స్ విజిట్ చేయడం

0: జరిగింది. అక్కడ ఆ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను క్లియర్ గా, మాకు అక్కడ ప్రవీణ్ గారు అని హెచ్ఆర్ మేనేజర్ గారు ఉన్నారు సైంటిస్ట్ వాళ్ళు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం, నేను దగ్గర ఉండి విజిట్ చేయడం కూడా జరిగింది అనమాట.
1: సార్, మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం ఈ ప్రాజెక్టు పూర్తిగా మన ఇండిజియస్ టెక్నాలజీతో చేసామని చెప్పి చెప్తూ వస్తున్నారు కదా సార్. సో ఇందులో మన భారత శాస్త్రవేత్తల పాత్ర గురించి వివరిస్తారా?
0: జస్ట్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాము, రష్యా తర్వాత ప్రపంచ దేశాలలో ఈ రోజు ఫాస్ట్ బ్రేడర్ టెక్నాలజీని ఇండియా అచీవ్ చేయగలిగింది, క్రిటికాలిటీ అచీవ్ చేయగలిగింది. అంటే ఇది పూర్తిగా స్వదేశీ టెక్నాలజీ మీద మాత్రమే ఆధారపడి మనం చేయగలిగాం. అంటే దీని వెనక ఉన్నటువంటి మన శాస్త్రవేత్తల అహోరాత్రులు, వాళ్ళు పడ్డ కష్టం కానీ, అంటే భారత్ను సూపర్ పవర్ గా తయారు చేయడంలో మన శాస్త్రవేత్తల కృషిని మనం చెప్పుకోవాలి. ఎందుకైనా మనం, ఎందుకంటే ఈ రోజు అగ్ర దేశాలైనటువంటి కొన్ని కంట్రీస్ ఇంకా ఈ ఫాస్ట్ ట్రేడర్ టెక్నాలజీని ఇంకా వాళ్ళు అచీవ్ చేయలేకపోయారు. ఈ రోజు చైనా స్టార్ట్ చేస్తుంది ఆల్రెడీ, వాళ్ళు కూడా ప్రోగ్రెస్ వస్తున్నారు, స్టార్ట్ చేస్తున్నారు. బట్ మనము సూపర్ పవర్ గా ఆల్రెడీ రష్యా తర్వాత ద సెకండ్ కంట్రీ కాబట్టి అదంతా మరి మన భారతదేశం యొక్క శాస్త్రవేత్తల గొప్పతనం ఇదంతా కూడా.
1: సార్, అంటే సాధారణ ప్రజలకు మనం మాట్లాడుకుంటే కనుక న్యూక్లియర్ అంటే ఈ పదం వింటేనే వాళ్ళు ఏదో భయాందోళనకు అలా వెళ్తూ ఉంటారన్నమాట జనరల్గా కూడా. సార్, మరి న్యూక్లియర్ ఎనర్జీపై ప్రజలకున్న భయాలను ఎలా తొలగించవచ్చు అంటారు?
0: చాలా మంచి క్వశ్చన్ సార్, ఎందుకంటే ఇది పబ్లిక్ దీని మీద చాలా అవేర్నెస్ మనం క్రియేట్ చేయాలి. ఎందుకంటే పబ్లిక్ లో జనాలలో ఉన్న క్వశ్చన్ కూడా వాళ్ళది కూడా అది వ్యాలిడ్. ఎందుకంటే మనకు గతంలో చూసినట్లయితే 1947 హీరోషిమా అండ్ నాగాసాకి ఏవైతే ఉన్నాయో ఇన్సిడెంట్స్, దాని వల్ల ఉన్నటువంటి భయాలు కూడా ఇంకా ఎక్కువగా ఉంది. బట్ ఒక పాయింట్ మనం గుర్తు చేసుకోవాలి, న్యూక్లియర్ బాంబ్ అనేది ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ కాన్సెప్ట్. న్యూక్లియర్ పవర్ అనేది అది మన సస్టైనబిలిటీ కోసం మనం వాడుకునేటువంటి సిస్టమ్. ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి కంట్రోల్డ్ చైన్ రియాక్షన్, రెండోది అన్కంట్రోల్డ్ చైన్ రియాక్షన్. ఇక్కడ మనం ఒక పాయింట్ మనం చెప్పుకోవాలి, మనం ఏదైతే ఇప్పుడు రియాక్టర్స్ ఇవన్నీ మాట్లాడుతున్నామో, న్యూక్లియర్ బాంబు కావాలి అని అంటే హిరోషిమా నాగాసాకి మీద బాంబు డ్రాప్ చేసే టైంకి ఆ రోజుకి రియాక్టర్స్ లేవు వరల్డ్ లో, కానీ దే మేడ్ ద న్యూక్లియర్ బాంబ్. సో ఇక్కడ మనకి మనం బాంబు కాదు, మన కాన్సెప్ట్ అంతా కూడా కంట్రోల్డ్ చైన్ రియాక్షన్, న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్ మాత్రమే మన ఎంఫసిస్ అంతా కూడా. ఇది ఆల్రెడీ 75 ఇయర్స్ నుంచి మనం రన్ చేస్తున్నాం. ఇవాళ కొత్తగా మనం న్యూక్లియర్ పవర్ మీద మనం లేదు, కొత్తగా ఆల్రెడీ మన కాదు ప్రెజరైజ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఉన్నాయి, బాయిల్డ్ వాటర్ రియాక్టర్స్ ఉన్నాయి, కుదంకలం దగ్గర ఉంది మనకి, అలాగే రావత్ బాటా ఉంది గుజరాత్ అటువైపు, ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడా కూడా ఈ రోజు వరకు కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ జరగలేదు. అంటే మనం ఎంత సేఫ్టీ తీసుకుని దాన్ని పనిచేస్తున్నామని మనం అబ్జర్వ్ చేయాలి. అక్కడ జరిగిన రెండు ఇన్సిడెంట్ తర్వాత చెర్నోబిల్ ఇట్స్ మ్యాన్ మేడ్ మిస్టేక్, అది ప్రపంచంలో ఎంతవరకు ఎక్కడా కూడా రియాక్టర్స్ డ్యామేజ్ అవ్వటం అన్నది జరగలేదు. మనకు అందరికీ ఉన్న భయం అంతా ఏంటంటే హీరోషిమా అండ్ నాగాసాకి, దట్ ఈజ్ ఏ వార్ బిట్వీన్ ద కంట్రీ, ఆ వార్ ని మనము న్యూక్లియర్ పవర్ తో కంపేర్ చేయకూడదు.
1: సార్, భవిష్యత్తులో మన దేశంలో ఇలాంటి మరిన్ని ఫస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయా?
0: డెఫినెట్ గా సార్, మనం ఎప్పుడైతే మనం 2070 టార్గెట్ కొన్ని లక్ష్యాల్లో పెట్టుకున్నామో, మరి మన దగ్గర భారత్ లో మనకి వరల్డ్ లో ఉన్నటువంటి స్టోరియం కంటే మెజారిటీ 25% అమౌంట్ ఆఫ్ స్టోరీ మన ఇండియాలోనే ఉంది. మరి అలాంటప్పుడు మనం కంపల్సరీగా మనం 3-stage పవర్ ప్రోగ్రామ్ డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిందే. రాబోయే రోజుల్లో మనకి ఆల్రెడీ ఫాసిలిటీస్ ఆల్రెడీ ఇప్పటికే కనుమరుగైపోతున్నాయి మనం. రెండోది గ్లోబల్ గ్యాసెస్ చూస్తున్నాం మనం ఆల్రెడీ, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఆల్రెడీ సమ్మర్ లోనేమో వింటర్గా, వింటర్ లోనేమో సమ్మర్ గా ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం. వీటన్నింటినీ మనం తప్పించుకోవాలంటే కంపల్సరీ మనం కార్బన్ లెస్ ఎమిషన్స్ ఉన్నటువంటి ఫ్యూయల్స్ మీదనే ఆధారపడాలి. అలాంటప్పుడు కంపల్సరీ మనం ఇండియా డెఫినెట్ గా ఫాస్ట్ బ్రేడర్ రియాక్టర్స్ ని వీ హావ్ టు కన్స్ట్రక్ట్. ఇప్పుడు ఆల్రెడీ చెన్నైలో కల్పకంలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి బావిని నదీకీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్స్ తో డెవలప్ చేశారు.
1: సార్, ఇప్పుడున్న యూత్ లో న్యూక్లియర్ ఫిజిక్స్ మీద ఆసక్తి పెంచడానికి యాజ్ ఎ ప్రొఫెసర్ గా మీరు వారికి ఏం సూచిస్తారు?
0: అంటే పిల్లల్లో ఉత్సాహం కొంచెం మంచి రీసెర్చ్ చేయాలి, లేదా న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి చూడాలి అన్నప్పుడు డెఫినెట్లీ న్యూక్లియర్ ఫిజిక్స్ ఇస్ గుడ్ ఆప్షన్. నేను కూడా 2003లో గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ అయిపోయిన వెంటనే నాకు న్యూక్లియర్ ఫిజిక్స్ మీద ఉన్న అభిమానంతో మా గురువు గారు చెప్పినప్పుడు వెంటనే ఆసక్తి రాయడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చి నాకు ఫిజిక్స్ సీట్ ఇస్తానన్నా కాదు, న్యూక్లియర్ ఫిజిక్స్ కావాలని జాయిన్ అవుతుంది. తదుపరి కాలంలో నాకు ఇక్కడే ఉద్యోగం రావడం, ఇక్కడ ఈ డిపార్ట్మెంట్లోనే ప్రొఫెసర్గా సెటిల్ అవుతాను.

0: ఉండడం జరిగింది. ఈ రోజు మీరు క్యాన్సర్ రీసెర్చ్ కానీ ఏదైనా చూసినట్లయితే మనకి ఈరోజు మోర్ క్యాన్సర్ హాస్పిటల్స్ ప్రొడ్యూస్ అవుతుంది. నేను మన ప్రసంగంలో ముందు స్టార్టింగ్ లో చెప్పినట్లు రియాక్టర్స్ రెండు రకాలు ఉన్నాయని. ఒకటి రీసెర్చ్ రియాక్టర్స్ లో మనం ఒకసారి చూసినట్లయితే హైపర్టాక్స్ ప్రొడ్యూస్ చేస్తామన్నమాట. ఏవైతే మనం ఇండస్ట్రీ పరంగా కానీ అగ్రికల్చర్ పరంగా కానీ లేదా మన మెడికల్ పరంగా కానీ చూసినట్లయితే ఐసోటోప్స్ మనకు కావాలి. ఆ ఐసోటోప్స్ ని ప్రొడ్యూస్ చేయాలంటే న్యూ మెటీరియల్స్ ని ఎలిమెంట్స్ ని న్యూట్రాన్స్ తో కొలిగింగ్ చేయిస్తాను. ఇలా కొలిగింగ్ చేయటమే మనకి ఐసోటోప్స్ ని ప్రొడ్యూస్ చేయాలి. వీటి ద్వారా ఈరోజు మెడికల్లో మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ కు వాడుతున్నాము. అలాగే అగ్రికల్చర్ లో మోర్ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సార్. యాక్సిలరేటర్స్ మీద వర్క్ చేయటము, డిటెక్టర్స్ మీద వర్క్ చేయటము, రియాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేయటము. రియల్ గా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను 2011 లో ఐయుఎస్ న్యూఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ 14 UD పెలెట్రాన్ ఉంది, 15 UD పెలెట్రాన్ ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు చాలా ఎగ్జైటేషన్ అనిపించింది. అంటే పార్టికల్స్ తో వర్క్ చేయటం అన్నది హై ఎనర్జీలో మనం చాలా ఇంట్రెస్టింగ్. రాబోయే రోజుల్లో న్యూక్లియర్ ఫిజిక్స్ కి చాలా మంచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే DMRIT అని కొత్త కోర్సు ఒకటి ఆఫర్ చేస్తున్నాను అనమాట. ఈ క్యాన్సర్ ఇండస్ట్రీస్ లో ఈ ఐసోటోప్స్ ని హ్యాండిల్ చేయడానికి ఒక మెడికల్ ఫిజిసిస్ట్ కావాలి. డిప్లొమా ఇన్ మెడికల్ రేడియో ఐసోటోప్ టెక్నాలజీ కానీ అలా మనకి ఎక్కువ పవర్ ప్లాంట్స్ వస్తున్నాయి నెక్స్ట్, వాటి అన్నింటిలో మనకు ఆపరేట్ చేయడానికి వాటికి మోర్ న్యూక్లియర్ ఫిజిక్స్ స్టూడెంట్స్ కావాలన్నమాట. ఇది చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఏరియాలో. ఇంట్రెస్టింగ్ ఉన్న పిల్లలకు మాత్రం ఇది నిజంగా మంచి ఛాలెంజింగ్ గా ఉంటుంది.
1: సరే, కార్యక్రమంలో చివరిగా ఈ యొక్క అభివృద్ధి మన దేశాన్ని గ్లోబల్ ఎనర్జీ రంగంలో ఎలా నిలబెడుతుందంటారు?
0: చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. రియల్ గా మనం ఈరోజు ఇస్రో దాన్ని చూసినట్లయితే ప్రపంచ దేశాల తరఫున మనం ఏవైతే మనం ఈరోజు శాటిలైట్స్ అన్ని మనం పంపిస్తున్నామో, అలాగే ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీ అచీవ్ చేయటం వల్ల మనం నౌ వి బికేమ్ ద సూపర్ పవర్. మోర్ కంట్రీస్ ఈ టెక్నాలజీని అడాప్ట్ చేయడానికి మనల్ని డెఫినెట్ గా ఇన్వైట్ చేస్తాయి. అక్కడ వాళ్ళ రియాక్టర్స్ ని డెవలప్ చేయమంటానికి గ్లోబల్ ఎనర్జీ లో మనం రాబోయే రోజుల్లో మనది ఎక్కువ పర్సంటేజ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇదంతా కూడా మనం ఇండైజీనియస్ గా మనం డెవలప్ చేస్తున్నటువంటి టెక్నాలజీ. సో గ్లోబల్ ఎనర్జీ రంగంలో డెఫినెట్ గా ఇన్ ఫ్యూచర్ వీఆర్ గోయింగ్ టు డామినేట్ ఇన్ ద వరల్డ్.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని న్యూక్లియర్ టెక్నాలజీలో మన దేశ నూతన దశ యొక్క PFBR సాధించిన ఘనతపై పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సార్, అందరికీ నమస్కారం.
1: ఇంతవరకు న్యూక్లియర్ టెక్నాలజీలో భారత్ నూతన దశ PFBR సాధించిన ఘనతపై ఆంధ్ర విశ్వవిద్యాలయం న్యూక్లియర్ ఫిజిక్స్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ పివి లక్ష్మీనారాయణ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయం చేసిన వారు రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకీ.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి.
1: సుజాత అండి, ప్రకాశరావు మాట్లాడుతున్నాను మేడం.
0: చెప్పండి ప్రకాశరావు గారు.
1: మేడం, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీకృష్ణ సినిమా అన్ని మంచి సెకండ్ నెంబర్ పాట కావాలి మేడం.
0: ప్రకాశరావు గారు, తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది.

0: పాటలపల్లికి ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 10:30. ఇప్పుడు 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం అరణ్య గీతం డాక్యుమెంటరీ ఫీచర్ వింటారు. రచన డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్, నిర్వహణ కుమారి కె కామాక్షమ్మ, శ్రీమతి పివి శేషారత్నం, శ్రీ ఎం తులసీదాస్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: తట్టెడు చీకటి తలకెత్తుకుని పొట్టచేత పట్టుకుపోయే శ్రామిక జనం వెలుగు ముఖం చూడకుండానే కృత్రిమమైన కాంతుల మధ్య శ్రీకాకుళం బస్ స్టేషన్ నుంచి రోడ్డెక్కిందో ఎర్రబస్సు.
1: చిక్కటి చీకటి తెరలు, పల్చటి మంచు పొరలు, సగటు మనిషి బతుకుల గతుకుల అతుకుల రోడ్డు, నిండు చూలాలులా పడుతూ లేస్తూ పరిగెడుతోంది బస్సు.
0: అస్తమాను పక్కకు తిరిగే అద్దాల అలచడి, సందుల్లోంచి సూదుల్లా దూసుకు వచ్చే చల్లటి గాలి ముఖాన్ని ముద్రతో తడిపేస్తుంది. అమ్మ చేతి మునివేళ్లలా చిరుగాలి జుత్తు లోపలకు చొచ్చుకుపోయి గోముగా దుబి లాలిస్తుంటే చల్లగా మెల్లగా ఒకరి తర్వాత ఒకరు కలల ప్రపంచంలోకి కాలూనారు జనం.
1: తరతరాలుగా కరడుగట్టిన తమస్సుకు తలకొరివి పెడుతూ చీకటి గుయ్యారాలు చిరుదివ్వెలు వెలిగిస్తూ మున్ముందుకు సాగిపోతోంది బస్సు.

0: చుక్క తెగిపడినట్టు ఒక్కసారిగా కలల ప్రపంచం నుంచి వాస్తవ ప్రపంచానికి జారిపడ్డారు జనం. కళ్ళు నిలుముకు చూస్తే ఎదురుగా సిపాయిల్లా నిటారుగా నిలబడి కాలానికి కాపలా కాస్తున్న తరుసంతతి, ప్రేమ పెన్నిధికి ప్రతిరూపంగా పెనవేసుకున్న తీగలు లతలు, మనస్సును ఆహ్లాదపరిచే పక్షుల కిలకిలారావాలు,
1: బారులు తీరి ఆకాశానికి చేయెత్తిన ఎత్తైన కొండలు, దివు నుండి భూమికి దిగివచ్చే దేవతల కోసం పరిచిన ఆకుపచ్చని తివాచీళ్ళ అడవి పచ్చదనం, మంచి నిండిన మనిషిలోని రవంత చెడుల ఆకుపచ్చని తివాచి కొండల మీద పొడలు పొడలుగా పోడు వ్యవసాయ గుర్తులు.
0: ఎటు చూసినా పచ్చదనం తొడుక్కున్న ఒళ్ళు గగురు పొడిచే కొండలు లోయలు, గుండెలు పిండే తెలయేటి గలగల కరకంకణ నిక్వాణం, కొండ చిలువల మెలుకలు తిరిగిన కాలిబాట,
1: అదే దేవగిరి.

0: పాత పట్టణానికి ఉత్తరంగా 10 కిలోమీటర్ల దూరంలో ఉంది డియాబుర్. సవర భాషలో డియా అంటే నడుమ అని, బుర్ అంటే కొండ అని అర్థం. డియాబుర్ అంటే నడుమనున్న కొండ, అదే దేవగిరి అయ్యింది.
1: ఇక్కడ ప్రతి అణుమణువు, ప్రతి రేణువు సవరల జీవితంలో పడుగు పేకల్లా పెనవేసుకుపోయి ఉంటాయి. తూర్పు కొండను వెలిగించిన బాలభానుని లేతకిరణాలు దేవగిరి నిండా పరుచుకుంటున్నాయి. మత్తుగా మగతుగా పడి ఉన్న జనాన్ని చైతన్యపరిచి కార్యోన్ముఖుల్ని చేస్తున్నాయి. రాత్రులు జడత్వంతో మునగదీసుకుని పడుకున్న జనంలో మళ్ళీ కొత్త ఊపిరి, కొత్త ఆశ మొక్క తొలుగుతోంది.

0: సవదలు ఒరిస్సాలోని వంశధార నదిని ఆనుకుని ఉన్న గుణుపురం, మందస, పర్లాకిముడి కొండల మీద ఆంధ్రప్రదేశ్లోని పాతపట్టణం, టెక్కలి, పాలకొండ ప్రాంతాలలో విరివిగా నివసిస్తున్నారు. తూర్పు కనుమల్లో విశాఖకు ఉత్తరంగా మహేంద్రగిరి, పడమరన గుణుపురం, దక్షిణాన పాతపట్టణం వరకు 60 మైళ్ళ పొడవు, 25 మైళ్ళ వెడల్పున విస్తరించి ఉన్నారు.
1: గజపతి రాజుల కాలంలో 1934 శ్రీకృష్ణదేవరాయలు దాడి చేసినప్పుడు సవరలు, కోయలు కొండ ప్రాంతాలకు వలస వెళ్ళినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. అరణ్యంలో సంచరిస్తున్న శ్రీరాముడికి ఫలహారం ఇచ్చిన శబరి సవరస్త్రీయే.
0: వీరు నల్లని మేని ఛాయ కలిగి ఉంటారు. జుత్తును పైకి ముడివేసి కడతారు. సామాన్య జనజీవనంతో వీరికి సంబంధ బాంధవ్యాలు బాగా పెరిగి వేషభాషల్లోనూ ఆహార వ్యవహారాల్లోనూ మార్పు కొట్టొచ్చినట్లు కనపడుతోంది.
1: సంస్కృత ద్రవిడ భాషలతో ఏ రకమైన సంబంధం లేని సవర భాష వీరి భాష. కీర్తిశేషులు గిడుగు రామూర్తి పంతులు గారు వీరి భాషకు లిపిని తయారు చేసి వీరి జీవితాల్లో సరికొత్త వెలుగుల్ని ప్రసాదించారు. విలు విద్యలో వీరు నిష్ణాతులు. ఔషధులు, మంత్రాల పరిజ్ఞానం వీరికి విశేషంగా ఉంది. వీరి జీవన జీవం సంగీతం. సందర్భోచితంగా వీరు ఆసువుగా పాటలు అల్లుతారు. ఋగ్వేద మంత్రాల్లోని నీ సారి అనే 3 స్వరాలు వీరి

0: రాజ్యం ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ వాడుకలో ఉంది నీకు తెలుసా?
1: పుర్బాన్నది దూరం చేస్తే మాస్టర్
0: ఏమంటున్నారు
2: అంటే అది చాలా ముసలి నుంచి వాళ్ళు వాదిస్తున్నారు
0: కొన్ని వందల సంవత్సరాల. నీకు ఎవరు నేర్పించారు ఇది?
2: కేసి కేరాటమ్మకు
1: కేసి కన్నా తర్వాత జాబా కొరిచి దత్తా కొరిచి సబ్బు కొరికి అసలు శిక్షించింది కాబట్టి
2: ఇది వాగించేవాడు, మా నాన్న ఇది వాగించేవాడు, నేను కూడా వాగిస్తున్నాను. ఇది
1: గౌరవిస్తుంది.
0: ఇప్పుడు నువ్వు వాయించిన వాయిద్యం గంటలు కోసేటప్పుడు వాయించావు అన్నావు కదా, ఇంకో సందర్భంలో ఏదన్నా వాయించగలవా? ఇంకో సందర్భంలో వాయిస్తాడు అడగండి ఒకసారి.
2: ఎప్పుడైతే గిత్త తాత బొజ్జైలో తాయిదే ఇక గంటే కట్టలే వాళ్ళకు బొజ్జైలో ఆవుకు ఉన్న సమయంలో బొజ్జా గిత్త బుద్ధి తమకు బుద్ధి
1: రాత్రి పిల్లవాడు కన్నెత్తిపో ఆమె గుడికి కష్టవుతుపో
0: అంటే
2: అంటే రాత్రి పిల్లడు ఏడుస్తుంటాడు మా మనసు కష్టం ఉంటుంది ఆ టైంలో పాట పాడు
0: అది వాయించు అది వాయించు
2: ఇది అబ్బాయి.

0: దాంతో పాటు వాయించే వాయిద్యం పేరు ఏంటని అడగండి. ఇదేంటి
1: ఆశిత వచ్చేవారు?
0: ఇది ఇది ఇది ఇన్స్ట్రుమెంట్
1: దగడు
0: దగడు
1: దగడు దగడు దగడు.
0: ఇది ఏం ఏం చర్మం అని అడగండి.
1: కీచమూర్తి గారి తల్లి
2: అది ఒక మట్టి తలుక అంటే
0: మట్టి కుండ
2: ముట్టి కుండ మట్టి కుండ తర్వాత ఇదేమో పోతు తలుక చర్మం
0: మేకపోతు
2: మేకపోతు కాదు మామూలు దుక్కిపోతు
0: దుక్కిపోతు. ఇది ఎవరి దగ్గర నేర్చుకున్నాడు అడగండి.
2: ఇది కూర్ చిక్కులు తమ్మా
3: నమ్మకాలు మత విశ్వాసాలు వీరి జీవితంలో వేరు చేయలేనంతగా పెనవేసుకుపోయి ఉంటాయి.
2: తల్లి తల్లి కానీ చచ్చిపోతే మళ్ళా ఇందులోనే వేరే
0: తల్లి అది వాయించమనండి.
2: తిరుపతి పరిమి
0: దుఃఖం సాడ్ మ్యూజిక్ రైట్.

0: సంవత్సరాది వీరికి ప్రముఖమైన పండుగ.
1: సంవత్సరం పొడుగునా ఆరకుండా నిప్పును మండిస్తూ ఆ రోజు కొత్త నిప్పును మారుస్తారు. ఫాల్గుణ పౌర్ణమి వెళ్ళిన మర్నాడు వీరికి ఉగాది.

0: కండలు పరుగు అనుకో కండలు నువ్వు
1: కొత్త కందులు అంటే ఏ పండుగలో అడగండి
0: కందులు
1: కొత్తగా తిన్నప్పుడు కొత్తగా తెచ్చినప్పుడు కందులు ఈ పాట పాడు.

0: మనిషి జీవితంలో కష్టసుఖాలు కలగాపులగంగా పెనవేసుకుపోయింటాయి. సుఖంలో ఆహ్లాదపరచడానికి, కష్టంలో ఓదార్చడానికి, రుణాన్ని తీరుకో మంచి మిత్రుడిలా సుఖదుఖాల్లో పాలుపంచుకుని చేదోడు వాదోడుగా ఉంటుంది.
1: పంతులు ఈ వాయిద్యం పేరేంటని
2: అడిగారు.
1: ఇది ఏ సందర్భంలో వాయిస్తారు ఈ వాయిద్యం?
2: ఇట కోసమోరే ఇట బొద్దేవో తెల్లది పిల్లలు ఏడిస్తే వాళ్ళు బోధపరచడానికి,
1: బుద్ధగించడానికి దీనిలోనే బజేది.
2: సాయంకాలం కూడా పగల కష్టమంతా
1: మర్చిపోవడానికి.
0: ఈ రుణాయిని గుండెకు హత్తుకుని పట్టు విడుపు పద్ధతిలో వాయిస్తారు.

0: దేంతో తయారు చేశారు అడగండి ఇవి ఇవన్నీ మెట్లు
1: ఇక్కడ
2: మౌరలు ఉంటాయి
0: అంటే తేనె తాలూక బంకలో
3: తేనె బంక తేనె బంక దీనికి రాశారు దీనికి బంక రాశారు ఈ తీగ తీగ ఎక్కడి నుంచి వచ్చింది దుకాణంలో కొన్నది ఇది డొప్ప
0: అది ఒక తిన్నింది కాదు కొండ జాతి ఆనపకాయ
3: కొండ జాతి ఆనపకాయ ఇది ఇది ఇది ఇది కట్టె
0: వెదురు కర్రతో
3: తయారు చేశారు దీంతో కలిపి ఏదన్నా రిధం వాయించే వాయిద్యం ఉందని అడగండి దీంతో కలిపి చేరేది
0: ఆయనతో మిస్సికి ఆవుకోవడం పోతే వేరే వచ్చి
3: ఒక్కటే వాయించేది
4: పెళ్ళి చావుల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో వాయించడానికి వీరికి ప్రత్యేకమైన వాయిద్యం ఉంది అదే సొనాయి అంటే

వీరి పాటలన్నీ ఇంచుమించు ఒకే బాణిలో ఉంటాయి. కానీ సందర్భాన్ని బట్టి వాద్యాలను కలపడం, నిలిపివేయడంలో వీరు సంగీతంలో వైవిధ్యం చూపిస్తారు.

నిషాదం, షడ్జము, రిషభం. ఈ మూడు స్వరాల మొదటైన సంగీతం క్రమంగా గాంధారాన్ని కూడా కలుపుకుని గంభీరంగా పలుకుతోంది.

0: టేబుల్స్ అందరూ అందరూ ఇదే టైప్ వాయిస్తారా? దీంట్లో ఏమున్నాయి? రెండు తీగలు, రెండు తీగలు. ఇది రెండోది వాయించట్లేదు ఎంత అడగండి. ఒక తీగ మీద వాయిస్తున్నారు, రెండోది దేనికని అడగండి. రెండు రెండు అంతే. ఇదేం ఏం కర్ర ఇది? ఏం కర్ర? వెదురు కర్ర. ఇది
1: కొబ్బరి తాలూకా పెంకు.
0: కొబ్బరి పెంకు. ఇది ఏం చర్మం అడగండి?
1: ఈ చర్మం అది మేక చర్మం.
0: మేక చర్మం. ఇది ఇది దీని ఇది
2: స్వల్ప
1: అంటే స్వల్ప సారా ఉంది తాగుతారు. ఆ చెట్టు తలుపు నరం అది.
0: చెట్టు యొక్క ఇది తీగ. తీగని దీన్ని దీనికి దీన్ని వాయిస్తున్నాం. ఇప్పుడు పిల్లలు ఎవరికైనా వచ్చేమో ఇది వాయించిన అడగండి.
1: చిన్న పిల్లని కాక బుద్ధి
2: తర వస్తే వస్తే బుద్ధి
0: వచ్చిన పర్లేదు. ఎంత వస్తే అంత
1: వాయించింది.
2: పిల్లటికి సన్నాసం చేయకుండా.
0: నీ పేరు ఏంటి? నీ పేరు
1: నా కోణం
0: దావుదో. దావుదో. ఇప్పుడు నువ్వు వాయించింది ఎవరి దగ్గర నేర్చుకున్నాను అడగండి.
1: ఇట తొమ్మిది కాపాకర సిక్కిలో బుద్ధి గారు
0: వాయించు.

0: ఒక జాతి సంస్కృతిని తెలుసుకోవడానికి వారి జీవిత విధానం, వారు ఉపయోగించిన పాత్రలు, సామగ్రి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే మన సవరణ సంస్కృతిని కాపాడుకోవడానికి వారు వాడే సంగీత వాద్యాలను భద్రపరచుకోవలసిన ఆవశ్యకతను గురించి ఆంధ్ర విశ్వవిద్యాలయం మానవ శాస్త్ర విభాగం ప్రొఫెసర్ డి ప్రసాదరావు గారు.
1: గిరిజనుల జీవితంలో సంగీతానికి చాలా ప్రాముఖ్యం ఉంది. వారి పండుగలు, ఉత్సవాలు, పెళ్లిళ్ళలో గిరిజన వాద్యకారులు ప్రధాన పాత్ర వహిస్తారు. ఆ వాద్యకారుల వాద్యానికి తోడుగా ఆడపిల్లలు, మగపిల్లలు పాడడం గిరిజన సమాజాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రతిరోజు వారి జీవన పోరాటంలో ఆహారం సంపాదించడానికి అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత సాయంకాలం వేళ ప్రతి గిరిజన గ్రామంలో మనకు సంగీతం ఏదో మూల నుంచి వినబడుతుంది. ఆ శృతికి తోడుగా మరికొందరు కలవడం సహజంగా జరుగుతుంది. ఈ విధంగా ఈ సంగీతం ద్వారా సమాజ సామీక్య జీవనం గిరిజన సమాజాల్లో సహజంగా ఉండడం మనం చూస్తాం. ఏ సంస్కృతిలోనైనా సంగీతం ఒక భాగం. గిరిజన సంస్కృతులు మారుతూ వస్తున్నాయి. ఆ విధంగా సంగీతంలో కూడా మార్పులు సహజం. కానీ సంస్కృతిని పరిరక్షించడం మనందరి కర్తవ్యం. అలాగే వారి సంగీతం, సంగీత వాద్యాలను కూడా మనం పరిరక్షించాలి.
2: సొన్నయ్య గోగోన్ చూడే, ఇంకెక్కువ సంవత్సరాలు ఇలాగే ఉండాలంటే తీసుకోవాల్సిన నశించిపోకుండా ఉండాలంటే అయితే గోగోన్ ఆడే రుణాయి చూ దిటా వచ్చి బెస్సీ సమయం బెస్సి పడుతుందా ఇట రోజువారిచ్చి ఆరో ఇరా ఇది నష్టం అవ్వబోలే కోణ కొరివారు వచ్చి ఇది పాడైపోతే మళ్ళీ కొత్తగా తయారు చేస్తాం.
3: అలా కాదు,
2: సిమ్దినాయి
3: వచ్చి
2: ఉన్నామనే మధ్య దీనికి బొజ్జవారిచ్చి ఇవ్వలే తమ కోణ కొరివారు ముట్టే జాగ తగు జొల్లికి రొక్కలే సీటుకి సాహితీకి రోహబడి పురా తక్కువ జొల్లికి
3: అంటే జాగ్రత్తగా ఒక గోడకో దేనికో జాగ్రత్తగా అది ఉంచాలి. తర్వాత ఇది
2: ఆ పిల్లమసికి ఆవశ్యక వచ్చినాయి
3: తర్వాత ఇది ఇరిగిపోతే మేము తయారు చేస్తాం. పిల్లలకు కూడా నేర్పించిన అవసరం ఉంది.
4: ఆధునిక ప్రపంచంతో ఎప్పుడైతే సత్సంబంధాలు కలుపుకున్నారో అప్పుడే వీరి సంగీత రీతుల్లో అనూహ్యమైన పరివర్తన వచ్చి ఆధునిక వాద్యాలను కూడా ప్రయోగించడం ఆరంభించారు.

0: సంగీతం ఎడలోతుల్ని తడుముతుంది. అంతరాంతరాలను స్పృశించి మనకు అనుభూతిని మిగులుస్తుంది. సంగీతానికి తరతమ క్షీణాలు లేవు, ఎల్లరూ అసలే ఉండవు. సంగీతం దశ దిశలా వ్యాపిస్తుంది, దిగంతాలను విరిగిస్తుంది.
1: సంగీతం ఉన్నంతకాలం నా గీతాలు నిలిచే ఉంటాయి అంటారు విశ్వకవి రవీంద్ర కవీంద్రులు.
0: అలాగే ఒక జాతి సంస్కృతికి అర్థం పట్టే ఈ అరణ్య గీతం ఆ చంద్ర తారార్థంగా అడవి చిందులను మండిస్తూ వారి బ్రతుకుల్లో

అరణ్య గీతం డాక్యుమెంటరీ రూపకం విన్నారు. రచన నిర్వహణ చంద్రశేఖర్. వ్యాఖ్యాతలు శ్రీమతి పివి శేషరత్నం, శ్రీ కేఎస్ చంద్రశేఖర్. సహకారం కుమారి కే కామాక్షమ్మ, కుమారి శ్రీమతి శేషార్, శ్రీమతి పివి శేషార్. సాంకేతిక సహాయం సాంకేతిక శ్రీ ఎం తులసీదాస్.

ఇంతవరకు మీరు 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం అరణ్య గీతం డాక్యుమెంటరీ ఫీచర్ విన్నారు. రచన డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్, నిర్వహణ కుమారి కె కామాక్షమ్మ, శ్రీమతి పివి శేషారత్నం, శ్రీ ఎం తులసీదాస్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా శ్రీకృష్ణ విజయం చిత్రం నుండి ఘంటసాల పి సుశీల ఆలపించిన గీతం.

0: మీరింత వరకు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలెక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 741-617-9999 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 741-617-9999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
1: తర్వాత ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కెఎస్ చిత్ర ఆలపించిన గీతం.

మీరు ఇంతవరకు మధుమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు సమయం 12:30 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: నీట్ యూజీ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం బయలుదేరి వెళ్లారు. 6 రోజుల పాటు సాగే ఈ విదేశీ పర్యటనలో భాగంగా మోదీ యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలను సందర్శిస్తారు. తొలి విడతగా ప్రధానమంత్రి ఈరోజు యుఏఈ చేరుకుంటారు. అక్కడ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. ఇంధన రంగంలో సహకారం, ప్రాంతీయ అంతర్జాతీయ పరస్పర ప్రయోజనాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని పేర్కొంటూ వచ్చే నెల 21న నీట్ యూజీ రీఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు వచ్చే నెల 14 నుండి తమ అడ్మిట్ కార్డులు పొందవచ్చన్నారు. పరీక్షా విధానంలో పారదర్శకత కోసం వచ్చే ఏడాది నుండి ఓఎంఆర్ స్థానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని ప్రవేశపెడతామని తెలిపారు.
1: పరీక్షా మే థోడా హమ్కో జో ఉన్కి ఫార్మాలిటీస్ హై ఓఎంఆర్ షీట్ కో దస్తఖత్ కర్నా ఆరంభ మే ఎక్ బార్ కర్నా అంత మే భీ ఎక్ బార్ కర్నా ఉస్మే హమారి విద్యార్థియో కోర్ టైమ్ మే కటౌతీ హుయీ థీ జో 2 సే 5 ఎగ్జామినేషన్ టైమ్ థా ఉస్కో ధ్యాన్ మే రఖతే ఎన్టీఏ నే థోడీ ఇంతే ఎక్ నిష్పత్తి క్యా హై కి ఉస్కో ఔర్ 15 మినిట్ బఢాయే 2 సే శురూ హోగా 5-15 తక్ యే పరీక్షా కి సమయ బఢాయా జాయేగా. అడ్మిట్ కార్డ్ ఇస్ బార్ కే అడ్మిట్ కార్డ్ 14 జూన్ తక్ సభీ కో పహుంచ్ జాయేగా.
0: ఎన్టీఏలో సంస్కరణలు చేపట్టి విద్యా మాఫియా కుట్రలు అరికడతామని హామీ ఇచ్చారు. అర్హులైన విద్యార్థులకు అన్యాయం జరగకుండా పరీక్షా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కేరళంలో కొత్తగా ఎన్నికైన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యూడీఎఫ్ ప్రభుత్వం సోమవారం ప్రమాణ స్వీకారం చేయనుంది. విడి సతీశన్ కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు. ముఖ్యమంత్రితో పాటు పూర్తిస్థాయి మంత్రిమండలి కూడా అదే రోజున ప్రమాణ స్వీకారం చేస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మే 4వ తేదీన వెలువడిన ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి ఎంపికపై 10 రోజుల పాటు సుదీర్ఘ చర్చలు జరిగాయి. ప్రస్తుతం యూడీఎఫ్ భాగస్వామ్య పక్షాల మధ్య కొత్త మంత్రులు, వారి శాఖల కేటాయింపులపై తీవ్రస్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయి. రేపటిలోగా మంత్రిమండలి కూర్పుపై స్పష్టత తీసుకురావాలని కాంగ్రెస్, ఇతర కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కేంద్ర ఈశాన్య ప్రాంతాభివృద్ది, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న రాత్రి సిక్కిం చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు టెమితార్కులోని సిక్కిం స్టేట్ యూనివర్సిటీని సందర్శించడంతో పాటు పీఎం డివైన్ పథకం కింద బలేందుగా స్కైవాక్ ప్రాజెక్టు, నామ్చి టూరిజం సర్క్యూట్, గ్యాంగ్టక్లోని ఆర్కిడారియం వంటి వివిధ అభివృద్ది పనులను సమీక్షిస్తారు. పర్యటనలో చివరి రోజైన రేపు నాథులాకు చేరుకుని కైలాస్ మానస సరోవర్ యాత్రకు సంబంధించి నిర్మిస్తున్న పర్యాటక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను స్వయంగా పరిశీలిస్తారు. సిక్కింలో కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం ఆర్థిక వృద్ధిని, పర్యావరణ హితమైన హరితాభివృద్ధిని, ప్రజాస్వామ్య పటిష్టతను సమతుల్యం చేస్తోందని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఇప్పుడు భారతదేశాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తున్నాయని మంత్రి అన్నారు. మోదీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ఈ అభివృద్ధికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని కొనియాడారు. వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. దీనివల్ల 7,500 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు తెలిపారు. డ్రోన్ సిటీలోని ఇతర రక్షణ ప్రాజెక్టులను ప్రారంభించిన వీరు అక్కడ ఏర్పాటు చేసిన

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ నుండి యుఏఈకి బయలుదేరారు. వచ్చే నెల 21న

0: ఆధునిక రక్షణ ఉత్పత్తుల ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడంతో చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 97.77 రూపాయలు, డీజిల్ ధర 90.67 రూపాయలకు చేరుకుంది. ముంబైలో పెట్రోల్ ధర 106.68 రూపాయలు కాగా, డీజిల్ 93.14 రూపాయలకు పెరిగింది. కోల్కతాలో పెట్రోల్ 108.74 రూపాయలు, డీజిల్ 95.13 రూపాయలుగా ఉంది. చెన్నైలో గరిష్టంగా పెట్రోల్ ధర లీటర్కు 111.90 రూపాయలు, డీజిల్ ధర 95.35 రూపాయలకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మహారాష్ట్రలోని సతారాలో ఈరోజు ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన కింద 5 లక్షల ఇళ్లను లబ్దిదారులకు అందజేస్తారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ పథకం కింద 3 కోట్ల ఇళ్లు నిర్మించారు. ఈ సందర్భంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మహారాష్ట్రకు 8,368 కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని కేంద్రం ప్రకటించనుంది. అలాగే పీఎం గ్రామ్ సడక్ యోజన కింద 122.98 కోట్ల ఖర్చుతో 35 రోడ్డు ప్రాజెక్టులకు ఆమోదం తెలపనున్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 35 గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభిస్తాయి. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీతో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితులు, వాటి ప్రభావం గురించి ఇరువురు నేతలు చర్చించినట్టు జయశంకర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అలాగే 2026 బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొన్నందుకు అబ్బాస్ అరాక్చీకి డాక్టర్ జయశంకర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ భేటీ భారత్ ఇరాన్ సంబంధాల బలోపేతానికి, ప్రాంతీయ సుస్థిరతకు ప్రాధాన్యతనిచ్చింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. అంతకుముందు నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్పై ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈరోజు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కేరళ, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. అలాగే సిక్కిం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిల్లో కూడా ఇదే తరహా వాతావరణం ఉంటుందని తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 5 దేశాల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఉదయం న్యూఢిల్లీ నుండి యుఏఈకి బయలుదేరారు. వచ్చే నెల 21న నీట్ యూజీ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తిలో 15,803 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టనున్న అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు శంకుస్థాపన చేశారు. చమురు కంపెనీలు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు హిందీ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా బాజీగర్ చిత్రం నుండి వినోద్ రాథోడ్, ఆల్కాయగ్నిక్ ఆలపించిన గీతం.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలెక్యూషన్ చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: కార్యక్రమంలో తరువాత దిల్తో పాగల్ హై ఈ చిత్రం నుండి లతా మంగేష్కర్, ఉదిత్ నారాయణ్ ఆలపించిన గీతం.

తర్వాత బాబీ ఈ చిత్రం నుండి, శైలేందర్ సింగ్, లతా మంగేష్కర్ ఆలపించిన గీతం.

చివరిగా రామ్ తేరీ గంగా మెయిలీ ఈ చిత్రం నుండి లతా మంగేష్కర్ ఆలపించిన గీతం.

మీరింతవరకు హిందీ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 వస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నకర్. ముఖ్యాంశాలు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రక్షణ రంగ తయారీ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. రైతు ఉత్పత్తులను వినియోగదారులకు నేరుగా అందించేందుకు మెరుగైన వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. గోదావరి డెల్టా అభివృద్ధి కోసం 14 కోట్ల రూపాయలతో సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు. రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో రక్షణ డ్రోన్ తయారీ రంగాలకు సంబంధించిన 3 ప్రాజెక్టులకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. అలాగే అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టు ఏఎంసీఏ నిర్మాణ పనులను ప్రారంభించారు. అదేవిధంగా డ్రోన్ సిటీలో ఏర్పాటు కానున్న

0: పలు డ్రోన్ పరిశ్రమల ప్రాజెక్టులకు కూడా దృశ్య మాధ్యమ విధానంలో శంకుస్థాపనలు నిర్వహించారు. 15,803 కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టుల ద్వారా సుమారు 7,500 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ,
1: ఆంధ్రప్రదేశ్ కే ఇతిహాస్ మే ఔర్ భారత్ కే డిఫెన్స్ సెక్టర్ కే ఇతిహాస్ మే ఏక్ హిస్టారిక్ చాప్టర్ జోడ్నే జా రహా హై. ఆజ్ యహాన్ ఏక్ సాథ్ అనేక ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టేన్ లేయింగ్ హో రహీ హై. సాథియో, ఆజ్ జిస్ పుట్టా పార్థీ నామక్ జగహ్ పర్ హమ్ సభీ యహాన్ ఉపస్థిత్ హై, యహ ఆధ్యాత్మికతా శిక్షా ఔర్ సేవా భావ కే లియే కేవల్ భారత్ మే హి నహీ బల్కి సారీ దునియా భర్ మే జానా జాతా హై. శ్రీ సత్యసాయి బాబా నే శిక్షా, స్వాస్థ్య ఔర్ మానవ సేవా కే అనేక సంస్థానో కే రూప్ మే అప్నా జో ఆశీర్వాద్ ఇస్ నగర్ కో దియా హై వా ఆజ్ భీ యహాన్ కీ ప్రగట్ కే ముఖ్య కారణో మే సే ఏక్ హై.
0: అంతకుముందు ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
2: పుట్టపర్తి అనగానే మనకు గుర్తొచ్చేది సత్యసాయి బాబా. ఆయన బోధనలతో విశ్వశాంతికి ఒక సందేశాన్ని అందించిన పవిత్ర పుణ్య భూమి ఈ పుట్టపర్తి అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. భక్తికి మాత్రమే కాదు దేశ భద్రతకు ఇక్కడ నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు.
0: రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులోని పట్టాభిపురంలో నిర్మించనున్న రైతు బజార్కు కేంద్ర మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నూతన రైతు బజార్ నిర్మాణంతో రైతులకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు, ప్రజలకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. త్వరితగతిన రైతు బజార్ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
3: రైతు బజార్లు దాదాపు 4 కోట్ల రూపాయల గవర్నమెంట్ ల్యాండ్, 2 కోట్ల రూపాయలతోటి కన్స్ట్రక్షన్, దాదాపు 6 కోట్ల రూపాయలతోటి ఒక 11,000 స్క్వేర్ ఫీట్, 90 వచ్చేటప్పటికి స్టాల్స్ ఉండే విధంగా 10 కమర్షియల్ షాప్స్, రైతు షాపులు 60, డ్వాక్రా షాపులు 30, కమర్షియల్ షాప్స్ 10, మొత్తం 100 షాపులు ఉండే విధంగా ఇది నిర్మాణం జరగబోతా ఉంది. ఇది G+2 చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి గ్రౌండ్ ఫ్లోర్ తో ఆపరేట్ చేసి మిగిలిన ల్యాండ్ కూడా వస్తే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనేది ఆలోచన.
0: నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన రీ ఎగ్జామినేషన్ పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఢిల్లీలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, విద్యార్థుల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేశారు. పునః పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అడ్మిట్ కార్డులు జూన్ 14వ తేదీ నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే వచ్చే ఏడాది నుంచి ప్రస్తుతం అమల్లో ఉన్న ఓఎంఆర్ విధానానికి బదులుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి విధానంలో నీట్ యూజీ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ జీటీఎం సంస్థ 2026 గాను ఆంధ్రప్రదేశ్ను ఉత్తమ పర్యాటక ప్రచార రాష్ట్రంగా ఎంపిక చేసిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. జూన్ 4వ తేదీన కేరళంలోని తిరువనంతపురంలో నిర్వహించే కార్యక్రమంలో మెట్రో ఎక్స్పెడిషన్ జీటీఎం టూరిజం అవార్డు 2026 అందుకోనున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. పర్యాటక రంగంలో వినూత్న సంస్కరణలు చేపట్టామని తెలిపారు. హోంస్టేలు, క్యారవాన్ టూరిజం, డిజిటల్ పర్యాటక ఉత్సవాల నిర్వహణతో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగ అభివృద్ధికి నిదర్శనమని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాలను డిజిటల్ దిశగా తీసుకెళ్లే కీలక అడుగ్గా భారత్ నెట్ కార్యక్రమం నిలుస్తుందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్రానికి భారత్ నెట్ కార్యక్రమం కింద 2,432 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పురంధేశ్వరి ఈరోజు వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 3,942 గ్రామాలకు కొత్తగా ఇంటర్నెట్ సౌకర్యం అందనుండగా 13,426 గ్రామాలు

0: ఈనాటి మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో కుటుంబ విలువలు ఈ అంశం గురించి శ్రీమతి డివి మానస శ్రీమతి డి శ్రీదేవి గారిల సంభాషణ వింటారు.
1: ఏంటి మాన్స, ఇంట్లో ఏవో మ్యూజిక్ వినిపిస్తుంది. ఏమైనా కచేరీలు అవి ఉన్నాయా? ఎవరో వాయిస్తున్నారు, ఏంటది?
2: కచేరియా ఇంకేమైనా శ్రీదేవి? ఇదిగో వేసవి సెలవులు ఇచ్చారుగా, మా సుపుత్రుడు కూర్చొని వాయిస్తూ ఉన్నాడు.
1: నేర్చుకుంటున్నాడా ఇంకా?
2: ప్రయోగాలన్నీ నా మీదే.
1: మంచిదే పోన్లే, ఏదో ఒక విధంగా ఎంగేజ్ చేస్తున్నావు అనమాట.
2: అలా అనిపిస్తుందా నీకు? చెవులు చిల్లులు పడిపోతున్నాయి. ఇందా నేను చెప్తున్నాను వాడికి లోపలికి వెళ్ళి ఆడుకోరా అని. ఒరే ఆపరా, వెళ్ళు.
1: నీకైతే ఇంట్లో ఇంకా మీ వాడే వాయిస్తున్నాడు. నువ్వు రావాల్సింది మొన్న మా ఇంటికి. ఇల్లంతా కిష్కింద కనుక్కో. బంధువులు పిల్లలందరూ వచ్చారా, ఒక 8 మంది. తుడిచిన ఇళ్లే తుడిచుకోవడం, సర్దిన సర్దుకోవడం, రోజంతా ఈ పనులతోనే సరిపోయిందనుకో.
2: శ్రీదేవి కష్టం అనిపిస్తుంది కానీ భలే ఇష్టంగా కూడా ఉంటుంది కదా. ఏమిటో వాళ్ళందరూ ఒక్కసారిగా వెళ్ళిపోయారనుకో, ఇల్లంతా బోసిపోతుంది.
1: అది నిజమే మాన్స. ఇప్పుడు చూడు, ఎక్కడ కుటుంబం, అందరూ కలుస్తున్నారు చెప్పు. ఇలాగ సెలవులకైనా వచ్చి ఒక 4 రోజులు ఉంటేనే మనం అమ్మో అని అనుకుంటున్నాం. కానీ ఒకసారి గుర్తు చేసుకో, మనం కూడా చిన్నప్పుడు మన నాయనమ్మ గారింటికని అమ్మమ్మ గారింటికని వెళ్ళి ఎంత అల్లరి చేసేవాళ్ళని చెప్పు.
2: శ్రీదేవి ఇప్పుడంటే కుటుంబాలు భార్య భర్త పిల్లలు అయిపోయారు. కానీ పూర్వం కుటుంబం అంటే అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, నానమ్మలు, ఇలా ఒకరా ఇద్దరా, ఇంట్లో రోజూ పండగే.
1: నిజమే మాన్స. బాబాయిలు, మేనత్తలు, పిన్నులు ఎంతమంది ఉండేవారు. ఎంతమంది ఉన్నా సందడి సందడిగా ఉండి కుటుంబీకుల మధ్య ఎంతో ఆప్యాయతానురాగాలు ఉండేవి కదా.
2: కుటుంబం అంతా కథలు కబుర్లతో రంగుల హరివిల్లులా ఎప్పుడూ కలకల్లాడుతూ ఉండేవి.
1: ఇప్పుడు ఉన్న 4 కూడా తలో దిక్కైపోతున్నారు. రోజు మాట్లాడుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఏదో తప్పదు అన్నట్టు అలా మొక్కుబడిగా కలుస్తూ ఉంటారు కదా.
2: నిజమే శ్రీదేవి. ఎప్పుడో ఒకసారి పండగలకను లేదా ఫంక్షన్స్ అను ఇలాంటప్పుడు కలవడమే తప్ప మనకి మామూలుగా ఎప్పుడూ కలవడం అనేది చాలా తగ్గిపోయిందనుకో.
1: నిజమే మాన్స. ఇలాగా ఎప్పుడో గానీ కలవకపోతే పిల్లలకి బంధాలు బంధుత్వాలు ఎలా తెలుస్తాయి చెప్పు. వాళ్ళకి ఆ చనువు కూడా ఎలా ఉంటుంది చెప్పు. ఇప్పుడు పిల్లలు గమనించావా, ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఇష్టపడటం లేదు. అంటే వాళ్ళ ప్రైవసీ దెబ్బతింటుంది, వాళ్ళకి ఎవరైనా ఏమైనా అడుగుతారేమో, ఎలా చదువుతున్నావు, ఏం చేస్తున్నావు అన్న భయం కూడా వాళ్ళకు ఉంటుంది. కాకపోతే మన కుటుంబీకులతో కలిసి సరదాగా ఉంటే కష్ట నష్టాలు తెలుస్తాయి, మనకే అవసరం వచ్చినా మన వాళ్ళు ఉన్నారు అన్న ఒక తృప్తినిస్తుంది కదా.
2: శ్రీదేవి కార్యక్రమంలో ఒక పాట విందామా?
1: తప్పకుండా.

0: మనం చిన్నప్పుడు మట్టితో బొమ్మల్ని తయారు చేసుకునేవారం, గుర్తుందా? మట్టిని చేతులతో నొక్కుతూ సరిచేస్తూ ఒక అందమైన పాత్రగా మలుస్తాం కదా. అలాగే తల్లిదండ్రులు కూడా తమ ప్రవర్తనతో పిల్లల మనసులను అలాగే మలుస్తారు. బాల్యంలో కుటుంబం ఇచ్చే సంస్కారం, క్రమశిక్షణ వ్యక్తిత్వానికి శాశ్వత ముద్ర వేస్తాయి. ఏమంటావు?
1: అక్షర సత్యం అని అంటాను మానస. ఎందుకంటే చిన్నప్పుడు నేర్చుకున్న విలువలే కదా వాళ్లలో పెరిగి పెద్దవుతుంది.
0: నిజం చెప్పాలంటే కుటుంబం అనేది ఒక అద్దం లాంటిది. ఎందుకు అద్దం లాంటిది అన్నానో తెలుసా? అద్దంలో చూసుకుంటే ఏం కనిపిస్తుంది?
1: మన ప్రతిబింబం.
0: హా, పిల్లలు తల్లిదండ్రుల ప్రతిబింబం. తల్లిదండ్రుల్లో ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉంటే పిల్లలు కూడా గౌరవం అనే విలువను సహజంగానే నేర్చుకుంటారు. ఒకరి మాటను ఒకరు వినడం, అర్థం చేసుకోవడం, పరిస్థితులకు తగ్గట్టుగా మాట్లాడడం, ఇలాంటివన్నీ మన దగ్గర నుంచే పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు.
1: చెప్పి చేయించడం కన్నా చేసింది వాళ్ళు చూసి చాలా చక్కగా నేర్చుకుంటారు కదా. అందుకే పెద్దవాళ్ల ప్రవర్తన ఎలా ఉండాలంటే పిల్లలు వాళ్ళకి ఆదర్శంగా తీసుకునే విధంగా ఉండాలి.
0: సరిగ్గా చెప్పాం. అందుకే పూర్వం పిల్లల్లో చిన్న వయసు నుంచే కాదు పెద్ద వయసుకు వచ్చాక కూడా వాళ్ళ మెదడులో విలువలు, సాంప్రదాయాలు, దేవుని పట్ల భక్తి, పెద్దల పట్ల గౌరవం ఇవన్నీ కూడా ఉండేవి. ఎందుకు? కుటుంబంలో తల్లిదండ్రులు వారి పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు, వారి పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారు, అంటే మన కుటుంబమే తీసుకో, మన నానమ్మ తాతగారులు ఎలా ఉన్నారు, వారు మన తండ్రితో కానీ మన అమ్మతో కానీ ఎలా మాట్లాడుతున్నారు, ఏదైనా సమస్య వస్తే ఎలా పరిష్కరిస్తున్నారు,

0: అంటే ఎవ్వరి మనోభావాలు దెబ్బతినకుండా చక్కగా పరిష్కరిస్తారు పెద్దవాళ్ళైతే కదూ.
1: నిజమే మాన్స. చూడు, పూర్వం పిల్లలు ఏమైనా తప్పు చేసినా కుటుంబంలో ఎవరో ఒకళ్ళు వాళ్ళకి నచ్చజెప్పేవారు, ఇది తప్పు నాన్న ఇలా చేయాలని. అది బాబాయ్ కావచ్చు, పెదనాన్న కావచ్చు, మేనత్త కావచ్చు. కానీ ఇప్పుడు చూడు, మారుతున్న సమాజంలో పిల్లలకి తల్లిదండ్రులు కాకుండా ఇంకెవరైనా ఒక మాట చెప్పినా ముందు తల్లిదండ్రులు ఇష్టపడడం లేదు. అంటే నా పిల్లలకి నేను అంత క్రమశిక్షణలో పెంచట్లేదా, విలువలు నేర్పించట్లేదా, వీళ్లు చెప్పడం ఏంటి అని అనుకుంటున్నారే గాని, అయ్యో వీళ్లు కూడా నా వాళ్లే కదా, పిల్లలకి మంచి చెప్తున్నారు కదా అన్న ఆలోచన అన్నది ముందు పెద్దవాళ్ళకి రావాలి కదా.
0: అదే చెప్తున్నా, పెద్దవాళ్ళ నుంచి పిల్లలు ఇవే నేర్చుకుంటారన్నమాట. కాబట్టి మనం జాగ్రత్తగా మాట్లాడడం, పిల్లల ముందు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కోప్పడడం కానీ, లేదా ఆవేశభరితంగా వారిని ఏమైనా అండం కానీ, లేదు అంటే వాళ్ళ ఎదురుగుండా భార్యాభర్తలు గొడవలు పడడం కానీ, తల్లిదండ్రుల్ని సరిగ్గా చూసుకోపోవడం కానీ చెయ్యకూడదు.
1: పూర్వం చూడు, ఎంత చక్కగా మంచి మంచి కథలు చెప్పేవారు. ఇప్పుడు పిల్లలకి ఎవరు కథలు చెప్తున్నారు చెప్పు? చెప్పినా వాళ్ళు వినట్లేదనే అంటాం కానీ ఒక్కసారి ప్రయత్నం చేసి చూసారా? ఇప్పుడు సెల్ ఫోన్స్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళందులో ఏం చూస్తున్నారు? ఇవేవో గేమ్స్ ఆడతారు, దాంట్లో కూడా అన్న ఏవో హింసకు సంబంధించి ఉంటుంది కానీ నాకు తెలిసి మంచిగా అయితే ఏమీ ఉండట్లేదు కదా. ముందు పిల్లల్ని దగ్గర చేసుకోవాలి, వాళ్లతో కొంత సమయాన్ని గడపాలి. వాళ్లతో సమయం గడిపితేనే కదా మనం వాళ్ళకి మంచి చెడ్డ అన్నది నేర్పించగలం.
0: సరిగ్గా చెప్పాం. మరొక విషయం ఏంటంటే శ్రీదేవి, కుటుంబం అనేది మనకి బలం. మనం ఈరోజు ఎలా ఉన్నామన్న దానికి కారణం మన కుటుంబమే. ఎందుకంటున్నాను అంటే, సమాజంలో మనకి ఎదురయ్యే ఒడిదుడుకులు, ఒత్తిడిని తట్టుకునే శక్తిని కుటుంబమే ఇస్తుంది. కష్టకాలంలో అండగా నిలిచి ధైర్యాన్ని అందించే ఏకైక వ్యవస్థే కుటుంబం.
1: అంతేకాదు చూడు, బాధ్యతాయుతంగా సమాజంలో మెసిలి ఒక వ్యక్తిగా మంచి గుర్తింపు హోదాని తీసుకువచ్చేది కూడా కుటుంబమే. చక్కని కుటుంబ నైపథ్యం నుంచి వచ్చిన వారి ప్రవర్తన ఎలా ఉంటుందో.
0: అందుకే అంటారేమో, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ఒక్కసారి చూసుకోవాలి అని.
1: నిజమే.
0: అంతేకాదు, సాంప్రదాయాలు, పండుగలు, ఆచారాలు, భాష, అలాగే నమ్మకాలు, ఇవన్నీ కూడా ఒక తరం నుంచి మరో తరానికి అందించే వారదే ఈ కుటుంబం.
1: భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా పటిష్టమైంది మానస. చూడు, పిల్లలు, తల్లిదండ్రులు, మిగతా కుటుంబ సభ్యుల మధ్య సమన్వయం ఎంత బాగుంటే మన కుటుంబ వ్యవస్థ అంత చక్కగా ఉంటుంది. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలా మంది వాళ్ళ సొంతూర్లు వెళ్ళిపోతూ ఉంటారు కదా. మరి ఇటువంటి సాంప్రదాయాలను నిలబెట్టుకున్నా మన భారతీయ కుటుంబ వ్యవస్థ ఇంకా పటిష్టంగా ఉంటుంది కదా.
0: నిజం శ్రీదేవి. ఇప్పుడైతే చిన్న చిన్న కుటుంబాలు అయిపోయాయి కదా, మరి ఈ చిన్న చిన్న కుటుంబాల్లో ఏదైనా ఇబ్బంది కలిగితే చెప్పేవారు లేరు, మనకి సూచనలు అందించేవారు లేరు. కాబట్టి కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ చిన్న కుటుంబాలు కూడా గొడవలు లేకుండా హాయిగా ఆనందంగా ఉండొచ్చు. ఏమంటావు?
1: అంటే చిన్న కుటుంబాలైనా చింతలేని కుటుంబాలుగా ఉండాలంటావు.
0: అంతేగా. మరి
1: మాన్స, మరో పాట విన్నాక మరిన్ని విషయాలు చెప్పుకుందామే.

0: శ్రీదేవి, తల్లిదండ్రులు పడే కష్టాన్ని కూడా పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి. వాళ్ళ చేత పని కూడా చేయించాలి. అలాగే తండ్రి బయట నుంచి ఇంటికి వస్తే ఆయనకి మంచినీళ్ళు తేవడమనో, లేదా అమ్మ చేస్తున్న పనులకి చేదోడు బాదోడుగా ఏదో బట్టలు అందించడమో, సామాన్లు తీసుకెళ్లి అక్కడ అమ్మకి ఇవ్వడమో, ఇలాంటి చిన్న చిన్న పనులు వాళ్ళ చేత చేయించాలి.
1: అంటే చూడు, ఇప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే పిల్లలకి చదువు భారం ఉంది, పాపం చాలా ఒత్తిడి ఉంది అని అనుకుంటారు. అది కరెక్టే, గానీ ఇంట్లో పిల్లలు కూడా కుటుంబంలో భాగమే కాబట్టి చిన్న చిన్న పనులు వాళ్లతో చేయిస్తే కుటుంబీకుల మధ్య ప్రేమ మరింత పెరుగుతుంది, వాళ్ళు బంధం కూడా చాలా బలపడుతుంది, వాళ్ళకి కష్ట నష్టాలు తెలిసొస్తాయి. అంటారుగా, మొక్కే వంగనది మానే వంగునా అని. చిన్నప్పటి నుంచే చెప్తే వాళ్ళకి ఇటు చదువులతో పాటు అన్ని పనులు కూడా వస్తుంది, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు పని వాళ్ళు సొంతంగా చేసుకుంటారు.
0: మరొక విషయం ఏమిటంటే, మనం సమయాన్ని వెచ్చించి పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి. అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీడి చిన్నపిల్లాడు వీడికేం తెలుస్తుంది అని కాకుండా, నానా ఇలాంటి సమస్య వచ్చింది, నువ్వేమైనా సాల్వ్ చేయగలవా అని వాళ్ళని అడిగామే అనుకో, అసలు వాళ్ళు ఎంతవరకు ఆలోచించగలుగుతున్నారో తెలుస్తుంది. బయటకు వెళ్ళి ప్రపంచంలో ఎంతో మందిని మెప్పించాల్సి వస్తుంది, వాళ్ళతో పని చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నింటినీ కూడా వాళ్ళు చిన్నప్పటి నుంచే ఎదుర్కోగలిగే ప్రతిభ వాళ్ళల్లో పెరుగుతుంది.
1: చూడు, నువ్వు ఇలా అనగానే చిన్నప్పుడు బేతాళ కథలు చదువుకునేవాళ్ళం. దాంట్లోని రాజు సరైన సమాధానం చెప్పగానే బేతాళుడు తిరిగి చెట్టెక్కేసేవాడు. ఇవన్నీ ఏంటంటే, ఓపిక సహనం కూడా మనిషికి ఉండాలి, అలాగే సమయస్ఫూర్తి ఉండాలి. ఏదైనా మనకి ఆపద వస్తే దాని నుంచి ఎలా బయటపడాలి, ఇవన్నీ వాళ్ళు ఇంట్లోనే నేర్చుకుంటారు.
0: ఇంకొకటి ఏంటంటే, నువ్వు చెప్పావు కదా సమయాన్ని వెచ్చించాలి అని, పోనీ రోజంతా అవ్వకపోయినా కనీసం ఏదో ఒక్క పూటైనా కుటుంబ సభ్యులందరూ కలిసి చక్కగా ఆ రోజంతా జరిగిన విశేషాలని మాట్లాడుకుంటూ భోజనం చేస్తే కుటుంబంలోని సంబంధ బాంధవ్యాలు పెరుగుతూ వస్తాయి. ముఖ్యంగా కుటుంబంలోని విలువల్ని పిల్లలకి తెలిసేలా చెప్పాలి.
1: అలాగే మాన్సా, చూడు ఇప్పుడు సెలవులు వస్తే మంచి మంచి ప్రదేశాలు, హాలిడే ట్రిప్స్ అన్ని వెళ్తూ ఉంటారు కదా. అలా వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరగా మన బంధువులున్నా ఒక్కసారి వాళ్ళకి వెళ్ళి కలవడం, అలా చేయడం ద్వారా పిల్లలకి ఏంటంటే వాళ్ళు మన వాళ్ళు అని తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలామందికి వాళ్ళ సొంత పెదనాన్నెవరో తెలీదు, మేనత్ ఎవరో తెలీదు. అంటే అలా అయిపోతుంది ప్రపంచం. వాళ్ళకి చెప్తే కదా, వాళ్ళతో గడిపితే కొంత సమయం తెలుస్తుంది, అంటే మనకి ఇంతమంది బంధువులు ఉన్నారా అని కూడా వాళ్ళకి అనిపిస్తుంది.
0: సరిగ్గా చెప్పారు శ్రీదేవి. ఏదో ఈ మధ్యన కాస్తో కూస్తో ఈ సామాజిక మాధ్యమాల ద్వారా పలానా వ్యక్తి పుట్టినరోజనో లేదా పెళ్లి రోజనో ఏదో విషయస్ పెట్టడం వల్ల తెలుస్తుందే తప్ప, మనకంటూ ఇంత పెద్ద కుటుంబం ఉంది అన్న విషయాన్ని ఎవరూ గ్రహించలేకపోతున్నారు. ఇక రాను రాను కుటుంబ వ్యవస్థ అనేది మారిపోతుందేమో అనిపించేలా ఇప్పుడైతే ప్రజలు

0: మారుతున్నారు. కానీ నాకు తెలిసి కుటుంబం విలువని అందరూ తెలుసుకుంటారు.
1: మరి నువ్వు అన్నావే కాలం మారుతుంది, సమాజం మారుతుందని. మరి మారుతున్న కాలంతో మనం ఎలా మారుతున్నామో ఆ వచ్చిన మార్పుల్ని కూడా మనకి అనుగుణంగా మలుచుకోవచ్చు. ఎలా అంటావా? సామాజిక మాధ్యమాలు అన్నావు కదా, నెలకొకసారో 15 రోజులకొకసారో కుటుంబం అంతా వీడియో కాల్ చేసుకొని మాట్లాడుకుంటే సరదాగా బాగుంటుంది కదా. అన్ని విషయాలు మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అలాగే పిల్లలు చేసిన డ్రాయింగో లేకపోతే వాళ్ళకు వచ్చిన పాటో వాళ్ళ ముందు ప్రదర్శించారనుకో, పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు, పెద్దవాళ్ళతో వాళ్ళకి ఉన్న బంధం కూడా పెరుగుతుంది.
0: సరిగ్గా చెప్పారు శ్రీదేవి.
1: మన భారతీయ కుటుంబ వ్యవస్థకు గట్టి పునాది ఏంటంటే మన కుటుంబ విలువలు. అటువంటి విలువల్ని కాపాడుకుంటూ మన భావి భారత పౌరులైన పిల్లలకి వాటి విలువలు తెలియజేస్తూ, బంధువుల మధ్య, ఇంట్లో కుటుంబీకుల మధ్య సమన్వయాన్ని చక్కగా పాటిస్తూ పిల్లలకి మంచి పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత అయితే పెద్దలపైన ఉంది. కాబట్టి పెద్దలు కూడా ఆ విలువలను పాటిస్తూ ఆ విలువల యొక్క గొప్పతనాన్ని పిల్లలకు కూడా తెలియజేయాలి.
0: బాగా చెప్పారు శ్రీదేవి. కుటుంబం అంటే పరిమితి లేదు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు అని కాకుండా కుటుంబ సభ్యులందరూ కూడా ఏకతాటిపై నిలిచి కష్టనష్టాల్ని, సుఖదుఖాల్ని, ఆనందాల్ని అన్నింటినీ కూడా సరిసమానంగా పంచుకుంటూ, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదభావం లేకుండా అందరూ కూడా ఆనందంగా ఉంటే చాలా బాగుంటుంది శ్రీదేవి. ఏమిటో పాత రోజులు ఒకసారిగా మళ్ళీ గుర్తొస్తున్నట్టుంటుంది. ఇంటి బయట అరుగు అరుగు మీద మన పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకునే మాటలు, ఇంటి లోపల తిరగలి, రోలు, వీటి శబ్దాలతో ఆడవాళ్ల ముచ్చట్లు, మగవారు బయట కుర్చీ వేసుకొని మిగతా వారితో చెప్పే కబుర్లు, మండువాలోగిళ్ళంటూ చుట్టూ తిరుగుతూ కేరింతలు కొడుతున్న పిల్లలు, కుటుంబం అంటే అదేగా.
1: మరి నువ్వన్నావు కుటుంబానికి పరిమితి లేదు అని. నిజమే, అపరిమితమైన కుటుంబమే మనకి వసుదైక కుటుంబకం అంటారు కదా. మరి ప్రపంచమంతా మనవాళ్లే అనుకోవాలి. అందరితో సౌమ్యంగా చక్కగా మాట్లాడడం అన్నది పిల్లలకు ముందు నేర్పిస్తే మన కుటుంబమే కాదు, ప్రపంచమంతా కూడా మన కుటుంబమే. విన్నారుగా ఈనాటి అంశం. వచ్చే వారం మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు నమస్కారాలతో సెలవు తీసుకుంటున్నారు మీ శ్రీదేవి,
0: మీ మానస.

మీరు ఇంతవరకు మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో కుటుంబ విలువలు ఈ అంశం గురించి శ్రీమతి డివి మానస శ్రీమతి డి శ్రీదేవ గారిల సంభాషణ విన్నారు. ఈనాటి మహిళావాణి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

తర్వాత ప్రక్కల నిలబడి కరహర ప్రియ రాగం మిశ్రతాపు తాళం శ్రీ త్యాగరాజస్వామివారి కీర్తన.

చివరిగా తంబుర మీటి దవ సింధు భైరవి రాగం ఆదితాళం తీసరగతి పురంధర దాస రచన.

మీరింతవరకు కర్ణాటక సంగీతం ఈ కార్యక్రమంలో శ్రీ జి నారాయణ బృందం నాదస్వరం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు సమయం 3:02 దాటి 10 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 323.6 మీటర్లు అనగా 967 కిలోహెర్ట్జ్పై సాయంత్రం 5 గంటలకు తర్వాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలో హెర్ట్స్ పై ఈనాటి సాయంత్రం ప్రసారాలకు స్వాగతం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 5 గంటల కావస్తుంది. ఇప్పుడు యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో అందమే ఆనందం. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

0: ఇప్పుడు ఒక ప్రకటన.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు వేదిక కళాభారతి పిఠాపురం కాలనీ విశాఖపట్నం.
0: ఇది కథ కాదు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రమోల సాధన్ పాడిన పాట వింటారు.
2: జూనియర్ జూనియర్ జూనియర్

0: పెరిగాయి.
1: ఇట్ ఈస్ హైలీ ఇడియాటిక్.
0: పాట పాడిన ముగ్గుల బొమ్మ, పక పక నవ్వి విందుల కమ్మ, మనసున ఉన్న

0: ఇప్పుడు ప్రకటన.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే గుందే.
2: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: యువన్లీలో చివరిగా హరిహరన్ సాధనా సర్గం పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 5:30. మీరు వింటున్నారు మా పదం మీ భావం కార్యక్రమం. కార్యక్రమంలో ఈరోజు పదం అయితే మీ అందరికీ తెలుసు కదా, కుటుంబం. కుటుంబం అనే పదంపై మనకి మంచి మంచి కవితలన్నీ కూడా మన శ్రోతలు పంపిస్తూనే ఉన్నారు. సో మరి ఫస్ట్ కవిత ఎవరు పంపించారో ఏంటో చూసేద్దాం. కలిసి ఉండే ఇల్లే ఒక నందనవనం, ప్రేమ పంచే మనసులే దానికి ప్రాణం, కష్టాల చీకటి కమ్మిన వేళ అండగా నిలిచే దీపం నా కుటుంబం అంటూ పంపించారు సుమలత బీసెట్టి, వైఫ్ ఆఫ్ గంగాధర్ అండ. సో చాలా బాగుందండి, సింపుల్గా మీ కవిత చాలా బాగుంది. అలానే ఇంకొక కవిత కూడా మనం చూసేద్దాం. కుటుంబం అనేది ప్రేమానుబంధాలు, బాధ్యతలను పంచే ఒక పవిత్ర బంధం. ఇది మనకు ప్రపంచ

ప్రపంచం లాంటిది. మన జీవితానికి వెలుగునిచ్చే దీపం, అమ్మా నాన్నల అడుగుజాడల్లో నడిచే మార్గం. అంతేకాదు, కలిసి ఉంటే కలద సుఖం, ఇది నిజం అంటూ పంపించారు మునగపాక నుంచి ఆడారి నాగేశ్వరరావు. సో చాలా బాగుందండి మీ కవిత. సో ఇంకొన్ని కవితలు చదివే ముందు మీ ఒక్కొక్క సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, సకుటుంబ సపరివార సమేతం చిత్రం నుండి.

మరి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా, మరి నెక్స్ట్ కవిత కూడా చూసేద్దాం. కుటుంబం, మా ఆకాశవాణి రేడియో కుటుంబం ప్రతిరోజు చిన్నపాటి మెసేజ్తో చక్కగా పలకరించే కుటుంబం. నాకున్న కుటుంబం మన రేడియో ఆర్జే కాలర్స్ నేటికి చక్కని పలకరింపులు కుటుంబం కన్నా ఎక్కువగా ఉంటాయి. కుటుంబాలు ప్రేమతో పలకరించే మా కుటుంబంలో అతి ముఖ్యమైన కుటుంబం నా ఆకాశవాణి రేడియో. కుటుంబంలో ఎవరైనా పలకరిస్తారో పలకరించారో తెలియదు, కానీ నా రేడియో అందరినీ

ఆర్జే కాలర్స్ నేటికి చక్కని పలకరింపులు కుటుంబం కన్నా ఎక్కువగా ఉంటాయి. కుటుంబాలు ప్రేమతో పలకరించే మా కుటుంబంలో అతి ముఖ్యమైన కుటుంబం నా ఆకాశవాణి రేడియో. కుటుంబంలో ఎవరైనా పలకరిస్తారో పలకరించారో తెలియదు, కానీ నా రేడియో అందరినీ పలకరించి అలరించి నిద్రలేపి మంచిగా మరవకుండా పలకరిస్తుంది అంటున్నారు. ఇది నా కుటుంబం. ఆకాశవాణి రేడియోకి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నా కుటుంబానికి ధన్యవాదాలు అంటున్నారు రమణ సీతమ్మ నాగులపల్లి నుంచి. ఇంతకంటే మంచి కుటుంబం ఎక్కడా ఉండదు అని చెప్తున్నారు. చాలా బాగుందండి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానానికి. నెక్స్ట్ ఇంకొక కవిత కూడా చూసేద్దాం. 7 తరాలు ఏకమైన ఇంద్రధనస్సు నా కుటుంబం. డార్విన్ తాత చెప్పాలి మా తాత చిరునామ. గోత్రనామాలతో మా వంశగుట్టు విప్పవచ్చు. ఎన్ని తరాల రూపురేఖలైనా ఇంకా గుర్తించవచ్చు. గమ్మత్తు ఏమిటంటే రూపం చూసి తాత పేరు చెప్తారు. వంశ ప్రతిష్ట కోసం బ్రతకమని బోధిస్తారు. మచ్చ లేకుండా బ్రతకమని సూర్యుణ్ణి చూపిస్తారు. ఇంటి పేరు మా ఆస్తి. మా ఇంటికి వచ్చిన కోడలికి మా ఇంటి పేరు ఇచ్చి దీపం పెట్టమంటాం. మా వంశాన్ని పెంచమని ప్రాణమిస్తాం. ఇప్పటికీ అక్కడక్కడ బ్రతికినా సమయానికి అందరం ఓర్పుతో ఏకమవుతాం. ఎంత పెద్ద కుటుంబం అయినా పగ్గాలు పెద్దల చేతిలో ఉంచుతాం అంటూ మనకి పంపించారు వీరేంద్ర వైజాగ్ నుండి. చాలా బాగుందండి మీ కవిత. అండ్ ఇంకొక కవిత కూడా చూసేద్దాం. సో ఈ కవిత అయితే చాలా పెద్దగా ఉంది. అందరికీ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ లోకంలో అన్నిటికంటే అందమైంది మన కుటుంబం. ఎందుకంటే అందమైన మన కుటుంబం బాగుంటే మన కుటుంబం నివసించే సమాజం బాగుంటుంది. దేశంలో ఒక భాగమైన సమాజం బాగుంటే ఈ దేశమే బాగుంటుంది. దేశాలన్నీ బాగుంటే ఈ లోకమే అందంగా ఉంటుంది. అలా ఉండాలంటే కుటుంబానికి ఆధారమైన కుటుంబ పెద్ద తండ్రి బాగోవాలి. తండ్రి బాగోవాలంటే తండ్రి ఆలన పాలన చూసుకునే తల్లి బాగోవాలి. సో ఈ విధంగా ఎవరు చేయవలసిన పనులు వారు విధిగా నిర్వహిస్తే అందరూ బాగుంటాం. అందుకే ప్రజలంటే ప్రభుత్వం, ప్రభుత్వం అంటే ప్రజలంటారు. ఈ విశ్వంలో ఆ భగవంతుడు నెరవేర్చమని అప్పగించిన ఎవరి పనులు వారు సక్రమంగా నిర్వహిస్తే మన కుటుంబం బాగుంటుంది. మన కుటుంబం మాత్రమే కాకుండా మన కుటుంబంతో పాటు అందరూ బాగుంటారు. అదే వసుదైక కుటుంబంగా పరిడవిల్లుతుంది. అప్పుడే లోకా సమస్త సుఖినో భవంతు అనే పదానికి నిజమైన నిర్వచనం ఏర్పడుతుంది. అందరికీ మరోమారు అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ శుభాకాంక్షలతో తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం NTR నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్తా గారు మనకి ఈ కవితను పంపించారండి. చాలా బాగుంది మీ కవిత. సో ఇంకొన్ని కవితలు చూసే ముందు ఇంకొక సాంగ్ అయితే సిద్ధంగా ఉంది. మరి వెంకటేష్ నటించిన సంక్రాంతి చిత్రం నుండి SA రాజ్కుమార్ సంగీతంలో SP బాలసుబ్రహ్మణ్యం పాడినటువంటి పాట మీ అందరి కోసం.

ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలెక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈనెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171999.

0: 6172299999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: మరి కార్యక్రమంలో నెక్స్ట్ కవిత కూడా చూసేద్దాం. కుటుంబం అంటే కుటుంబ సభ్యుల సమూహం, లేదా ఇంట్లో నివసించే రక్త సంబంధం, లేదా వివాహ బంధం ఉన్నవారిని కుటుంబం అంటారు. కుటుంబం అనేది కేవలం రక్త సంబంధమే కాదు, ప్రేమ, నమ్మకం, బాధ్యత మరియు భావోద్వేగ అనుబంధంతో ఒకే గోటి కింద నివసించే వ్యక్తుల సమూహం. ఇది సమాజానికి ప్రాథమిక పునాది అంటూ పంపించారు ఎద్దు మైలారం నుండి వీరయ్య. చాలా చక్కగా ఉందండి మీ కవిత. అండ్ కుటుంబం అంటే జోడేడ్ల బండి లాంటిది, ఒకటి బాగా లేకపోయినా కుంటి పడుతుంది అంటూ పంపించారు జయా బుల్లయ్య కాలేజ్ నుంచి. మరి నెక్స్ట్ కవిత కూడా చూసేద్దాం. కష్టాల్లో చేయి పట్టే నీడే కుటుంబం, కన్నీళ్లను నవ్వులుగా మార్చే బంధం, మనసు అలసిన వేళ ఓదార్పు ఇచ్చేది, మన జీవితం మొత్తం వెలుగుతో నింపేది అమ్మ ప్రేమలో అమృతం దాగి ఉంటుంది, నాన్న మాటల్లో ధైర్యం నిండిపోతుంది, అన్న చెల్లెళ్ళ అల్లరిలో ఆనందం పుడుతుంది, ఇంటి ప్రతి మూలలో మమకారం మెదులుతుంది. గోడలతో కాదు ఇల్లు నిలబడేది, మనసులు కలిసినప్పుడు కుటుంబం పుడుతుంది, సంతోషం పంచే చిన్న స్వరం అది, జీవితానికి దేవుడిచ్చిన గొప్ప వరం అది అంటూ పంపించారు కుమార్, చంద్రిక, రామ్, చరణ్, దిలీప్, బుచ్చిరాజుపాలెం, రెడ్డి వీధి, రామాలయం, ఎన్ఏడి నుంచి పంపించారు. చాలా బాగుందండి మీ కవిత. సో ఇంకొన్ని కవితలు చూసే ముందు ఇంకొక సాంగ్ అయితే వచ్చేస్తుంది, బంగారు కుటుంబం చిత్రం నుండి రాజ్కోటి, సంగీతంలో SP బాలసుబ్రహ్మణ్యం ఇంకా KS చిత్ర గానం.

మరి సాంగ్ అయితే వినేశారు కదా, బంగారు కుటుంబం చిత్రం నుండి. మరి నెక్స్ట్ కవిత కూడా మనం చూసేద్దాం. అమ్మ కురిపించే ప్రేమ అనంతమైనది మరియు అమృతతుల్యమైనది. నాన్న చూపించే అనురాగం అమూల్యమైనది, వెల కట్టలేనిది. అన్న పంచే ఆప్యాయత మధురమైనది, మాటల కందనిది. తమ్ముడు పంచే వాత్సల్యం వివరించలేనిది, ఊహకు అందనిది. చెల్లి పంచే మమత మరపురానిది, మాసిపోనిది. అక్క పంచే అభిమానం ఎప్పుడూ నీ వెంట ఉండే నిండు దీవెనలు. అంటూ ఒక చక్కటి కవితని మన కోసం పంపించారు ఉమా సోమేశ్వర శివాలయం పక్కన సుందరపల్లి నుండి జనుకుల సత్యనారాయణ మూర్తి, సలాది ప్రసన్న కుమార్, హనుమంతు, సూర్యప్రసాద్, ఆదిలక్ష్మి, తేజస్విని, లహరి పంపించారు. చాలా బాగుందండి మీ కవిత. ఇంకొక కవిత కూడా చూసేద్దాం. పూర్వం పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి, అందరూ కలిసిమెలిసి ఉండేవారు. ఇప్పుడు ఎక్కువగా మైక్రో ఫ్యామిలీస్ అయిపోయాయి. పూర్వం 5-6 పిల్లలు ఉండేవారు, వారి పిల్లలందరూ కలిసి ఉండేవారు. ఇప్పుడు ఒకరిద్దరు పిల్లలు వారిలో విదేశాల్లోనో వేరే ఎక్కడో జాబ్ చేస్తుంటారు. ఇంకా భార్యాభర్తలు ఉంటారు, అందులో ఒకరు కాలం చేస్తే మిగిలిన వారు ఒంటరి జీవితం గడపాల్సి వస్తుంది. పిల్లలు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటారు. ఇదే జీవితం అంటూ పంపించారు తుమ్మపాల నుండి కే సత్యారావు. సో విన్నారు కదా మన శ్రోతలు పంపించిన కవితలన్నీ కూడా. సో నెక్స్ట్ అయితే వినయ విదయ రామ చిత్రం నుండి ఒక బ్యూటిఫుల్ ట్రాక్.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ వార్తలు.
1: ఉద్యోగ వార్తలు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ భువానాలో గల భారత ప్రభుత్వ కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఆసుపత్రి ఒప్పంద ప్రాతిపదికన వివిధ వైద్య పోస్టుల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది. ఈ ప్రకటన ద్వారా ఫుల్ టైం మరియు పార్ట్ టైం స్పెషలిస్టులు మరియు సీనియర్ రెసిడెంట్లను ఎంపిక చేయనున్నారు. విభాగాలు ఆర్థోపెడిక్స్, పల్మనరీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెంటల్, గైనకాలజీ, ప్యాథాలజీ, సర్జరీ, ఆప్తాల్మాలజీ, పీడియాట్రిక్స్, రేడియాలజీ, బయోకెమిస్ట్రీ, ఇవి మొత్తంగా విభాగాలుగా ఉన్నాయి. పోస్టుల వివరాలు: సీనియర్ రెసిడెంట్ 12 పోస్టులు, ఫుల్ టైం స్పెషలిస్ట్, పార్ట్ టైం స్పెషలిస్ట్ 7 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 19. అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎంబీ, ఎంఎస్, డిఎన్బి లేదా పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి. వయోపరిమితి: స్పెషలిస్టులకు గరిష్టంగా 67 సంవత్సరాలు, సీనియర్ రెసిడెంట్లకు 45 సంవత్సరాలు.

0: సంవత్సరాలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది. జీతం నెలకు ఫుల్ టైం స్పెషలిస్టులకు 114,955 రూపాయలు, సీనియర్ లెవెల్లో 133,802 రూపాయలు వరకు వేతనం ఉంటుంది. పార్ట్ టైం స్పెషలిస్టులకు పని గంటల ఆధారంగా వేతనం చెల్లిస్తారు. సీనియర్ రెసిడెంట్లకు 67,700 రూపాయలు ఉంటుంది. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. ఇంటర్వ్యూ తేదీ 2026 మే 18వ తేదీ. వేదిక కాన్ఫరెన్స్ హాల్, ఈఎస్ఐసి ఆసుపత్రి, ఉదయ్పూర్, రాజస్థాన్. మరొక ప్రకటన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కొచ్చిన్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు సూపర్వైజర్ ట్రైనీ మెకానికల్ 1, సూపర్వైజర్ ట్రైనీ ఎలక్ట్రికల్ 1 ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 2. అర్హత పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 2026 ఏప్రిల్ 30వ తేదీ నాటికి 27 సంవత్సరాలు నిండి ఉండాలి. జీతం నెలకు 61,152 రూపాయలు ఉంటుంది. దరఖాస్తు ఫీజు 300 రూపాయలు. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ www.cochinshipyard.in. చివరి తేదీ 2026 మే 15వ తేదీ. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది.
1: ఉద్యోగ వార్తలు విన్నారు, చదివిన వారు జి పద్మ. ఇప్పుడు ఒక ప్రకటన.
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలెక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 741-617-2999 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 741-617-2999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ 20 మే.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నీళ్ళ సమయం 6:37 వస్తుంది. సమాచారవాణి. ముందుగా వాతావరణ వివరాలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. రాగల 24 గంటల్లో పగటి ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. సముద్రంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మిస్సమ్మ చిత్రం కోసం పి లీలా పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే, తర్వాత ప్రాంతీయ వార్తలు, తర్వాత సంస్కృతంలో వార్తలు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: దిస్ ఈజ్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై అభిషేక్ ముఖోపాధ్యాయ్. Prime Minister Narendra Modi today held talks with President of United Arab Emirates Sheikh Mohammed bin Zayed Al Nahyan in Abu Dhabi. He arrived in UAE this morning on the first leg of his five-nation tour covering the UAE and Europe. He was received by UAE President at the presidential airport and accorded a ceremonial welcome, with UAE F-16 fighter jets escorting his aircraft as it entered Emirati airspace. Both the leaders discussed energy cooperation and bilateral trade high amid global supply disruptions linked to the ongoing conflict in West Asia. In his opening remarks, Prime Minister Modi strongly condemned recent attacks on the UAE, describing them as completely unacceptable.
2: आपने जिस संयम करे और विजन का परिचय दिखाया है, यह बहुत ही सराहनीय है। राष्ट्रीय एकता, सुरक्षा और क्षेत्रीय अखंडता को बनाए रखने आपके नेतृत्व में उठाए गए कदमों का हम अभिनंदन करते हैं।
1: आफ्टर कंक्लूडिंग

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ప్రాజెక్టులు దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. దక్షిణ బంగాళాఖాతం ప్రాంతంలోని పరిస్థితులు నైరుతి ఋతుపవనాల పురోగమనానికి అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు ఆయన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అలాగే డిఫెన్స్ రంగంలో కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హెచ్ఎఫ్సిఎల్ సంస్థలకు చెందిన ప్రాజెక్టుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. కర్నూలు డ్రోన్ సిటీలో పరిశ్రమలు ఏర్పాటు చేసే వివిధ డ్రోన్ ప్రాజెక్టులకు కూడా వారు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కీలకమైన ఏఎంసీఏ ప్రాజెక్టు రావడంతో పుట్టపర్తి దేశం గర్వించే వ్యూహాత్మకమైన రక్షణ కేంద్రంగా మారుతుందని అన్నారు. 15803

0: కోట్ల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి నుంచి మన దేశ రక్షణ రంగం యొక్క సామర్థ్యాన్ని చాటుతుంది. 15803 కోట్లతో ఫైనల్ గా 650 ఎకరాలతో పుట్టపర్తి ఒక టౌన్షిప్ వస్తుంది. 7500 మందికి ఉద్యోగాలు వస్తాయి. స్వదేశీ సాంకేతికతో యుద్ధ విమానాన్ని తయారు చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యమైన లక్ష్యం. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, దేశ భద్రత విషయంలో ఇతర దేశాలపై ఆధారపడలేమని, అందుకే ఆత్మనిర్భరత అనేది ఓ కీలకమైన అంశమని పేర్కొన్నారు. 4 డిఫెన్స్ కంపెనీలకు శంకుస్థాపన, కర్నూలు డ్రోన్ సిటీలో 8 కంపెనీలకు శంకుస్థాపన చేశామని చెప్పారు. ఈ తరహా ప్రాజెక్టులన్నీ మన స్వదేశీ తయారీతో రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేస్తాయన్నారు. 15,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడితో ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్తో పాటు ఆధునిక ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని, ఇలాంటి కేంద్రాలు కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉన్నాయని రక్షణ మంత్రి తెలియజేస్తూ,
2: ఆజ్ ఇస్ ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెరమనీ మే 4 ప్రముఖ ప్రాజెక్ట్స్ ప్రారంభ హో రహే హై. ఇస్కే అలావా 8 డ్రోన్ కంపెనీయో కా ఏక్ సమూహ మిల్కర్ కర్నూల్ మే ఏక్ డ్రోన్ సిటీ భీ ఎస్టాబ్లిష్ కర్ రహా హై. आज यहाँ एरोनॉटिकल डेवलपमेंट एजेंसी यानी ADA के 5th जनरेशन एडवांस्ड मीडियम कम्बैट एयरक्राफ्ट के लिए कोर इंटीग्रेशन और फ्लाइट टेस्टिंग सेंटर की फाउंडेशन स्टोन रखी गई है.
0: सर आर्थर काटन ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఈరోజు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంత్రి ఘనంగా నివాళులర్పించారు. ముందుచూపుతో ధవళేశ్వరం, కృష్ణా బ్యారేజీలతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో కాలువల నిర్మాణాలు చేసిన మహానుభావుడు కాటన్ అని కొనియాడారు. ధవళేశ్వరం బ్యారేజ్కు 117 కొత్త గేట్ల ఏర్పాటు కోసం 150.09 కోట్ల రూపాయలు కేటాయించామని, త్వరలోనే పనులు పూర్తి చేస్తామని చెప్పారు. గోదావరి డెల్టా ప్రక్షాళన కోసం 14 కోట్ల రూపాయలతో లైడార్ సర్వే పూర్తయిందని, ఆ సర్వే ఆధారంగా DPR తయారు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. సత్యసాయి జిల్లా దేశానికి రక్షణ శక్తికి నయా కేంద్రంగా తయారవుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. పుట్టపర్తిలో ఈరోజు జరిగిన అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ AMCA ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, రాయలసీమకు రక్షణ ప్రాజెక్టులు వచ్చాయని, పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో అతి తక్కువ సమయంలో ఈ ప్రాజెక్టును సాకారం చేశామన్నారు. AMCA ప్రాజెక్టు రాకతో ఉమ్మడి అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రలో చిన్నారుల చదువులు ప్రాజెక్టు అంగన్వాడీ కేంద్రాల్లో విద్యా విప్లవానికి నాంది పలుకుతుందని మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ సూర్యకుమారి తెలిపారు. విజయవాడలోని ఇరిగేషన్ కాంపౌండ్ కార్యాలయంలో అచ్చా ప్రాజెక్టు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అంగన్వాడీ కార్యకర్తల సేవలను అభినందించారు. రాష్ట్రంలో ఏ పథకమైనా చిట్ట చివరి లబ్ధిదారునికి చేరడంలో అంగన్వాడీ కార్యకర్తలే ప్రధాన భూమిక పోషిస్తున్నారని కొనియాడారు. ఆసుపత్రి ప్రసవాల పట్ల గతంలో ఉన్న భయాందోళనలు పోయి 100% ఆసుపత్రి ప్రసవాలు జరుగుతున్నాయని సూర్యకుమారి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన వినతులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన వివిధ వర్గాల ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధితో కూడిన సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తెలియజేశారు. శాస్త్రీయ ఆధారాలు లేని నాటు వైద్యం మూఢనమ్మకాలతో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ N. ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీతానగరం మండలం మరిపివలసలో నాటు వైద్యానికో నమస్కారం పేరిట ఈరోజు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాను నాటు వైద్యం మూఢనమ్మకాలు లేని జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. నాటు వైద్యం వల్ల శరీరంలోని కీలక అవయవాలు ఇన్ఫెక్షన్

0: ఇన్ఫెక్షన్లకు గురవుతాయని, అత్యవసర సమయంలో ప్రాణహాని కలిగే ప్రమాదం ఉందని కలెక్టర్ సూచించారు. తిరుపతి జిల్లా గాజుల మండ్యం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర కర్మాగార పునరుద్ధరణ ఆధునీకరణ అంశాలపై కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ సానుకూలంగా స్పందించిందని పార్లమెంటు సభ్యులు మద్దిల గురుమూర్తి ఈరోజు తెలిపారు. ఈ మేరకు కేంద్ర సహకార శాఖ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారిక లేఖలు పంపినట్లు వెల్లడించారు. చక్కెర కర్మాగారం పునరుద్ధరణ జరిగితే రైతులకు, కార్మికులకు, స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు తిరుపతి జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందని ఎంపీ పేర్కొన్నారు. ఆకాశవాణి 90 వసంతాల వేడుకలు విశాఖపట్టణంలో అట్టహాసంగా ఈరోజు ప్రారంభమయ్యాయి. నగరంలోని కళాభారతి ఆడిటోరియంలో జరుగుతున్న ఈ వేడుకల్లో ద్వారం వికేజీ త్యాగరాజు నిర్వహణలో అలనాటి మధుర భావగీతాలు పేరిట సంగీత విభావరి కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జీవీఎంసీ కమిషనర్ పల్లి నల్లయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రీజనల్ ఛానల్ మేనేజర్ ఆర్ హర్షలత, కార్యక్రమ విభాగాధిపతి పివి రామ్గోపాల్, ఆకాశవాణి సిబ్బంది, శ్రోతలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని ప్రాంతాలలో పరిస్థితులు రాగల 24 గంటల్లో నైరుతి ఋతుపవనాల పురోగమనానికి అనుకూలంగా మారుతున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముందని పేర్కొంది. ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల నేపథ్యంలో కార్మికుల ఆరోగ్య భద్రతకు యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మోహనలక్ష్మి సూచించారు. ఈ మేరకు ఒక ప్రకటన చేస్తూ, ఎండ తీవ్రత అధికంగా ఉందని, నిర్మాణ రంగం, పరిశ్రమలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో పనిచేస్తున్న కార్మికులకు తగిన రక్షణ చర్యలు తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ప్రాజెక్టులు దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేస్తాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. సర్ ఆర్థర్ కాటన్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. దక్షిణ బంగాళాఖాతం ప్రాంతంలోని పరిస్థితులు నైరుతి ఋతుపవనాల పురోగమనానికి అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తథా యుఏఈ దేశస్య రాష్ట్రపతి షేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ అబుధాబి నగరె ఊర్జా సహకారస్య, ద్విపక్షీయ వ్యాపారస్య చ విషయే చర్చాం కృతవంతౌ. ఉభౌ నేతారో రక్షా పెట్రోలియం నివేశాది విషయే ప్రముఖానాం సంధిపత్రాణాం ఆదాన ప్రదానమపి కృతవంతౌ. ఎస్ జయశంకరః 26,000 వర్షె బ్రిక్స్ విదేశమంత్రిమండలస్య సభాయాం ప్రభావపూర్ణ బహుపక్షవాదం ప్రతి భారతస్య ప్రతిబద్ధతాం పునః దృఢీకృతవాన్. NTA ఇతి అభికరణం జూన్ మాసస్య 21 దినాంకే 26,000 వర్షస్య నీట్ యూజీ పరీక్షా పునః ఆయోజయిష్యతి. శిక్షామంత్రి ధర్మేంద్ర ప్రధానేన పరీక్షా ప్రక్రియాయాం నిష్పక్షతాం పారదర్శితాం చ ఆశ్వాసితం. భాజపేతి దళస్య విధాయకః రథీంద్ర బసుః పశ్చిమ బంగాళ విధానసభాయాః నూతనః సభాధ్యక్షః నిర్వాచితః. అపి చ బ్యాడ్మింటన్ క్రీడాయాం భారతస్య సాత్విక సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి ఇత్యతయోః శీర్ష పురుషయుగలం థాయిలాండ్ ఓపెన్ క్రీడాయాః ఉపాంత్యచక్రీయ ద్వంద్వే ప్రవిష్టం.

మీరు ఇంతవరకు శ్రీ సుందరాపరి రాజేష్ గారి డోలు లయ విన్యాసం విన్నారు. ఖండజాతి త్రిపుట తాళం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఈనాటి సాయం సమీరం కార్యక్రమానికి పునఃస్వాగతం. మరి ఈరోజు ఫిట్నెస్ మంత్రాలో ప్రధానంగా ఈరోజు స్విమ్మింగ్, దీని గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈత, రోజు 30 నిమిషాల పాటు స్విమ్మింగ్ చేయటం ద్వారా శరీర బరువు తగ్గడంతో పాటు ఊపిరితిత్తులు సామర్థ్యం పెరుగుతుంది, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. అయితే స్విమ్మింగ్ చేసేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. మరి ఏమిటి ఆ జాగ్రత్తలు అంటే, కొత్తవారు తప్పకుండా తప్పనిసరిగా అనుభవజ్ఞులైనటువంటి శిక్షకులు లేదా కోచ్ని వారి పర్యవేక్షణలోనే నేర్చుకోవాలి. తప్పించి వారి ప్రమేయం లేకుండా నేర్చుకుంటే మాత్రం ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్విమ్మింగ్ నేర్చుకునేటప్పుడు కోచ్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే భోజనం చేసిన వెంటనే స్విమ్ చేసినట్టయితే మనకి కండరాలు పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా స్విమ్మింగ్ చేసేటప్పుడు మనం అంటే భోజనం చేసిన తర్వాత మాత్రం ఎప్పుడూ కూడా స్విమ్మింగ్ చేయకూడదు. అలాగే కొత్త ప్రదేశాల్లో చెరువులు, బావులు, అలాగే సముద్రాల్లో మనం ఈత ఈదాలి అనుకుంటే మాత్రం దాని లోతు, దాని వివరాలు ఇవన్నీ తెలుసుకోవాలి. మనకి కంప్లీట్గా స్విమ్మింగ్ మీద ఒక పట్టు ఉన్నప్పుడు బ్రీత్ అనేటువంటిది మినిమం 5 to

6, 7, 8 సెకండ్స్ నిమిషాల వరకు మనం బ్రీత్ని అదుపులో ఉంచుకోగలము అని అనుకుంటేనే లోతుల్లో మనం స్విమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు అందరూ తీసుకుంటేనే మనం మన ఆరోగ్యాన్ని ఖచ్చితంగా హ్యాపీగా సంతోషంగా ఉంచుకోగలుగుతాం. మరి ఈనాటి ఫిట్నెస్ మంత్రాల్లో స్విమ్మింగ్ గురించి తెలుసుకున్నారు. ఓ చక్కటి పాటతో సాయం సమయం కార్యక్రమానికి మనస్వాగతం తెలియజేద్దాం.

0: సాయం సమీరం కార్యక్రమానికి స్వాగతం. వికాసం కార్యక్రమంలో ప్రధానమంత్రి స్వనిధి యోజన. ఈ పథకం కోవిడ్-19 వల్ల దెబ్బతిన్న వీధి వ్యాపారులకు, చిరు వ్యాపారులకు సరసమైన వడ్డీకి కొల్లెట్రల్ ఫీ, అంటే హామీ లేని వర్కింగ్ క్యాపిటల్ని అందించే ప్రత్యేకమైనటువంటి మైక్రో క్రెడిట్ పథకం జూన్ 2020 ప్రారంభించబడింది. రుణ పరిమితి 10,000, 20,000, 50,000, 90,000. సకాలం చెల్లించిన వారికి వడ్డీ మీద రాయితీ 7% సబ్సిడీ ఉంటుంది. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో వీధి వ్యాపారం చేసేటువంటి వారు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు విధానం ఏంటంటే పిఎం స్వనిధి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రధానంగా ఆధార్ కార్డు, మొబైల్ నంబరు ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి, బ్యాంక్ ఖాతాకు కూడా ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే తప్పకుండా ప్రధానమంత్రి స్వనిధి యోజన అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక 90 ఏళ్ళ ఆకాశవాణి శ్రీ గరుగువిల్లి అప్పన్న నాదస్వర విద్వాంసులు ఆకాశవాణితో వారుకున్నటువంటి అనుబంధం ఇప్పుడు మీరు వింటారు.
1: ఏఆర్ ఏట్ ఆఫ్ గ్రేడ్ ఆర్టిస్ట్. నేను ఒక సంగీత కళాకారుడిగా మన అందరికీ ఎంతో ప్రియమైన రేడియో స్టేషన్ తన 90 సంవత్సరాల అద్భుతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భముగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సంగీతము, సాహిత్యము మరియు కళల ప్రపంచంలో రేడియో పాత్ర అమూల్యమైనది. మీ వేదిక ద్వారా కొత్త కళాకారులు తమ ప్రయాణాన్ని ప్రారంభించి తమ ప్రతిభలను లక్షలాది శ్రోతలకు పరిచయం చేసుకునే అవకాశము పొందారు. అది వారి జీవితంలో పెద్ద మలుపుగా మారింది. ఈ 90 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మీరు సంగీతాన్ని ప్రతి ఇంటికి చేరవేసి భిన్న భిన్న సంస్కృతులను ఒకే తంతిలో కట్టి పడేశారు. మీ ప్రసారాలు కేవలము వినోదం మాత్రం కాదు, అనేక హృదయాలను చేతువులుగా నిలిచాయి. నేను కూడా రేడియో ప్రోగ్రాలు విని ఎంతో నేర్చుకున్నాను. ప్రతి ప్రోగ్రాం వింటాను. ఆ ప్రోగ్రాలు వినే నేను ఇంత డెవలప్ కూడా అయ్యాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. 90 సంవత్సరాల సెలబ్రేషన్ అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం.
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని, విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని, విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని, విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని, విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
0: సాయం సమీరం కార్యక్రమంలో మూఢనమ్మకాల చిత్రం కోసం పిబి శ్రీనివాస్ పాడిన పాట వింటారు.

సాయంత్రం సమయం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపటి సాయంత్రం 6:30 సాయం సమీరంలో కలుద్దాం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రించే. 7:15 90 ఏళ్ళ ఆకాశవాణితో అనుబంధం. శ్రోత ఆడారి నాగేశ్వరరావు గారు మునగపాక నుంచి వారి స్వరం ప్రసారమవుతుంది. తరువాత పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో నెలలో పోషకాల లభ్యత, పంటలు తీసుకునేటువంటి పద్ధతులు, అవగాహన గురించి డాక్టర్ ఏ శిరీష ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అనకాపల్లి వారి ప్రసంగం ఉంటుంది. తర్వాత జనపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతుంది. 7:45 వికసిత భారత్. 8:00 స్వరమాలిక. 8:15 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 జాతీయ వార్తలు తెలుగులో విశాఖపట్నం కేంద్రం నుంచి. 8:40 తెలుగు చలనచిత్ర గీతం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్. 9:30 స్వరమాలిక, తెలుగు చలనచిత్ర గీతాలు ప్రసారమవుతాయి. 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎంపీఎస్ రావళి గానం, వైలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్ చరణ్, మృదంగ సహకారం శ్రీ ముల్లపూడి వెంకటరాజ గారి. ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:45 ఆ పాత మధురాలు ప్రసారమవుతాయి, పాత తెలుగు చలనచిత్ర గీతాలు. ఇక రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. రేపు 6:00 దేశభక్తి గీతం, దేశమాత శ్రీ సమేత సంగీతం విఎస్ నారాయణమూర్తి, రచన శ్రీ పి సుబ్బరాయ శాస్త్రి. 6:10 భక్తిరంజని శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం. 6:30 చింతన నీగాపుల కృష్ణగారి వ్యాఖ్యానం ఉంటుంది. 6:35 పొలం పనులు, నేల ఆరోగ్యాన్ని కాపాడే పచ్చిరొట్ట ఎరువులు ఈ అంశంపై శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం ఉంటుంది. 7:00 ప్రసార విశేషాలు. 7:15 ఉదయ సమీర కార్యక్రమంలో నేటి మాట, తర్వాత 90 వసంతాల ఆకాశవాణి, తరువాత లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి బండపాక శారద గారి గానం, పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, సమాచార వాణి ప్రసారం.

0: అవుతాయి. 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ రచన శ్రీ కె శ్రీను. 8:35 కన్నడ సంగీత కార్యక్రమంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారి గానం ప్రసారమవుతుంది. 10:00 వసుదైక కుటుంబం ప్రసారమవుతుంది. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం వెలుగుజాడ మహాకవి గురజాడపై రూపకం రచన శ్రీ రాంభట్ల నృసింహశర్మ, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా శ్రోతల కోరిక మేరకు చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 2:31 సైనిక మాధురి ప్రసారమవుతుంది. 5:00 యువ నియోజనల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 మా పదం మీ భావం కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:50 ప్రసార విశేషాలు. 6:00 సమాచారవాణి. 6:30 సాయం సమీరం కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 90 వసంతాల ఆకాశవాణి. తర్వాత పల్లెసీమలో కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్య విశేషాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వాయిద్య సంగీతం వింటారు.
1: సంవత్సరాల అద్భుతమైన

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. హోర్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన రవాణా ప్రాంతీయ స్థిరత్వానికి, భౌగోళిక ఇంధన ఆహార భద్రత కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి ఆయన నెదర్లాండ్స్ బయట వెళ్దరు వెళ్లారు. అత్యవసర పరిస్థితుల్లో రక్షణ సహాయానికి విదేశాలపై ఆధారపడలేమని, జాతీయ భద్రత ఆత్మనిర్భరతపైనే ఆధారపడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలు ప్రకటించింది. బ్యాంకాక్లో జరుగుతున్న థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి డబుల్స్ సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ప్రాంతీయ స్థిరత్వంతో పాటు ప్రపంచ ఇంధన ఆహార భద్రతకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా సురక్షితమైన, ఆటంకం లేని నౌకాయానానికి భారతదేశం మద్దతిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అబుదాబిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ఈరోజు ఉన్నత స్థాయి చర్చల అనంతరం ఇటీవల యుఏఈపై జరిగిన దాడులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు.
1: स्वीकार करना ही है। इन कठिन परिस्थितियों में आपने जिस संयम, करेज और विजन का परिचय दिखाया है, यह बहुत ही सराहनीय है। राष्ट्रीय एकता, सुरक्षा और क्षेत्रीय अखंडता को बनाए रखने आपके नेतृत्व में उठाए गए कदमों का हम अभिनंदन करते हैं.
0: తన 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సందర్శించిన ప్రధానమంత్రి ఎమిరేట్స్ నాయకత్వానికి, అక్కడి ప్రజలకు భారత్ సంఘీభావం తెలుపుతోందని పునరుద్ఘాటించారు. తనకు లభించిన ఘన స్వాగతానికి యుఏఈ నాయకత్వానికి మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంధనం, పెట్టుబడులు, సప్లై చైన్లతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి తాను ఎదురుచూస్తున్నట్లు

0: ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అంతకుముందు ప్రెసిడెన్షియల్ ఎయిర్పోర్ట్కు చెందిన ప్రధానమంత్రికి అధికారికంగా ఘన స్వాగతం లభించింది. అధ్యక్షు టువాల్ నహ్యాన్ స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. ప్రోటోకాల్లో భాగంగా మోదీ విమానం ఎమిరేట్స్ గగనతలంలోకి ప్రవేశించినప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి చెందిన F-16 యుద్ధ విమానాలు దానికి తోడుగా వచ్చాయి. యుఐ పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి తన పర్యటనలో రెండో దశగా నెదర్లాండ్స్కు బయలుదేరి వెళ్లారు. యుఏఈ నాయకత్వంతో చర్చల ఫలితంగా విస్తృత స్థాయి ఒప్పందాలు కుదిరాయి. ఇంధన రంగంలో భారతదేశ వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల్లో యుఏఈ భాగస్వామ్యాన్ని 3 కోట్ల బ్యారెల్స్కు పెంచేందుకు ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ అబుదాబీ నేషనల్ ఆయిల్ కంపెనీ మధ్య వ్యూహాత్మక సహకార ఒప్పందం కుదిరింది. అలాగే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అడ్నాక్ మధ్య దీర్ఘకాలిక ఎల్పిజి సరఫరా ఒప్పందం కూడా కుదిరింది. భారతదేశంలో 5 బిలియన్ అమెరికన్ డాలర్ల మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ ఇండియా 2026 విదేశాంగ మంత్రుల సమావేశం సందర్భంగా మలేషియా విదేశాంగ మంత్రి మొహమ్మద్ హసన్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఈ ఏడాది ఆరంభంలో ప్రధానమంత్రి మలేషియా పర్యటన సందర్భంగా కుదిరిన ఒప్పందాల అమలుతో పాటు ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించినట్లు డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో తెలియజేశారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపన కోసం భారత్ మరింత గొప్ప పాత్ర పోషించగలదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరాన్కు సంబంధించి ఏ సమస్యకైనా సైనిక పరిష్కారం అనేది లేదని స్పష్టం చేశారు. హోర్ముజ్ జలసంధి గుండా అన్ని నౌకలు ప్రయాణించడానికి సహాయం చేసేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం హోర్ముజ్ జలసంధిలో పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని, పశ్చిమాసియా సంక్షోభంపై చర్చల ద్వారా కుదిరే ఒప్పందం తప్ప మరో పరిష్కారం ఉండబోదని అరాక్చీ పేర్కొన్నారు. భారత్ పోషించే ఎటువంటి నిర్మాణాత్మకమైన పాత్రనైనా ఇరాన్ స్వాగతిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో కలిసి అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ఫెసిలిటీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి మాట్లాడుతూ రక్షణ మంత్రి, కొత్తగా ప్రారంభించిన ఈ రక్షణ ప్రాజెక్టులు జాతీయ భద్రతను బలోపేతం చేస్తాయని, పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేస్తాయని, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. క్లిష్టమైన భద్రతా పరిస్థితుల్లో భారత్ విదేశాలపై ఆధారపడలేదని, నిజమైన జాతీయ భద్రత స్వయం సమృద్ధిపైనే ఆధారపడి ఉండాలని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
1: ఫ్యూజ్ జో హోతా హై వ కిసి భీ గోలా బారూద్ కా సబ్సే యా ఇంపార్టెంట్ హిస్సా హోతా హై, చాహే ఆర్టరీ షెల్ హో, బాంబ హో యా కోయి భీ యుద్ధ సామగ్రీ హో, బినా భరోసేమంద ఎలక్ట్రిక్ ఫ్యూజ్ కే సబ్ బేకార్ హై. యహాన్ బన్నే వాలే అత్యాధునిక్ ఫ్యూజ్ హమారీ సేనాఓ కో తాకత్ దేంగే ఔర్ యహ ప్రాజెక్ట్ హమారీ అమ్యూనిషన్ మ్యానుఫ్యాక్చరింగ్ మే సెల్ఫ్ రిలయన్స్ ఆత్మనిర్భర్తా కా ఏక్ నయా చాప్టర్ జోడేగా.
0: ఆత్మనిర్భర్ భారత్ చొరవతో స్వదేశీ రక్షణ ఉత్పత్తులు తయారయ్యే బలమైన ఆత్మవిశ్వాసం కలిగిన భారతదేశానికి పునాది అని ఆయన అభివర్ణించారు. భారత్ రక్షణ రంగంలో జరుగుతున్న మార్పులను వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద దేశీయ రక్షణ ఉత్పత్తి 2014 46,000 కోట్ల రూపాయించి ఇప్పుడు 154,000 కోట్ల రూపాయలకు పెరిగిందని రక్షణ మంత్రి చెప్పారు. రక్షణ ఎగుమతులు 2014 600 కోట్ల రూపాయల నుంచి దాదాపు 40,000 కోట్ల రూపాయలకు పెరిగాయని, ఇది భారత్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సామర్థ్యాలకు నిదర్శనమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, వచ్చే నెల 21వ తేదీన నీట్ యూజీ రీఎగ్జామినేషన్ నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. అభ్యర్థులు వచ్చే నెల 14వ తేదీ నుంచి తమ అడ్మిట్ కార్డులు పొందవచ్చునని చెప్పారు. పరీక్షా విధానంలో పారదర్శకత కోసం వచ్చే ఏడాది నుంచి ఓఎంఆర్ స్థానంలో కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానాన్ని ప్రవేశపెడతామని ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.
2: పరీక్షా మే థోడా హమ్కో జో ఉన్కీ ఫార్మాలిటీస్ హై, ఓఎంఆర్ షీట్ కో దస్తఖత్ కర్నా, ఆరంభ మే ఎక్ బార్ కర్నా, అంత మే భీ ఎక్ బార్ కర్నా, ఉస్మే హమారీ విద్యార్థియోం కోర్ టైమ్ మే కటౌతీ హుయీ థీ, జో 2 సే 5 ఎగ్జామినేషన్ టైమ్ థా, ఉస్కో ధ్యాన్ మే రఖతే ఎన్టీఏ నే తురింత ఎక్ నిష్పత్తి క్యా హై కి ఉస్కో ఔర్ 15 మినిట్ బఢాయే, 2 సే శురూ హోగా 5:15 తక్ యే పరీక్షా కి సమయ బఢాయా జాయేగా. అడ్మిట్ కార్డ్, ఇస్ బార్ కే అడ్మిట్ కార్డ్

0: 14 జూన్ తక్ సభికో పహుంచాయేగా.
1: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ఇంధన వినియోగాన్ని తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం పిలుపున అనుగుణంగా సుప్రీంకోర్టు ఈరోజు పలు పొదుపు చర్యలు ప్రకటించింది. ఇందులో భాగంగా మిస్లినియస్ రోజుల్లో వర్చువల్ విచారణలు, న్యాయమూర్తుల కార్ పూలింగ్, రిజిస్టర్ సిబ్బందికి వర్క్ ఫ్రం హోమ్ సదుపాయాలు కల్పించింది. సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భారత్ పరాశర్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం సోమవారాలు, శుక్రవారాలు లేదా మిస్సెలేనియస్ రోజులుగా ప్రకటించిన ఇతర రోజుల్లో లిస్టు చేపడిన కేసులు, అలాగే పాక్షిక పనిదినాల్లో చేపట్టే విచారణలు తదుపరి ఉత్తర్వుల వరకు కేవలం వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరుగుతాయి. పశ్చిమ బెంగాల్లో ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఘటనకు సంబంధించి 3 ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కోల్కతా మాజీ పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్, మాజీ డిప్యూటీ కమిషనర్ ఇందిరా ముఖర్జీ, మాజీ డిప్యూటీ కమిషనర్ అభిషేక్ గుప్తాలను విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు, బాధితురాలి తల్లిదండ్రులకు డబ్బు ఆశ చూపినందుకు, ప్రభుత్వం అనుమతి లేకుండా మీడియా సమావేశాలు నిర్వహించినందుకు గాను సస్పెండ్ చేశారు. 2024 ఆగస్టులో ఒక వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరిగిన విషయం తెలిసిందే. నైరుతి ఋతుపవనాలు ఈ నెల 26వ తేదీన కేరళను తాకే అవకాశం ఉందని, దీనికి 4 రోజులు అటు ఇటుగా మార్పు ఉండవచ్చునని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సాధారణంగా కేరళలో నైరుతి ఋతుపవనాల రాక జూన్ 1వ తేదీన ఉంటుంది. రాబోయే 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి ఋతుపవనాలు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్లో మన దేశానికి చెందిన డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి బ్యాంకాక్లో డబుల్స్ విభాగంలో సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఈరోజు జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో వారు జపాన్కు చెందిన ప్రత్యర్థులను 21-12, 21-13 తేడాతో ఓడించారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో 2 సార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు జపాన్ ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్లో లక్ష్య సేన్ ఈ సాయంత్రం థాయిలాండ్కు చెందిన ప్రత్యర్థితో తలపడతారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాయకత్వంతో చర్చలు ముగించి నెదర్లాండ్స్ బయలుదేరి వెళ్లారు. అత్యవసర పరిస్థితుల్లో రక్షణ సహాయానికి విదేశాలపై ఆధారపడలేమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఇంధనం పొదుపు చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు వర్చువల్ విచారణలతో సహా అనేక చర్యలను ప్రకటించింది. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీలో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి సెమీఫైనల్స్కి చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా 90 వశంతాల ఆకాశవాణితో అనుబంధం శ్రోత ఆడారి నాగేశ్వరరావు గారు మునగపాక నుంచి వారి అభిప్రాయం తెలియజేస్తారు. తర్వాత పల్లె సీమలు, నెలలో పోషకాల లభ్యత, పంటలు తీసుకునేటువంటి పద్ధతులు, అవగాహనపై డాక్టర్ ఏ శిరీష, ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి వారి ప్రసంగం ఉంటుంది. తర్వాత జానపద గీతం. వ్యవసాయ సమాచారంలో కాకినాడ జిల్లా రైతు సోదరులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ఆర్ పార్వతి గారు అందిస్తారు. ఇవి పల్లె సీమల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలు.
3: నేను మునగపాక నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు ఆడారి నాగేశ్వరరావు అండి. ముందుగా 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన ఆకాశవాణికి శుభాకాంక్షలు అండి. శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతిరోజు ఉదయం మీరు ప్రసారం చేసే పొలం పనుల కార్యక్రమం మాకు ఎంతగానో అవసరం పడుతుందండి. నేను 1970 నుంచి కూడా రేడియో వింటూనే ఉన్నామండి, ఇప్పటికీ వింటున్నాం. కాకపోతే కార్యక్రమాలు ఇంత ముందు కంటే ఇప్పుడు బాగా మనకు అవసరమైన టైంలో, అవసరమైన ప్రోగ్రాంలు మీరు ప్రసారం చేస్తున్నారు, మాకు చాలా సంతోషం. పాడి పశువుల గురించి, విత్తనం ఎంపిక గురించి, నేల సారవంతం గురించి మాకు మంచి సలహాలు ఇస్తున్నారండి, మాకు చాలా సంతోషం అండి. ఈ పొలం పనులని తర్వాత పల్లిసీమలని ఇలాగా పేర్లు మార్చినా సరే, మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉదయం సాయంత్రం కూడా పొలం పనుల గురించి, పొలాల గురించి మీరు అనేక రకాల సలహాలు అందజేస్తున్న మీకు ధన్యవాదములు.
4: మనం ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు మొక్కలకు అందించే పోషకాల గురించి తెలుసుకుందాం.

అన్ని పంటలు పండిస్తున్నాము, రకరకాల పంటలు. ఈ పంటలన్నీ పండించేటప్పుడు మనం వాటికి కావలసిన పోషకాలను వివిధ రకములైన ఎరువుల ద్వారా అందజేస్తున్నాం. ఈ ఎరువుల ద్వారా మనం అందజేసే ఈ పోషకాలని మొక్కలు ఎలా తీసుకుంటున్నాయి, నేలలో ఈ ఎరువులు ఏ విధంగా రూపాంతరం చెందుతున్నాయి, ఆ రూపాంతరం చెందిన పోషకాలు మొక్కలు ఏ విధంగా తీసుకుంటున్నాయి, మనం వేసిన నేలలో వేసిన ఎరువులు ఈ విధంగా రూపాంతరం చెంది మొక్కలు తీసుకోవటానికి ఏ ఏ పరిస్థితులు అనుకూలిస్తున్నాయి, ఆ పరిస్థితులను అనుకూలించేలా చేసి పోషక సామర్థ్యాన్ని పెంచడానికి మనం ఏం చేయాలి, ముఖ్యంగా ఈ విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందామండి. మనందరికీ తెలుసు, నేలలో పోషకాలు ఉంటాయి, ఈ పోషకాలను తీసుకుని మొక్కలు పెరుగుతాయి. అయితే మనం మరి అలాంటప్పుడు పైపాటుగా ఎందుకు వేస్తున్నాం అంటే, నేలలో ఉన్న పోషకాలు తీసుకుని మనకి అధిక దిగుబడి అన్నవి పంట ఇవ్వలేకపోతున్నాయి. మనకి అధిక దిగుబడినిచ్చే వంగడాలు కానీ హైబ్రిడ్స్ కానీ చాలా రకాల పంటల్లో వచ్చేసాయి. వాటికి తగ్గ దిగుబడి మనం సాధించాలంటే నేలలో ఉన్న పోషకాలతో పాటు మనం ఈ ఎరువుల్ని వేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఎరువులు అనగానే మనకి తెలిసింది యూరియా, కాంప్లెక్స్ ఎరువులు లేదా పొటాష్ ఎరువులు లేదా డిఏపి, ఈ రకమైనయే మనకు తెలుసు. మిగతా వాటి గురించి ఎప్పుడో కానీ చాలా తక్కువ ఆలోచిస్తాం. యాక్చువల్గా ప్రతి పంటకి కొన్ని పోషకాలు అనేవి తప్పనిసరిగా అవసరం. అవి లేనప్పుడు మనకి దిగుబడి అన్నది తక్కువ వస్తుంది. వాటిలో మనకి సూక్ష్మ పోషకాలు కూడా ఇంపార్టెంట్. అవేంటంటే ఐరన్, కాపరు, మ్యాంగనీసు, జింకు, మాలిబ్డినం, బోరాన్, అలాగే ఇంకా మిగతా పోషకాలు కూడా ఉన్నాయన్నమాట. వీటన్నిటిని మనం సమతుల్యంగా అందించినప్పుడు మనకి అధిక దిగుబడి సాధించగలుగుతామన్నమాట. ఇప్పుడు మనం వేసిన ఎరువు రూపాంతరం చెంది మొక్కలు తీసుకోవటానికి మన నేలలు ఎలా ఉన్నాయి అన్నది చూసుకోవాలి. అంటే నేల పరీక్ష, మట్టి పరీక్ష అన్నది చేయించుకోవాలి. ఈ మట్టి పరీక్ష చేయించుకున్నప్పుడు మనకి మన నేలల్లో ఉదజని సూచిక ఎలా ఉంది, లవణ సాంద్రత ఎలా ఉంది, సేంద్రీయ కర్బనం ఎంత ఉంది, అలాగే మిగతా పోషకాలు నత్రజని కానీ భాస్వరం కానీ పొటాషియం కానీ ఎంతెంత మోతాదులో ఉన్నాయని తెలుస్తుంది. ఇవన్నీ తెలుసుకుని వీటి ఆధారంగా ఎరువులు వేసుకోవటం ఒక ఎత్తు. అలా కాకుండా ఇప్పుడు ఉదజని సూచికే ఉందనుకోండి, ఉదజని సూచిక ఉండవలసిన ఏ నెంబర్ దగ్గర ఉదజని సూచిక ఉంటే మనకి ఎరువులన్నీ మన మొక్కలు తీసుకోవటానికి ఉపయోగపడుతుంది. అంటే 6.5 నుంచి 7.5 మధ్యలో గనక మన మట్టిలో, మన మట్టి ఇచ్చిన నమూనాలో ఉదజని సూచిక ఉంటే అన్ని పోషకాలు మన మొక్కలకి అందుబాటులో ఉంటాయన్నమాట. చాలా వరకు పోషకాలు ప్లస్ అని, అంటే కేటయానిక్ ఫామ్లోనే మొక్కలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మోనియా NH4+ అనుకోండి, పొటాషియం K+, కాపర్ ప్లస్, Cu+, మ్యాంగనీస్ MN+, అలాగే ఐరన్ Fe3+, ఇవన్నీ పాజిటివ్ అయాన్స్ అనమాట. మనం వేసే ఎరువులన్నీ ఈ అయానిక్ ఫామ్లో ఉంటేనే వాటిని మొక్కలు తీసుకోగలుగుతాయన్నమాట. ఇవన్నీ అధిక శాతంలో మన నేలలో ఉండటానికి ఉదజని సూచిక అన్నది సక్రమంగా ఉండడం చెప్పుకోవలసిన ముఖ్య విషయం అన్నమాట. అంటే ఉదజని సూచిక చాలా తక్కువ ఉందనుకోండి, చాలా పోషకాలు మనకి అందుబాటులోకి రావు. అలాగే ఉదజని సూచిక ఎక్కువ ఉంటే కొన్ని పోషకాలు అందుబాటులోకి రావు. అందుకు నేల పరీక్ష చేసుకున్నప్పుడు ఉదజని సూచిక ఎలా ఉన్నది అన్నది చూసుకోవాలి. రెండు, సేంద్రీయ కర్బనం. ఎలాంటి పోషకాలైనా మనకి మొక్కకి సమర్థవంతంగా వినియోగించుకోవాలంటే నేలలోని సేంద్రీయ పదార్థం చాలా ముఖ్యమైనదన్నమాట. ఎప్పుడైతే మన నేలల్లో మనం సేంద్రీయ పదార్థాన్ని బాగా నిలుపుకోగలుగుతామో అప్పుడు మన మొక్కలు బాగా ఎదుగుతాయి పోషకాలని తీసుకుని. ఎలా అనుకుంటున్నారా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఉదాహరణకు తీసుకోండి, మనం యూరియా వేసామనుకోండి. యూరియా వేయగానే నేలలో ఏమవుతుందో తెలుసా, యూరియా అంటే మీరు వేసే గుళికల రూపంలోనే మొక్క తీసుకుంటుంది అనుకుంటున్నారా, అలా కాదు. ఎప్పుడైతే మనం యూరియా వేసామో యూరియా వేయగానే ఈ మన నేలలో ఉన్న కొన్ని రకములైన సూక్ష్మ జీవులు ఉంటాయి, నైట్రోజోమోనాస్ అని, నైట్రోబ్యాక్టర్ అని. ఇవి యూరియాని అమ్మోనికల్ ఫామ్లోకి, నైట్రేట్ ఫామ్లోకి అనే రెండు రకాల ఫామ్స్లోకి మార్చుతాయన్నమాట. అమ్మోనికల్ ఫామ్ అంటే NH4+, నైట్రేట్ ఫామ్ అంటే NO3-. ఈ రెండు రకాల ఫామ్స్లో మాత్రమే మొక్కలు ఈ మనం వేసిన యూరియాని, నత్రజనిని తీసుకోగలుగుతాయన్నమాట. ఇవి ఈ ఫామ్లోకి మారటానికి మనకు కావలసినవి ఏంటి, సూక్ష్మజీవులు. ఈ సూక్ష్మజీవులు బాగుంటేనే మనం వేసిన యూరియా అన్నది ఇలా రూపాంతరం చెందుతుంది. మనం వేసిన యూరియా

ఇలా రూపాంతరం చెందితేనే మొక్కలు తీసుకోగలుగుతాయి. కాబట్టి ఇవి రూపాంతరం చెందటానికి సూక్ష్మజీవులు అన్నవి కంపల్సరిగా ఉండాలి. ఈ రకమైన సూక్ష్మజీవులు మన నేలల్లో బాగా ఉండి మనం వేసిన యూరియా రూపాంతరం చెంది మొక్కలు బాగా తీసుకోగలగాలంటే ముఖ్యంగా ఉండవలసింది మన నేలల్లో సేంద్రియ పదార్థం. ఈ సేంద్రియ పదార్థం బాగా ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఇలా చెప్పగానే మనకి జనరల్గా రైతు సోదరులు అడుగుతారు, ఇప్పుడు పశువులు ఎక్కడున్నాయమ్మా, మనం ఎక్కడి నుంచి గత్తం తెస్తాం, ఎక్కడ వేస్తాం అంటారు. కరెక్టే, ఇది కూడా ఒక పాయింటే కాదనం. కానీ పశువుల గత్తం బయట నుండి తెచ్చుకుని కొనుక్కొని అంత కాస్ట్ పే చేయకుండా తక్కువ ఖర్చులోనే మనకి అధిక సేంద్రియ పదార్థాలు ఇవ్వటానికి మనకి పచ్చిరొట్ట ఎరువులు ఉన్నాయండి. పచ్చిరొట్ట ఎరువులు అంటే మీకు అందరికీ తెలిసిందే, జనుము కానీ జీలుగు కానీ పిల్లి పెసర కానీ. ఇవన్నీ పచ్చిరొట్ట ఎరువులు మనం పూత దశ వరకు 50% అంటే సగం పూత దశ వరకు ఉంచుకొని ఆ పూత దశలో కనుక మనం కలియదన్నుకుంటే మన నేలలకి మనం సేంద్రియ పదార్థం ఇచ్చిన వాళ్ళం అవుతాం. చాలామంది అడుగుతారు, పూత దశ వచ్చి మేము కలియతుండటానికి మాకు నీరుండదమ్మా, వర్షం పడకపోతే ఎలా చేస్తాం? దానికి కూడా ఉందండి, వర్షం పడకముందే మనం మామూలుగా రొటోవేటర్తో కలిపేశామనుకోండి, ఆ తర్వాత మనం వర్షం పడినా నీరు పెట్టుకున్నప్పుడు అది కుళ్ళటం అన్నది ఈజీగా జరుగుతుంది అన్నమాట. ఈ రకంగా సేంద్రియ పదార్థాన్ని గనక మనం నేలల్లో బాగా వేసుకోగలిగితే ఈ సూక్ష్మజీవుల అభివృద్ధి అన్నది జరుగుతుంది. వీటి ద్వారా మనం వేసిన పోషకాలు రూపాంతరం చెంది మొక్కలకి అందుబాటులో ఉంటాయన్నమాట. అలాగే మనం భాస్వరం వచ్చిందనుకోండి, భాస్వరం మంది ఎక్కువగా మనం వేసిన పోషకం అంతా చాలా వరకు మట్టి రేణువుల్లో ఫిక్స్ అయిపోతుంది, అంటుకుని ఉండిపోతుంది అన్నమాట. ఈ అంటుకుని ఉండిపోయే విధానం వలన భాస్వరం తొందరగా మొక్కలకి అందుకోలేదు. దీనికోసం మనం ఈ మధ్య మీరు జీవని ఎరువులను వినే ఉంటారు. జీవని ఎరువులు అంటే ఏంటో కాదు, అది ఒక సూక్ష్మజీవుల సముదాయం అన్నమాట. ఈ జీవని ఎరువుల్లో ఫాస్ఫరస్ సాల్యుబిలైజింగ్ అని, ఫాస్ఫరస్ మొబిలైజింగ్ అని, అలాగే మైకోరైజా అని ఇలాంటివి వినే ఉంటారు. ఇవేంటంటే కేవలం ఇలా మట్టి రేణువుల్లో అంటిపెట్టుకొని ఉండిపోయిన భాస్వరాన్ని కరిగించి మొక్కల వేళ్ళకి అందజేస్తాయన్నమాట. ఇలాంటివి కూడా మనం జీవన ఎరువులు లాంటివి కూడా మనం వేసే ఎరువులతో పాటు వాడుకుంటూ పోతే మనం వేసే ఎరువులను పోషకాలను మొక్కలు అందుకునే సామర్థ్యాన్ని ఇవి పెంచుతాయి. ఇలాగ చేసుకోవటం వలన భాస్వరం ఎరువుల్ని బాగా వాడుకునే అవకాశం ఉంటుంది. అలాగే పొటాషియం ఎరువులు, పొటాషియం ఎరువులు అంటే మీకు తెలిసిందే, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కానీ అంటే MOP కానీ, అలాగే సల్ఫేట్ ఆఫ్ పొటాష్ కానీ, ఈ రెండు రకాలు మనకు ఎక్కువగా దొరుకుతాయి. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మనం వేయగానే ముందు మనం యూరియాకి చెప్పుకున్నట్టు మనం గుళికలేస్తే గుళికలు మొక్కలు తీసేసుకోవు కదా, అవి రూపాంతరం చెందుతాయి. అలాగే పొటాషియం కూడా K+ అనే విధంగా రూపాంతరం చెంది మొక్కలు తీసుకోగలుగుతాయి. అలాగే పొటాషియం కూడా ఇలాగే మట్టి రేణువుల్లో ఉండిపోవటం, మొక్కకు అందకపోవటం జరుగుతుంది. దీనికి కూడా పొటాషియం సాల్బులైజింగ్ బ్యాక్టీరియా అనే జీవన ఎరువు దొరుకుతుంది. ఇది ఈ మధ్య కాలంలో అత్యధికంగా మన రైతులు వాడుతున్న జీవన ఎరువు అన్నమాట. దీనిని కూడా మనం గత్తంతో కలిపి వేసుకున్నప్పుడు అందుబాటులో లేని పొటాషియాన్ని కూడా మొక్కకు అందచేసి మనం వేసిన ఎరువు యొక్క సామర్థ్యాన్ని కూడా పెంచుతూ ఉంటుంది అన్నమాట. అలాగే మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు ఉదజని సూచిక మనం మాట్లాడుకున్నాము, సేంద్రియ కర్బనం మాట్లాడుకున్నాము, అలాగే జీవ పదార్థాలు అంటే మైక్రోబియల్ ఆర్గానిజమ్స్ గురించి మాట్లాడుకున్నాము. వీటితో పాటు నేలలో తగినంత తేమ, యూరియా వేసినప్పుడు నేలలో తేమ లేదనుకోండి ఏమవుతుంది చెప్పండి? మనం వేసిన యూరియా అంతా గాలిలో ఆవిరైపోతుంది, దానిని డీనైట్రిఫికేషన్ అంటాము. ఈ మధ్య ఇది కూడా వినుంటారు మీరు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అని, వీటన్నిటికీ ఇవి కారణమవుతాయన్నమాట. అందుకు మనం యూరియా వేసేటప్పుడు లేదా ఏ ఎరువన్నా వేసేటప్పుడు మనం నేలలో తగినంత తేమ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఈ తగినంత తేమ ఉండేటప్పుడు ఈ పోషకాలని కరిగించేదానికి ఉపయోగపడుతుంది. అలాగే చాలా ఎక్కువ నీరు ఉంటే వేరు శ్వాస కూడా తీసుకోలేవు, కాబట్టి తగినంత తేమ ఉండేటట్టు మనం చూసుకోవాలి. మనం వేసిన పోషకాలు తీసుకోవటానికి రెండు రకాల పద్ధతుల్ని జనరల్గా మొక్కలు పాటిస్తాయి. ఒకటి ఏంటంటే ఎక్కువ నీరుందనుకోండి ఆ నీటి ద్వారా వేళ్ళు మన పోషకాలను కూడా లాగేసుకుంటాయి అన్నమాట. అవి ఏమేమవుతాయి చెప్పండి? ఇప్పుడు మీరు యూరియా కానీ పొటాష్ కానీ ఈ రెండు నీటిలో కరిగే ఎరువులు. ఎప్పుడైతే కొంచెం నీరు ఎక్కువ ఉందో మన భూమిలో అలాంటప్పుడు మనం ఈ యూరియా కానీ పొటాష్ కానీ వేసామనుకోండి, అవి వెంటనే నేలలో ఉన్న నీటిలో కరిగి మొక్కలు నీటితో పాటు పోషకాలను కూడా లాగేసుకుంటాయి అన్నమాట. ఇవి పోషకాలు తీసుకునే ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే ప్రతి ఒక్క వేరు వ్యవస్థకి ఒక క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం యూరియా వేసేటప్పుడు ముందు మాట్లాడుకున్నాం NH4+గా రూపాంతరం చెందుతుందని. ఈ క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీలో ఏం చేస్తాయంటే మొక్కల యొక్క వేర్లు H+ అయాన్స్ అనే వాటిని విడుదల చేస్తాయి. అవి

ఈ రెండు మార్చుకుంటాయన్నమాట. మట్టి కణాలు మొక్కల యొక్క వేరు వ్యవస్థ. మొక్కల యొక్క వేరు వ్యవస్థ హెచ్ ప్లస్ ఇస్తే మట్టి కణాలు అన్నవి ఎన్హెచ్ ఫోర్ ప్లస్ ఇస్తాయి. ఈ రకంగా కూడా యూరియా మొక్క వేళ్ల ద్వారా మొక్కలు తీసుకోబడతాయి అన్నమాట. అంటే ఈ క్యాటియాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ ఎంత ఎక్కువ ఉంటే మన మొక్కలు అన్నవి అంత ఎక్కువగా పోషకాలని తీసుకుంటాయి. అయితే క్యాటియాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ ఎక్కువ ఉండాలంటే మనం ఏం చేయాలంటే, ముందు మనం చెప్పుకున్నట్టే సేంద్రియ పదార్థం అన్నది ఎక్కువగా ఉండాలన్నమాట. అందుకని రైతులందరూ సరైన మోతాదులో సేంద్రియ పదార్థం అన్నది మన నేలలో ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఎప్పుడైతే రైతులు మనం వేసే ఎరువులు ఏ రకంగా మొక్కలు తీసుకోగలుగుతున్నాయి అన్నది తెలుసుకుంటే ఆ విధానాల్లో రైతులు ఎరువులు వేయటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం యూరియా అనుకోండి, యూరియా త్వరగా నీటిలో కరిగిపోద్ది కదండి. యూరియా త్వరగా నీటిలో కరుగుతుంది. ఈ త్వరగా నీటిలో కరిగేది వేసినప్పుడు ఏమవుద్దంటే, మన నేలలో ఎక్కువ తేమ ఉన్నా తొందరగా లీచ్ అయిపోద్ది, అంటే అడుగు పొరల్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ తేమ తక్కువ ఉంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు డీనైట్రిఫికేషన్ పద్ధతిలో ఆవిరైపోతుంది. అందుకు ఈ నత్రజని ఎరువు అంటే యూరియా వేస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకు మనం ఏం చెయ్యాలంటే ఇలాంటి ఎరువుల్ని దఫాలుగా వేసుకోవాలి. కొంచెం కొంచెం దఫాలుగా వేసుకున్నామనుకోండి, అలాంటప్పుడు వేస్టేజ్ అన్నది తగ్గుతుంది. దాని యొక్క సామర్థ్యాన్ని మనం వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా బరువు నేలలు అనుకోండి, మనం ఎక్కువ మొత్తంలో యూరియా మొదటిసారే వేసుకోవచ్చు, రెండో దఫాకి కొంచెం తక్కువ మొత్తం యూరియా వేసుకోవచ్చు. అలా కాకుండా చులకన నేలలు అనుకోండి, వీటిలో 3 నుంచి 4 దఫాలుగా కూడా యూరియా వేసుకుంటే వాటి యొక్క ఉపయోగం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే భాస్వరం ఎరువు అనుకోండి, మేము ముందు చెప్పుకున్నాము భాస్వరం ఎరువు ఎప్పుడు నెమ్మదిగా మొక్కలకి అందచేయబడుతుంది. అలాగే కాక మట్టి కణాల్లో అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంతేకాకుండా భాస్వరం యొక్క ఉపయోగం కూడా మనం తెలుసుకోవాలి కదా. భాస్వరం ఎందుకు ఉపయోగపడుతుంది? వేరు వ్యవస్థ వృద్ధి చెందటానికి ఉపయోగపడుతుంది. వేరు వ్యవస్థ ఎప్పుడు వృద్ధి చెందుతుంది? మనకి మనం నాటగానే లేదా మనం వేయగానే, ఏదన్నా విత్తనం వేయగానే మనకు వేరు వ్యవస్థ బాగా వృద్ధి చెందుతుంది. అందుకు భాస్వరం ఎరువు ఎప్పుడు బేసల్గానే అంటే నాటటానికి ముందే వేసుకోవాలి. పొటాషియం, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేస్తాము. ఇది కూడా యూరియా అంత కాదు కానీ అంతగానే నీటిలో బాగా కరిగే ఎరువు. ఇది కూడా దీని యూరియాతో పోల్చుకుంటే పొటాషియం ఎరువు కొంచెం లాస్ తక్కువగానే ఉంటుంది. కాకపోతే పొటాషియం ఎరువు అన్నది మనకి నేలల్లో కూడా కొంచెం ఎక్కువగానే మన నేలల్లో ఉంటుందన్నమాట. దీనిని మనం ఉపయోగించుకోవటానికి జనరల్గా ఫాస్ఫరస్ పొటాషియం సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా లాంటివి వాడుకోవటం ద్వారా కూడా మనం రసాయన ఎరువుల్ని తగ్గించి మనం సరిపోయినంత పొటాషియాన్ని మొక్కలకి అందించవచ్చు. అలాగే సేంద్రియ పదార్థాన్ని మనం తప్పకుండా మెయింటైన్ చేసుకోవాలి. ఎప్పుడైతే సేంద్రియ పదార్థాన్ని మనం మెయింటైన్ చేసుకుంటామో అప్పుడే మనకి అన్ని పోషకాలు మొక్కకి అందుబాటులో ఉండేటట్టు చేసుకుంటాం. అలాగే అంతేకాకుండా పోషకాలు ఎరువులు వేసే పద్ధతులు కూడా మనం వేసే పోషకాలు మొక్కలు తీసుకోవటానికి దోహదం చేస్తాయి. ఇప్పుడు మనం మొక్క వేరు వ్యవస్థ దగ్గరే మనం పాకెటింగ్ మెథడ్లో ఎరువు వేసామనుకోండి, చక్కగా వేళ్ళ ద్వారా పోషకాలని తీసుకోగలుగుతాయి. అలాగే పైపాటుగా వేసామనుకోండి, మీకు తెలిసిన విషయమే, కలుపు ఎక్కువగా వస్తుంది. అలాగే ఈ పోషకాలు వేసేటప్పుడు మనం కలుపుని తీసేసి వేసుకుంటే ఈ ఎరువులు వేస్టేజ్ అన్నది నష్టం అన్నది తగ్గుతా ఉంటుందన్నమాట. అలాగే మనం ముందు మాట్లాడుకున్నట్టు మట్టి పరీక్ష చేయించుకుంటాము. చేయించుకుంటే ఆమ్ల నేలలు అని తెలిసిందనుకోండి, ఆమ్ల నేలల్లో చాలా పోషకాలు మనకి అందుబాటులో ఉండవు. కాబట్టి ఈ ఆమ్ల నేలని సున్నపు పదార్థాలతో చేసుకోవటం వలన ఆమ్లత్వాన్ని పోగొట్టుకుని తటస్థ స్థితికి చేసుకోవచ్చు అన్నమాట. అలాగే మెట్ట భూములు అనుకోండి, ఎరువులు లోతుగా వేయటంతో పాటు పైపాటుగా ఎరువుకు బదులుగా నత్రజని యూరియా ఆకులపై పిచికారీ చేయటం ద్వారా కూడా మనం పోషకాలని అందించుకోవచ్చు. మొక్కల్లో పోషకాలు ఎక్కడ ఎక్కువ అవసరమో అక్కడికి చేరుతాయి అన్నమాట. ఉదాహరణకు ఒక మొక్క తన ముదురాకుల కంటే లేతాకులకి ఎక్కువ పోషకాలు అందించడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకనుకుంటారు? మొక్కల్లో పోషకాలు చలనం కలిగి ఉన్నప్పుడు వాటి లక్షణాలు మొదట ముదురాకులపై స్పష్టంగా కనిపిస్తాయి. అన్ని పోషకాలు సమానంగా చలనం కలిగి ఉండవు. నత్రజని, భాస్వరం, పొటాషియం చలనం గల పోషకాలు కాగా మిగిలినవన్నీ వేరువేరు స్థాయిల్లో చలనాలని కలిగి ఉంటాయి. తక్కువ చలనం గల పోషకం లోపించినప్పుడు ఆ పోషకం లేత ఆకులకు చేరకుండా ముదురాకుల్లోనే ఉండిపోతుంది. దీనివల్ల ముదురాకులు అన్నవి ఆకుపచ్చదనాన్ని కోల్పోతాయి. మనం ఈ రకంగా లేత ఆకులు ఆకుపచ్చ రంగుని కోల్పోతే ఏ పోషకం వేసుకోవాలి, ముదురాకులు ఆకుపచ్చ రంగు కోల్పోతే ఏ పోషకం వేసుకోవాలి, ఈ విధంగా మనం పోషకాలను తెలుసుకోవటం వలన ఆ రకంగా మనం పోషకాలను వేసుకోవటానికి అవకాశం ఉంటుందన్నమాట.

0: ముఖ్యంగా రైతులందరూ మట్టి పరీక్ష చేయించుకోవటం, ఉదజన సూచిక చూసుకోవటం, అలాగే తగినంత తేమ ఉండేటట్లు చేసుకోవటం వలన మనం వేసే పోషకాలన్నీ మొక్కలకి బాగా అందుతాయి.
1: మీరు ఇంతవరకు నేలలో పోషకాల లభ్యత, పంటలు తీసుకునే పద్ధతులు, ఈ అంశంపై అవగాహనపై డాక్టర్ ఏ శిరీష, ప్రధాన వ్యవసాయ శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన మండలి అనకాపల్లి, వారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక జానపద గీతం వింటారు.

0: కాకినాడ జిల్లా రైతు సోదరులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం. ఈ వ్యవసాయ సమాచారంలో అందిస్తున్నవారు ఆర్ పార్వతి గారు.
1: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం

0: కాకినాడ జిల్లా రైతు సోదరులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం. ఈ వ్యవసాయ సమాచారంలో అందిస్తున్నవారు ఆర్ పార్వతి గారు.
1: రైతు సోదర సోదరీమణులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యవసాయ శాస్త్రవేత్తలు కాకినాడ జిల్లా రైతు సోదరులకు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. భారత వాతావరణ విభాగం వారు అందించిన సమాచారం ప్రకారం రానున్న వారంలో కొన్ని చోట్ల అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 34.6 నుంచి 36 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉండవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతలు 27.1 నుంచి 27.5 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉండవచ్చు. గాలిలో తేమ శాతం ఉదయం వేళల్లో 74 నుంచి 75% వరకు ఉంటుంది. మధ్యాహ్న సమయంలో 60 నుంచి 65% వరకు ఉండవచ్చు. గాలి వేగం గంటకు 4 నుంచి 5 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు ఉన్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రైతులకు వాతావరణ సాధారణ సలహా. ప్రస్తుతం ఉన్న వేడి ఇంకా కొంత మబ్బుగా ఉన్న వాతావరణ పరిస్థితులు పంటల సాధారణ పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రభావవంతమైన వర్షపాతం లేకపోవడం వల్ల నేలలో తేమ స్వల్ప తగ్గుదల సంభవించే అవకాశం ఉంది. కాబట్టి తగినంత తేమ ఉండడానికి కూరగాయలు, పప్పుధాన్యాలు అలాగే పువ్వులు వంటి పంటలకు తేలికపాటి నీటిపారుదలను అందించాలని రైతులకు వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఉదయం పొగమంచు ఎక్కువగా ఆశించబడుతుంది. కాబట్టి రైతులు తెల్లవారుజామున పిచికారీ చేయడం లేదా ఎరువులు వేయడం మానుకోవాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు. పంటలలో అంతర్ సాగు, కలుపు తీయడం, ఇంకా ఎరువులు వేయడం కోసం ఇది అనువైన కాలం. సరైన నీటిపారుదల నిర్ధారించుకొని పంట పొలాలలో అధిక నీటిపారుదలను నివారించుకోవాలి. ఉదయం తేమ కారణంగా పప్పు ధాన్యాలు, ఇంకా కూరగాయలు, బూజు తెగులు, ఇంకా ఆకుమచ్చ తెగులను రైతులు పర్యవేక్షించి అలాగే అవసరమైతే నివారణ శిలీంద్ర సంహారిణి మందులను పిచికారీ చేసుకోవాలి. పశువులు ఇంకా కోళ్లను తెల్లవారుజామున చలి నుండి రక్షించుకోవడానికి పొడి ఆశ్రయాన్ని కల్పించి వెచ్చని తాగునీటిని అందించవలసి ఉంటుంది. వర్షం వచ్చే ముందు లేదా వెంటనే పిచికారీ చేయకుండా వాతావరణం పొడిగా ఉన్నప్పుడు మాత్రమే క్రిమి సంహారక మందులను పిచికారీ చేసుకోవాలి. వ్యవసాయ సలహాలు. మామిడి పంటలో పండ్ల అభివృద్ధి దశ. ప్రారంభ దశలోనే పండ్లను కవర్లతో కప్పడం ద్వారా పండ్ల తొలుచు పురుగు, ఇంకా పండ్ల ఈగల పురుగులను మనం చాలా వరకు నివారించవచ్చు. అలాగే పురుగు పట్టిన పండ్లను ఏరివేసి నాశనం చేయడం ద్వారా తెగులు వ్యాప్తిని చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. అవసరాన్ని బట్టి వేప నూనె 2 నుంచి 3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తీవ్రత ఎక్కువగా కనుక ఉంటే స్పైనోసైడ్ 45 SC మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి అవసరమైన వ్యవధిలో పిచికారీ చేసుకోవాలన్నమాట. ప్రస్తుత వేడి ఇంకా పొడి వాతావరణ పరిస్థితులలో మామిడి పంటలో తేనె మంచు పురుగు అలాగే ఇతర చీడపిడల ప్రభావం కనిపించే అవకాశం ఉంది. కాబట్టి థయోమిథాక్సమ్ 0.3 గ్రాముల మందును లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు మందును లీటర్ నీటిలో కలిపి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పిచికారీ చేసుకోవాలి. ఈదురుగాలులు ఎక్కువగా ఉన్న సమయంలో మందులను పిచికారీ చేసుకోకూడదు. వాతావరణం ప్రశాంతంగా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే రైతులు మందులను పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. రబీ వరిలో కోత దశ. సకాలంలో కోతలు ఏ విధంగా చేసుకోవాలంటే వెన్నులో 80 నుండి 85% గింజలు బంగారు రంగుకు రాగానే కోసుకుని, ఆలస్యమైతే ఎండ తీవ్రతకు గింజలు రాలిపోయి అలాగే మల్చింగ్లో నూకలు అయిపోతాయి. కోతకు 10 నుంచి 14 రోజుల ముందే నీరు పెట్టడం ఆపివేయాలి. ధాన్యాన్ని ఆరబెట్టే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే తార్పాలిన్లపైన 14% తేమ వచ్చే వరకు పద్ధతిగా ధాన్యాన్ని ఆరబెట్టుకుని ఎండదెబ్బ తగలకుండా కూలీలతో పనులను ఉదయం సమయం 6 గంటల నుండి 11 గంటల మధ్యలోపే పనులను ముగించుకొని కల్లాల వద్ద అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్తగా రైతులు ఉండవలసి ఉంటుంది. అరటి పంటలో యాజమాన్యం. త్రిప్స్, అరటి వీవిల్, ఇంకా అరటి పేను పురుగుల కోసం క్రమం తప్పకుండా రైతులు పర్యవేక్షించి అవసరమైతే ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి లేదా థయోమిథాక్సమ్ 0.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. చెరుకు పంటలో యాజమాన్యం. వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల కలిగే తేమ ఒత్తిడిని తగ్గించడానికి, పంటలను కాపాడుకోవడానికి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో క్రమం తప్పకుండా నీరు పెట్టడం అలాగే మల్చింగ్, భూమిని ఎత్తడం వంటి పద్ధతులు పాటించవలసి ఉంటుంది. ఖరీఫ్ ముందస్తు వ్యవసాయ సలహాలు రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కురిసిన వర్షాలను అలా

0: అలాగే నేలలోని సరైన తేమను ఉపయోగించుకుని రాబోయే ఖరీఫ్ సీజన్ కొరకు ప్రాథమిక దుక్కి అంటే తొలి దుక్కి దున్నడం ద్వారా పొలాన్ని చదును చేసి పనులు పూర్తి చేసుకోవాలి. ఋతుపవనాలు ప్రారంభం కావడానికి ముందే రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, ఇంకా సస్యరక్షణ రసాయనాలను సేకరించి తేమ తగలని సురక్షితమైన ప్రదేశాల్లో నిల్వ చేసుకోవాలి. నీటి యాజమాన్య నిర్మాణాల మరమ్మతులు రాబోయే వర్షాకాలంలో వర్షపు నీటిని సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా చేను గట్లు, మురుగునీటి కాలువలు, ఇంకా నీటి సంరక్షణ నిర్మాణాలను అంటే నీటి కుంటలను మరమ్మతులు చేసి బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది. సేంద్రియ ఎరువుల వాడకం నేలలో సేంద్రియ కార్బనాన్ని పెంపొందించడానికి, అలాగే తేమను పట్టి ఉంచే సామర్థ్యాన్ని పెంచడానికి, పొలం తయారీ సమయంలోనే పశువులు ఎరువు, కంపోస్టు, ఇంకా పంట వ్యర్థాలను మట్టిలో కలిపి దున్నవలసి ఉంటుంది. పశువుల సంరక్షణ, పశువులకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలి. ప్రస్తుతం ఉన్న అధిక తేమ ఇంకా మబ్బులతో కూడిన వాతావరణం సమయంలో పశువుల్లో గొంతు వాపు అలాగే జబ్బవాపు వ్యాధులు ప్రబలడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి రైతులు వెటర్నరీ అధికారులు అంటే పశు వైద్యుల సలహా మేరకు పశువులకు తక్షణమే టీకాలు తప్పనిసరిగా వేయించవలసి ఉంటుంది. ప్రస్తుతం కురిసే వర్షాల సమయంలో బ్యాక్టీరియా ఇంకా పరాన్న జీవుల వల్ల వచ్చే వ్యాధులు వ్యాపించకుండా ఉండడానికి పశువుల కొట్టాల దగ్గర సరైన పరిశుభ్రతను పాటించాలి.
1: బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాత్.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వికసిత్ భారత్ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే మరికొద్ది క్షణాల్లో.
3: ఆకాశవాణి ప్రకటించిన అంశం వెంటనే.
4: శ్రోతలకు నమస్కారం. తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వారు నిర్వహిస్తున్న ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న నవీన్ కుమార్ బాసూరి గారు నమస్కారం అండి.
5: నమస్కారం అండి.
4: నవీన్ కుమార్ గారు
5: చెప్పండి సార్.
4: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థల క్రమబద్ధీకరణ పథకం అంటే PMFME, ఇది అసంఘటిత సూక్ష్మ ఆహార ఉత్పత్తి తయారీ రంగ నాణ్యత ప్రమాణాల అభివృద్ధి చేయటమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న బృహత్తర పథకం ఇది. అయితే ఈ పథకం గురించి దాని వివరాలు తెలియజేయండి.
5: తప్పకుండా అండి. సో ముందుగా మీరు చూసినట్లయితే PMFME ఆ పేరులోనే ఉంది, ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్. సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనార్గనైజ్డ్ సెక్టార్గా ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ వ్యవస్థలకి సంబంధించి ఆర్గనైజ్డ్ వేలో తీసుకెళ్లడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. తద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ చేసే వ్యాపారవేత్తలకి కానీ దానివల్ల ప్రభుత్వానికి కానీ GDPలో తోడ్పాటు అయ్యే అవకాశం అనేది ఈ స్కీమ్లో అందించడం జరుగుతుంది. సో ఈ స్కీమ్ వచ్చేసి 2020లో మొదలు పెట్టడం జరిగిందండి. సో ఈ స్కీమ్ ఇప్పటికీ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటూ 6వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ స్కీమ్లో ముఖ్యంగా 4 కాంపోనెంట్లు ఉంటాయి. సో మొదటి కాంపోనెంట్ వచ్చేసి సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అండి. ఇది ఫుడ్ ప్రాసెసింగ్లో రంగంలో ఉన్న వ్యాపారవేత్తలకి సపోర్ట్ చేయడమే కాకుండా ఆ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వ్యాపారవేత్తలు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కూడా సపోర్ట్ చేయడానికి అనేది స్కీమ్ అనేది డిజైన్ చేయబడింది. ఇది స్కీమ్ పరంగా చెప్పడం కన్నా ఒక ఇండివిజువల్ వ్యక్తికి కానీ ఒక వ్యాపార రంగంలో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ముందుకు రావాలి అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మన సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి అందించబడిన మహత్తరమైన అవకాశం అండి. సో దీంట్లో కొత్తగా ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ గురించి ముందు మాట్లాడదాం. సో కొత్తగా ఇప్పుడు మనకి గ్రామీణ ప్రాంతాల్లోనే 70-80% అనేది ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ నుంచే రా మెటీరియల్స్ అనేవి మనకి అందుబాటులో ఉంటాయి. అందుకోసమని మొదటిగా అక్కడ ఫోకస్ చేసుకుంటే సీడ్ క్యాపిటల్ ఫండింగ్ అనేది ఇనీషియల్గా

0: సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఇవ్వడం జరుగుతుంది. వ్యాపారంలో ఏదో ఒకటి మొదలు పెడదాము అనే ఆలోచన నుంచి మొదలు పెట్టుకుంటే, ఆ ఆలోచనకి ప్రభుత్వం ద్వారా తోడ్పాటు సహాయం అనేది 40,000 రూపాయలు అందించడం జరుగుతుంది. సో ఈ 40,000 రూపాయలు ఉపయోగించుకొని వాళ్లకున్న అనుభవం, అవైలబిలిటీ ఉన్న మెటీరియల్స్ ద్వారా చిన్న ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించిన యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవచ్చు. దీంట్లో వాళ్ళు ముందుకు రాణించి ఇంకా ఫర్దర్గా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, పెద్ద మొత్తంలో ఇంకా పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళకి సెకండ్ కాంపోనెంట్లో 90% అనేది రుణ సదుపాయం అందించబడుతుంది. సో ఇది కాకుండా వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం 35% సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. ఇది ఒక ఇండివిజువల్కి వచ్చేసి 10 లక్షల వరకు, అంటే మించకుండా ఈ సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది. సో ఇదే ఒక గ్రూప్ కేటగిరీలో వచ్చేటప్పటికి, ఎందుకంటే గ్రూప్లో చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది ఉంటారు, ఒక సమూహంలో ఒక 10 మంది కానీ లేదా అంతకు మించి 100, 300 వరకు కూడా ఉంటారు. మనకి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని ఇలా చాలా రకాలైన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అలాగే కొన్ని ఎంటిటీస్ అని ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళకి 3 కోట్ల వరకు కూడా సబ్సిడీ అనేది అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, ఇప్పుడు మీ స్కీమ్స్ గురించి తెలియజేశారు, అయితే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి?
0: తప్పకుండా సాంబశీరావు గారు, ఈ స్కీమ్ని అర్హత పొందాలంటే మినిమం వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదండి. తను చదువుకొని తన వ్యాపార నిమిత్తంగా అవసరమయ్యే ఖర్చులను మినిమం చూసుకోగలిగితే సరిపోతుంది. వయస్సు వచ్చేటప్పటికీ మినిమంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి. సో ఇవి మేజర్ అర్హతలు. అండ్ అలాగే రుణ సదుపాయం అనేది స్కీమ్లో అందించబడుతుంది కాబట్టి, సో దానికి సంబంధించి వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ సిబిల్ స్కోర్స్ అన్నీ బ్యాంక్ యొక్క రూల్స్కి అనుగుణంగా ఉన్నట్లయితే సరిపోతుంది.
1: ఇప్పుడు రుణం అనగానే ఏదన్నా షూరిటీ కావాలన్నట్లే బ్యాంక్స్ అడుగుతాయి, ఇది షూరిటీ ఇస్తేనే వాళ్ళకు రుణం అందుతుందా లేకపోయినా అందుతుందా?
0: ఈ స్కీమ్లో ఎవరైనా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి బ్యాంకర్స్ నుంచి మొదటిగా అడిగే విషయం ఏంటంటే, మీరు షూరిటీ ఏం పెడతారు, కొలెటరల్గా ఏమిస్తారు మాకు అంటారు. సో ఈ ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ఎంటర్ప్రెనర్షిప్ స్కీమ్ అనేది కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి దీంట్లో అందించడం జరుగుతుంది. సో అంటే ఎటువంటి కొలెటరల్ కూడా అప్ టు ద మినిమమ్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో అంతవరకు కూడా కొలెటరల్ ఫ్రీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి.
1: ఇందులో మహిళలకి కానీ లేకపోతే కొత్తగా పరిశ్రమలు స్థాపించి ఈ స్కీమ్లో లబ్ధి పొందాలనుకునే వాళ్ళకి, వాళ్ళకి అకౌంట్స్ ఉండకపోవచ్చు, మేబీ సీబిల్ కూడా ఉండకపోవచ్చు, అటువంటి పరిస్థితుల్లో ఎలా వాళ్ళకి లోన్ ఇప్పించగలుగుతారు?
0: అలాంటి పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే అండి, కొత్తగా కొంతమంది గృహిణీలు ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ ఉండవు, సిబిల్స్ అంటే వాటికి అవగాహన ఉండదు. సో అలాంటి వాళ్ళకి కూడా ఈ రుణ సదుపాయం అనేది స్త్రీనిధి లాంటి బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాయి. సో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం నుంచి వాళ్ళ సిబిల్ స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి అనే అన్ని విషయాల్లో కూడా మొదటి నుంచి వాళ్ళు రుణం పొంది వాళ్ళు ప్రాసెసింగ్ ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ మెషినరీస్ అన్నీ తెప్పించి వాళ్ళ బిజినెస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎండ్ స్టేజ్ వరకు స్టార్ట్ చేయడానికి అవసరమైన అన్ని సదుపాయాల్ని వాళ్ళకి చేయూతగా, అంటే హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అనేది మా డిస్ట్రిక్ట్ రీసోర్స్ పర్సన్స్ ద్వారా అందించడం జరుగుతుంది.
1: నవీన్ కుమార్ గారు, వీళ్ళకి మౌలిక సదుపాయాలు ఎలా అందిస్తారు?
0: సో మౌలిక సదుపాయాలు అంటే మనకి ఇప్పుడు ఈ స్కీమ్లో చూసుకున్నట్లయితే అండి, మొదటిగా సీడ్ క్యాపిటల్ ఇస్తున్నాము, తర్వాత బిజినెస్కి అవసరమైన రుణ సదుపాయం అందిస్తున్నాము, అలాగే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ప్రభుత్వం ద్వారా సబ్సిడీ చేకూరుస్తున్నాము, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కానీ వేరే ఏ రకమైన బిజినెస్లో మనం ముందుకు రాణించాలన్నా అవసరమైంది మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్. సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే గ్రూప్ కేటగిరీలకు అయితే 50% రాయితీ అనేది దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి కూడా ఈ స్కీమ్లో పొందుపరచడం జరిగింది. సో ఈ ఫెసిలిటీస్ను ఉపయోగించుకొని వాళ్ళు బిజినెస్లో ముందే ఒక ఏదైనా వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీస్ అన్ని ప్రభుత్వం ద్వారా అందించబడతాయి. వీటిని వాళ్ళు ట్రయల్ రన్ చేసుకోవచ్చు. వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు చేస్తాము అనేసనే కాన్ఫిడెన్స్ వాళ్ళలో కలిగితే ఫర్దర్గా వాళ్ళు ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా చేసుకోవచ్చు.
1: వ్యక్తిగత మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకోవాలంటే

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు వింటారు. ముందుగా ఐ మనోహరుడి చిత్రం కోసం సిద్ శ్రీరామ్ ఖాద్రి పాడిన పాట వింటారు.

అలా అయితే చిత్రం కోసం భరత్ రాజా పాడిన పాట విన్నారు, స్వరమాలిక. తెలుగు చలనచిత్ర గీతాలు 9:30 ప్రసారమవుతాయి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: తొంభై వసంతాల ఆకాశవాణి, తొంభై వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ అన్నపరెడ్డి వీరారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: నమస్కారం. భారతీయ ప్రసార చరిత్రలో ఒక మహత్తర మైలురాయిని స్మరించుకుంటున్నాం. అదే ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బహుజన హితాయ బహుజన సుఖాయ అనే లక్ష్యంతో కోట్లాది మంది భారతీయుల గుండెల్లో స్థానం సంపాదించిన ఆకాశవాణి కేవలం ఒక రేడియో సంస్థ మాత్రమే కాదు, మన దేశపు సాంస్కృతిక స్వర రాగం. 1936 జూన్ 8 ఆల్ ఇండియా రేడియోగా ప్రారంభమైన ఈ సంస్థ నాటి నుంచి నేటి వరకు కోట్లాది మంది భారతీయుల మనసుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. కవులు, రచయితలు, గాయకులకు ఆకాశవాణి ఒక గొప్ప వేదికగా నిలిచింది. ఈ సందర్భంగా మార్కాపురం జిల్లాకు చెందిన ప్రముఖ కవి, విశ్రాంత జాయింట్ డైరెక్టర్ అయినటువంటి డాక్టర్ అన్నపరెడ్డి వీరారెడ్డి గారితో 90 సంవత్సరాల ఆకాశవాణి అనుభవాలను తెలుసుకుందాం. నమస్కారం వీరారెడ్డి గారు.
2: నమస్కారం నరసింహారావు గారు.
1: ముఖ్యంగా మీరు ఇప్పుడు 75 సంవత్సరాల వయసులో ఉన్నారు, మీ జీవితంలో ఆకాశవాణి ప్రవేశించిన తొలి సందర్భం మీకు ఏదైనా గుర్తుందంటారా?
2: అవును, ఆల్ ఇండియా రేడియో అంటే ఆకాశవాణికి 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఆకాశవాణి శ్రోతలందరికీ ముందుగా శుభాభినందనలు. ఆకాశ

0: సమయంలో నా తొలి అనుభవం విషయానికి వస్తే, నేను హై స్కూల్లో చదువుకునే రోజుల్లో అంటే 1962-64 ప్రాంతంలో మా వేములకోట గ్రామంలో పంచాయతీ రేడియో ఉండేది. గ్రామం మధ్యలో రామాలయం ఎదురుగా కీర్తిశేషులు పల్లె సుబ్బయ్య గారి మేడలో పంచాయతీ కార్యాలయం, దాంట్లో ఒక రూమ్లో గ్రంథాలయం, మరొక రూమ్లో రేడియో ఉండేది. ఆ మేడపై గదులు మేము చదువుకునేవాళ్ళం. అందువల్ల మా స్కూల్ హెడ్ మాస్టర్ రాయపల్లి సుబ్బరామయ్య గారు పంచాయతీ రేడియోను ఉదయము సాయంత్రం పెట్టే బాధ్యతను మాకు అప్పగించారు. ఉదయం 7 గంటలకు, సాయంత్రం 6 గంటలకు రేడియో పెట్టేవాళ్ళం. దాని బయట వైపుకు ఒక లౌడ్ స్పీకర్ ఉండేది. చుట్టుప్రక్కల వాళ్ళందరూ పెద్దగా వినిపించేది. సాయంత్రం అయితే రైతులు పనులు ముగించుకొని రామాలయం అరుగు మీద సేద తీరుతుండేవాళ్ళు. రేడియోలో వచ్చే వ్యవసాయదారుల కార్యక్రమాలు, సినిమా పాటలు, ముఖ్యంగా ప్రాంతీయ జాతీయ వార్తలు ఆసక్తికరంగా వినేవాళ్ళు.
1: అప్పట్లో
0: ఆ రోజుల్లో గ్రామ రెడ్డి, కరణం, హెడ్ మాస్టరు మొదలగు పెద్దవాళ్ల ఇళ్లలో మాత్రమే రేడియోలు ఉండేవి. సాధారణమైన వ్యక్తుల ఇళ్లలో రేడియోలు ఉండేవి కాదు. గ్రామంలో ఈ కమ్యూనిటీ రేడియో మీదనే ఎక్కువ మంది ఆధారపడేవాళ్ళు.
1: అంటే అప్పట్లో సమాచార వ్యవస్థ అనేది ఒక రేడియో ద్వారా మాత్రమే ఉండేది అంటారు.
0: ఉండేది అంతే. మరి ఆ తర్వాత కాలంలో రేడియో వాడకం పెరిగి కుటుంబ వాతావరణానికి చేరింది. రేడియో చుట్టూ కుటుంబం అనే భావన కూడా ఏర్పడింది.
1: అంటే ఒక చిన్న ప్రశ్న
0: చెప్పండి,
1: చిన్ననాటి రోజుల్లో రేడియో చుట్టూ కుటుంబ వాతావరణం ఎలా ఉండేది అంటారు? అంటే మీకు తెలిసి?
0: నాకు తెలిసి చాలా తక్కువ కుటుంబాల్లోనే రేడియోలు ఉండేవి. ఆ ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా సాయంకాలం పూట కూర్చొని వాళ్ళకి ఇష్టమైనటువంటి సినిమా పాటలు ఇట్లాంటివి వినేవాళ్ళు. అంతేకాకుండా రేడియో లేని చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు కూడా వీళ్ళతో చేరి వింటుండేవాళ్ళు. ఆ తర్వాత ఆదివారాలు వచ్చినట్లయితే ఇంకా ఎక్కువ మంది చేరి ఈ కార్యక్రమాల్ని వింటూ ఉండేవాళ్ళు.
1: నాటకాలు, సినిమాలు కూడా వింటూ?
0: ఎక్కువగా నాటకాలు, సినిమాలు. అందులో ఆ రోజుల్లో ఆదివారం పూట ప్రత్యేకంగా నాటకాలు వచ్చేవి, ప్రత్యేకించి అవి వినేవాళ్ళు బాగా ఎక్కువ మంది.
1: మీరు గత సుమారు 40 ఏళ్ళుగా కవితలు, పుస్తకాలు రాస్తున్నారు. మొదటిసారిగా మీ స్వరం లేదా కవిత ఆకాశవాణిలో వినిపించే రోజు గుర్తుందంటారా?
0: నన్ను ఈ ప్రశ్న 40 ఏళ్ల వెనక్కి తీసుకెళ్తుంది. నేను వయోజన విద్యా శాఖలో కృష్ణాజిల్లా గుడివాడలో ప్రాజెక్ట్ అధికారిగా పనిచేస్తున్నప్పుడు, అంటే దాదాపు 1987-90 ప్రాంతంలో విజయవాడ ఆకాశవాణి కేంద్రం ద్వారా యువజన కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది. మొదటిసారిగా కృష్ణాజిల్లా వయోజన విద్యా కార్యక్రమాల తీరుతెన్నులపై ప్రసంగించాను. అదే ప్రసంగం నేను మా స్వగ్రామం బొమ్మలాపురంలో ఉండగా ఒకరోజు రాత్రి సమయంలో ప్రసారమైంది. నేను బజార్లో నడుస్తుండగా కొంతమంది అరుగుల మీద కూర్చొని రేడియో వింటున్నారు. అది నా ప్రసంగమే. నువ్వు ఇక్కడ ఉంటే రేడియోలో ఎలా మాట్లాడుతున్నావయ్యా అని నన్ను వాళ్ళు అమాయకంగా ప్రశ్నించారు. అప్పుడు నేను పొందిన అనుభూతి మరువలేనిది. ఆ సంఘటన నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది.
1: ఇంకొక ప్రశ్న
0: చెప్పండి.
1: కవిగా మీ ఆలోచన ప్రపంచంపై ఆకాశవాణి ఎలాంటి ముద్ర వేసిందంటారు?
0: ఇక కవిగా నా ఆలోచన ప్రపంచంపై ఆకాశవాణి ముద్ర అత్యంత కీలకమైందని చెప్పాలి. విజయవాడ ఆకాశవాణి కేంద్రం వారు మా గుడివాడ వయోజన ప్రాజెక్టు ఉన్న గ్రామాల్లో తిరిగి వయోజనుల, అభ్యాసకుల, కార్యకర్తల అనుభవాలు రికార్డ్ చేసి కొన్ని ఎపిసోడ్లుగా ప్రసారం చేశారు. ఆ సందర్భంగా నేను రాసిన వయోజన విద్యా ప్రబోధ గీతాలను రోల్ ప్లేస్ అంటే వీధి నాటకాలు రికార్డ్ చేసి ప్రసారం చేశారు. ఇవి ప్రజల్లో అక్షరాస్యతపై, పెద్దల చదువుపై, రాత్రి బళ్ళపై ఎంతో ప్రభావం చూపాయని చెప్పాలి. అప్పట్లో వాటిని నేను అక్షర గీతాలు, అక్షర రూపకాలు, అక్షర గాథలు అనేటువంటి పేర్లతో చిన్న చిన్న పుస్తకాలుగా ప్రచురించాను. ఆ తర్వాత వాటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నూతనాక్షరాస్యుల పఠన సామాగ్రిగా ఎంపిక చేసి ఈ కేంద్రాలకు సరఫరా చేసింది. ఈ విధంగా నా రచనా ప్రవృత్తి వృత్తిపరంగా ఉపయోగపడడానికి దోహదం చేసింది. ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో నేను ఒక వయోజన విద్యా సాహిత్య రచయితగా పేరు తెచ్చుకోవడానికి నాకు కారణమైంది.
1: ఆ కాలంలో ఆకాశవాణి కళాకారులను ఎలా ప్రోత్సహించేది?
0: అవును, ఈ మాట వాస్తవమేను. అయితే ఆకాశవాణిలో ఉన్నటువంటి ఇతర కళాకారుల విషయం నాకు అంతగా పరిచయం లేదు. కానీ మార్కాపురంలో నాగరాజు గారు అనే ఆయన ఆకాశవాణిలో లలిత సంగీతం పాడుతుండేవాళ్ళు. మా గురువుగారు రాయపల్లి సుబ్బరామయ్య గారి దగ్గరికి హార్మోనియం మీద పాట ప్రాక్టీస్ చేసుకోవడానికి వస్తుండేవాళ్ళు. ఆయన చూస్తే నాకు ఆకాశవాణిని చూసినంత ఆనందంగా ఉండేది. ఆ తర్వాత రేడియోలో సమస్యపూర్ణ కార్యక్రమాలు మా గురువుగారు పద్యాలు కూడా రాస్తుండేవాళ్ళు.
1: అంటే సమస్యపూర్ణ

0: కార్యక్రమానికి మీ గురువు గారు పద్యాలు
1: రాస్తుండే వాళ్ళు. వాటిని రేడియోలో వినడం మాకెంతో సంతోషాన్ని కలిగించేది. అలా రేడియో కళాకారులకు గుర్తింపడం మాత్రం వాస్తవం. ఇక నా మటుకు నాకు 1922 జూన్ 3వ తేదీన ఆకాశవాణి మార్కాపురం కేంద్రంలో అప్పటి స్టేషన్ ప్రోగ్రాం అధికారి శ్రీ ఎం సుధాకర్ మోహన్ గారు స్వతంత్ర భారత వజ్రోత్సవ సందర్భంగా నన్ను ఘనంగా సత్కరించారు. ఇది నాకెంతో ప్రోత్సాహాన్నిచ్చింది. అంతేకాక నాకు ఒక తీపి గుర్తుగా కూడా మిగిలిపోయింది.
0: ఓకే, మీరు ఆకాశవాణిలో ఇటు మార్కాపూర్ కేంద్రంలో అటు విజయవాడ కేంద్రంలో చాలా ప్రోగ్రాంలు ఇచ్చే ఉంటారు. అయితే మీకు అత్యంత దగ్గరైన ఆకాశవాణి కార్యక్రమం ఏది?
1: నేరుగా చెప్పాలంటే ఆకాశవాణి నిర్వహిస్తున్న ఉదయ కిరణాల కార్యక్రమం నాకు బాగా నచ్చడమే కాక నేను ఒక మంచి పుస్తకాన్ని ప్రచురించడానికి కూడా దోహదపడింది. నేను ఒక సంవత్సరం కాలం పాటు మా పశ్చిమ ప్రకాశంలో అంటే ఇప్పటి మార్కాపురం జిల్లాలో నలుమూలలా తిరిగి 48 గ్రామాల చరిత్రను సేకరించి వాటిని ఫేస్బుక్లో రాసేవాడిని. మన ఊర్ల పేర్లలో ఏముంది అనేటువంటి శీర్షికతో ఇవి రాసేవాడిని. వాటిని పరిశీలించిన మార్కాపురం ఆకాశవాణి అప్పటి నిర్వాహకులు ప్రశాంత్ కిరణ్ గారు వాటిని ఆకాశవాణి కేంద్రం ద్వారా ప్రసారం చేయడానికి నన్ను ఆహ్వానించారు. వాటిని 14 వారాల పాటు ధారావాహికంగా ఉదయ కిరణాల కార్యక్రమంలో ప్రసారం చేశారు. వాటిపై వచ్చిన స్పందనలను స్టూడియోలో నాకు వినిపించినప్పుడు నేను పొందిన అనుభూతి మధుర అనుభూతిగా మిగిలిపోయింది. ఆ తర్వాత వాటిని మన ఊళ్ళ కథలనే పేరుతో పుస్తక రూపంగా తేవడం జరిగింది. ఆ పుస్తకం నాకు మంచి పేరును కూడా తెచ్చింది.
0: తెలుగు సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆకాశవాణి ఎంత ముఖ్య పాత్రను పోషించిందంటారు? అలాగే నేటి డిజిటల్ యుగంలో కూడా రేడియోకు ప్రత్యేక స్థానం ఉందని భావిస్తున్నారా?
1: ఆల్ ఇండియా రేడియో 90 ఏళ్ల క్రితం 1936 భారతదేశ ప్రసార సంస్థగా స్థాపించబడిన వివిధ భాషల్లో విద్యాపరంగాను సాహిత్యపరంగాను ఎంతో కృషి చేసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కవులను కళాకారులను ఆదరిస్తూ సాహిత్య సేవ చేసిందనడంలో సందేహం లేదు. మొదటి నుండి ఎందరో ప్రసిద్ధ కవులతో ఎన్నో కవి సమ్మేళనాలు నిర్వహించింది. మంచి మంచి నాటకాలు ప్రసారం చేసింది. సమస్య పూర్ణాలతో పద్య సాహిత్యాన్ని ప్రోత్సహించింది. లలిత సంగీత గీతాలను కథలు కథానికలను వ్యాసాలను కూడా ప్రసారం చేసింది. అనేక సాహితీ ప్రక్రియలను శ్రోతలకు పరిచయం చేసింది. ఇది ఇక మన సంస్కృతి సాంప్రదాయాలకు జానపద కళలకు పెద్ద పీట వేసిందని కూడా చెప్పాలి. నా మటుకు నాకు కేవలం మార్కాపురం ఆకాశవాణి కేంద్రం నుండి ఒక పుస్తకానికి సరిపడా కవితలను వ్యాసాలను ప్రసంగాలను ప్రసారం చేయడానికి అవకాశం కల్పించింది. ఆకాశవాణిలో నా వాణి అనే పేరుతో ఒక సంపుటాన్ని కూడా నేను ప్రచురించాను.
0: అంటే ఆకాశవాణిలో మీరు చదివిన కవితలు
1: వీటన్నింటిని ఒక పుస్తక రూపంలోకి తేవడం జరిగింది.
0: వెరీ గుడ్ సార్.
1: అలాగే రెక్కలు అనేటువంటి ప్రక్రియలో 100కు పైగా కవితలు కొన్ని వారాల పాటు ప్రసారమయ్యాయి. ఇంకా సూక్తి చదువు వంటి కార్యక్రమాల్లో కూడా నేను పాల్పంచుకున్నాను. ఇంకా మా మార్కాపురం లక్ష్మీచందకేశవ స్వామి దేవస్థానంపై చూతం రారండి అనేటువంటి ఒక డాక్యుమెంటరీ రూపకాన్ని కూడా నేను రాస్తే ఈ కేంద్రం నుంచి అది ప్రసారమైంది. అది నా జన్మకు సార్థకత చేకూర్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇక మీరు అడిగినటువంటి డిజిటల్ యుగంలో రేడియో కూడా ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని నేను గట్టిగా భావిస్తున్నాను. డిజిటల్ ఇంకా అనేక సోషల్ మీడియా వేదికల ఆధిపత్యం ఉన్న ఈ సాంకేతిక యుగంలో కూడా పౌరులతో ప్రత్యేకంగా సంభాషించే ప్రధాన మాధ్యమంగా ఇది కొనసాగుతూ ఉంది. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఎంచుకోవడం రేడియోకు ఉన్నత ప్రాధాన్యతను విశ్వాసాన్ని నొక్కి చెప్తుందని నేను భావిస్తున్నాను.
0: చాలా చక్కగా చెప్పారు వీరారెడ్డి గారు. ఒక కవిగా ప్రజాస్పందన రేడియో ద్వారా ఎలా అనుభూతి చెందారు?
1: ఇది ఆకాశవాణి ఎలా అభివృద్ధి చెందిందనే విషయాన్ని తెలిపే ప్రశ్నగా నేను భావిస్తున్నాను. నాకు తెలిసి 1960-70 ప్రాంతాల్లో ధనవంతుల ఇళ్ళకే పరిమితమైన రేడియో రాను రాను ఇంటింటికి చేరువైంది. రాళ్ళు కొట్టే కార్మికులు, పొలం పనులు చేసే కర్షకులు, ఇస్త్రీ బండ్ల వాళ్ళు, వీధి బళ్ళ అమ్మకందారులు అందరికీ రేడియో అందుబాటులోకి వచ్చింది. అది అందరికీ మెచ్చింది. అందులో ప్రసారమయ్యే కార్మికుల కార్యక్రమాలు, వ్యవసాయదారుల కార్యక్రమాలు బాగా ప్రజాదరణ పొందాయి.
0: ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, గ్రామీణ ప్రాంతాల్లో ఆకాశవాణి ప్రభావాన్ని మీరు ఎలా చూశారంటారు? మీకు తెలిసి అంటే మీరు వయోజన విద్యలో పనిచేశారు కదా, ఎలా చేరువైందంటారు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆకాశవాణి, వాళ్ళ ప్రభావం ఎలా ఉంది ప్రజల మీద?
1: ప్రజల్లో ఒక ముఖ్యమైనటువంటి ప్రసార సాధనంగా రేడియో ఉండేది కాబట్టి రేడియో అందరికీ అందుబాటులో ఉండేది. అంతేకాకుండా అందులో వచ్చేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా మందికి ఉపయోగ

0: ఆహ్లాదకరంగా ఉండేది కాబట్టి ఆ కార్యక్రమం రేడియో అందరికీ ఇష్టంగా ఉండేది. ఈ కార్మికుల కార్యక్రమంలో చిన్నక్క ఏకాంబరం పాత్రలు ఇప్పటికీ మర్చిపోలేనివి. రేడియో చిన్నక్క అసలు పేరు రతన్ ప్రసాద్ అని చాలా మందికి తెలియదు కూడా. ఆమె ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసి తెలుగు శ్రోతల్లో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి. అలాగే రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్యలు కూడా న్యాయపతి రాఘవరావు గారు, కామేశ్వరులు గారు మంచి పేరు తెచ్చుకున్నారు. బాలానందం కార్యక్రమాన్ని మద్రాసు రేడియో కేంద్రం నుంచి బాలబాలికలు ఎంతో ఆకట్టుకుని ఉండేది. రారెండోయ్ రారెండోయ్ బాలల్లారా రారెండోయ్ అనే పాటతో పిల్లలందరూ కూడా రేడియో చుట్టూ గుమిగూడేవాళ్లు. బాలబాలికల శ్రేయస్సు కోసం వారు ఎంతో కృషి చేసినట్లు నేను విన్నాను.
1: చివరిగా ఒక ప్రశ్న అండి, 90 ఏళ్ళు ఆకాశవాణి ప్రయాణాన్ని మీరు ఒక్క మాటలో చెప్పాలంటే ఎలా నిర్వచిస్తారు? ఈ తరానికి రేడియో విని అలవాటు పెరగాలంటే ఏం చేయాలి?
0: 90 ఏళ్ల ఆకాశవాణి ప్రయాణాన్ని మీరు ఒక మాటలో చెప్పన్నారు. ఇది ప్రసార రంగంలో వచ్చిన సాంకేతిక విప్లవాన్ని తట్టుకొని నిలిచిన చిరంజీవిగా నేను ఆకాశవాణిని అభివర్ణిస్తున్నాను. ఇక యువతలో రేడియో వినేటువంటి అలవాటు పెంచడానికి యువత అభిరుచులకు అవసరాలకు అనుగుణంగా రేడియో కార్యక్రమాలు ఉంటే బాగుంటుందనేది నా ఆలోచన.
1: ఆకాశవాణితో మీకున్న అనుబంధాన్ని చాలా చక్కగా వివరించారు వీరారెడ్డి గారు, ధన్యవాదాలు.
0: నమస్కారాలు.
2: మీరు ఇంతవరకు 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ అన్నపరెడ్డి వీరారెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాయిద్య సంగీతం వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు విశాఖపట్నం నుంచి వెలువడుతున్నాయి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో అబుదాబీలో ఈరోజు సమావేశమయ్యారు. బహుపాక్షికత లక్ష్యాన్ని సాధించే దిశగా బ్రిక్స్ భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ అంకిత భావంతో ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. భారతదేశ జాతీయ భద్రత ఆత్మనిర్భరతపైనే ఆధారపడాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. నీట్ యూజీ 2026 పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఏఈ యూరప్లలో పర్యటనలో భాగంగా ఈరోజు అబుదాబీ చేరుకున్నారు. అక్కడి ప్రెసిడెన్షియల్ ఎయిర్పోర్ట్లో యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్తో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ప్రధానంగా ఇంధన సహకారం, ద్వైపాక్షిక వాణిజ్యం అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ యుఏఈపై ఇటీవల జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు. అవి పూర్తిగా ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. క్లిష్ట సమయాల్లో యుఏఈ నాయకత్వం చూపిన స్థైర్యాన్ని ఆయన ప్రశంసించారు. ఎమిరేట్స్కు భారతదేశం మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించారు. ప్రస్తుత ప్రపంచ సంఘర్షణల కాలంలో చర్చలు, దౌత్యం మాత్రమే ముందుకు సాగే ఏకైక మార్గమని నరేంద్ర మోదీ పేర్కొంటూ

0: पश्चिम एशिया क्षेत्र में युद्ध की परिस्थिति का प्रभाव पूरे विश्व पर दिखाई दे रहा है। होर्मुज को फ्री, ओपन और सेफ बनाए रखना, यह हमारी सबसे बड़ी प्राथमिकता है। इस विषय में अंतर्राष्ट्रीय कानूनों का पालन आवश्यक है। भारत हर परिस्थिति में यूएई के साथ कंधे से कंधा मिलाकर खड़ा है और आगे भी खड़ा रहेगा।
1: కాగా పెట్రోలియం నిల్వలపై ఒక అవగాహన ఒప్పందంతో పాటు ఎల్పీజీ సరఫరాలపై భారత్ యుఏఈల మధ్య ఒక ప్రత్యేక ఒప్పందం కుదిరింది. అలాగే వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం కోసం ఒక ఫ్రేమ్వర్క్ ఒప్పందంపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. భారత పశ్చిమ తీరంలోని వడినార్లో ఒక నౌకా మరమ్మత్తు క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి ఇరు దేశాలు ఒక అవగాహన ఒప్పందంపై కూడా సంతకాలు చేశాయి. బహుపాక్షికత లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు అన్ని భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేయడానికి భారత్ అంకిత భావంతో ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశం 2026 రెండవ రోజు ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో బహుపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి నాయకులిచ్చే ప్రాధాన్యతను ఈ సమ్మేళనం ప్రతిబింబిస్తుందన్నారు. అంతర్జాతీయ ఆర్థిక నిర్మాణ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టడం అత్యంత ఆవశ్యకమని జయశంకర్ పేర్కొన్నారు. భారతదేశ జాతీయ భద్రత ఆత్మనిర్భరతపైనే ఆధారపడాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఈరోజు ఆయన అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి మాట్లాడుతూ, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా రక్షణ దార్శనికతను ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన స్తంభంగా ఎదుగుతోందన్నారు. కొత్తగా ప్రారంభించిన ఈ రక్షణ ప్రాజెక్టులు జాతీయ భద్రతను బలోపేతం చేస్తాయని, పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేస్తూ యువతకు పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని చెప్పారు. క్లిష్టమైన భద్రతా పరిస్థితుల్లో భారతదేశం ఆత్మనిర్భరతపైనే ఆధారపడి ఉండాలని, ఆత్మనిర్భర్ భారత్ చొరవ కింద బలమైన ఆత్మవిశ్వాసం గల భారతదేశానికి స్వదేశీ రక్షణ తయారయ్యే పునాది అని రక్షణ మంత్రి పేర్కొంటూ,
2: ఆడా సర్కార్ కే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యా భారత్ కే లియే స్వదేశీ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ కే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మే అప్నీ భూమికా నిభాతీ హై. ఇసీ ఏడీఏ నే హమే ఎల్సీఏ తేజస్ మార్క్ 1 దియా ఔర్ అభీ మార్క్ 2 పర్ కామ్ చల్ రహా హై ఔర్ అబ్ యహీ ఏడీఏ 5th జనరేషన్ అమ్కా పర్ భీ కామ్ కర్ రహీ హై. ఫుల్ ఫ్లెజ్డ్ 5th జనరేషన్ స్టీల్ ఫైటర్ హోగా జో దునియా కే కుచ్ హీ దేశో కే పాస్ ఐసా ఫైటర్ ప్లేన్ హోగా.
1: డ్రోన్లు మానవరహిత వైమానిక వ్యవస్థలు వాయుసేన సామర్థ్యానికి దోహదపడతాయని ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. మానవరహిత వైమానిక వ్యవస్థల యుఏఎస్పై సెంటర్ ఫర్ ఏరోస్పేస్ పవర్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్, ఇండియన్ మిలిటరీ రివ్యూ సంయుక్తంగా ఈరోజు నిర్వహించిన ఒక సెమినార్ ఎగ్జిబిషన్లో ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ల సమయంలో డ్రోన్లు మానవరహిత వైమానిక వ్యవస్థలు మానవ ప్రాణాలకు ముప్పును తగ్గిస్తాయని ఏపీ సింగ్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో ఉగాండా విదేశీ వ్యవహారాల మంత్రి ఒడోంగో జేజే అబూబకర్తో సమావేశమయ్యారు. భారత్ ఉగాండా దేశాల మధ్య దీర్ఘకాల సహకారం కొనసాగుతున్నదని ఆయన ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. అంతకుముందు డాక్టర్ జయశంకర్ న్యూఢిల్లీలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీని కలిశారు. పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితులు, ప్రభావాలపై ఆయనతో చర్చలు జరిపినట్టు సోషల్ మీడియా పోస్టులో ఆయన తెలిపారు. అలాగే క్యూబా విదేశాంగ వ్యవహారాల మంత్రి బ్రూనో రోడ్రిగెజ్ పారిల్లాను కలిసినట్టు జయశంకర్ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థుల పట్ల ప్రభుత్వం సున్నితంగా వ్యవహరిస్తోందని స్పష్టం చేశారు. నీట్ యూజీ 2026 పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA ప్రకటించిందని, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు వచ్చే నెల 14వ తేదీ నాటికి అడ్మిట్ కార్డులు అందుతాయని వెల్లడించారు. వచ్చే సంవత్సరం నుండి నీట్ యూజీ పరీక్షను కంప్యూటర్ ఆధారిత పరీక్ష CBT విధానంలో నిర్వహించనున్నట్టు మంత్రి తెలియజేశారు. NTAలో సంస్కరణలు అవసరమన్న కేంద్ర మంత్రి, భవిష్యత్తులో ఎటువంటి అవకతవకలు జరగకుండా పరీక్ష వ్యవస్థను మరింత పటిష్టం చేయనున్నట్టు వెల్లడించారు.

0: అర్హత కలిగిన ఏ విద్యార్థి కూడా ఏ కారణంగానూ తమ హక్కులను కోల్పోకూడదని ప్రభుత్వం దృఢంగా భావిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: अगले साल से नीट की परीक्षा कंप्यूटर बेस्ड टेस्ट से हो, निश्चित रूप में एनटीए को और सुधारने की आवश्यकता है, उसको हमने गंभीरता से लिया। 24 की जो लूफल्स आई थी, 24 की लूफल्स को इस बार हमने पूरा पैक किया था, पूरा ठीक किया था, लेकिन उसके बावजूद भी ये फिर घटना हुई है। इसलिए एनटीए में निश्चित रूप में और सुधार की आवश्यकता है, इसको सुधार किया ही जाएगा। तुलनात्मक ओएमआर से सीबीटी थोड़ा प्रोटेक्टेड है, इस बार माल प्रैक्टिस होने नहीं देंगे।
0: మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పాలు పంచుకోవాలని భారత ప్రభుత్వ సామాజిక న్యాయం సాధికారత శాఖ పౌరులకు విజ్ఞప్తి చేసింది. నషాముక్త్ భారత్ అభియాన్ ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, మాదక ద్రవ్య రహిత భారత్ను నిర్మించాలనేది ఒక జాతీయ సంకల్పమని ఆ శాఖ కార్యదర్శి సుధాంశ్ పంత్ అన్నారు. నషాముక్త్ భారత్ అభియాన్ కింద నషాముక్తి మిత్రగా మారి మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని ఎదుర్కోవడంలో పౌరులు తమ వంతు సహకారం అందించడానికి, అలాగే ఆసక్తిగల ప్రతి పౌరునికి ఒక అధికారిక వేదికను కల్పించడం ద్వారా ఈ ఉద్యమాన్ని ప్రజాస్వామీకరించడమే ఈ చొరవ లక్ష్యమని సుధాంశ్ పంత్ తెలిపారు. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా భారత అత్యున్నత న్యాయస్థానం వర్చువల్ విచారణలు చేపట్టాలని నిర్ణయించింది. సోమ శుక్రవారాలు ఇతర రోజులుగా ప్రకటించిన రోజులలో జాబితా చేయబడిన విషయాలు, అలాగే పాక్షిక పనిదినాలలో చేపట్టే విషయాలు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాత్రమే విచారించబడతాయని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ భరత్ పరాశర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంధనాన్ని గరిష్టంగా వినియోగించుకునేందుకు న్యాయమూర్తులు తమలో తాము కార్ పూలింగ్ ఏర్పాట్లను ప్రోత్సహించాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్టు తెలిపారు. రిజిస్ట్రీలోని ప్రతి విభాగంలోనూ 50% వరకు సిబ్బందిని వారానికి 2 రోజుల వరకు ఇంటి నుండి పనిచేయడానికి అనుమతిచ్చినట్టు తెలిపారు. లక్నోలోని ఏక్నా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై జట్టు 9 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, క్రిస్టియన్ హెట్టే నేతృత్వంలోని జర్మన్ ప్రతినిధి బృందంతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. న్యాయ సంస్కరణలు, న్యాయ వ్యవస్థ సహకారం, న్యాయ పంపిణీ వ్యవస్థల్లో నూతన ఆవిష్కరణల రంగాల్లో భారత్ జర్మనీ సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపినట్టు కేంద్ర మంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో అబుదాబీలో ఈరోజు సమావేశమయ్యారు. బహుపాక్షికత లక్ష్యాన్ని సాధించే దిశగా బ్రిక్స్ భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేసేందుకు భారత్ అంకిత భావంతో ఉందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. భారతదేశ జాతీయ భద్రత ఆత్మనిర్భరతపైనే ఆధారపడాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. నీట్ యూజీ 2026 పునః పరీక్షను వచ్చే నెల 21వ తేదీన నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. తెలుగు చలనచిత్ర గీతం వింటారు. డార్లింగ్ చిత్రం కోసం జీవి ప్రకాష్ కుమార్ పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు, వాద్య సంగీతం విన్నాను.

డాన్స్ మాస్టర్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విన్నారు. ఇప్పుడు అనుబంధం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట వింటారు.

బానిసగా వచ్చావు, నన్నే నీ బానిసగా చేసుకున్నావు. మగతనం చూపావు, నాలో ఆడతనాన్ని.

మీరు ఇంతవరకు స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎంపీఎస్ రౌల్ గారి గానం వింటారు. వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగ సహకారం శ్రీ ఎంవిఆర్ లక్ష్మణరావు. మొదటిగా పరమాత్మ జాగచ్చ నాటరాగం ఖండచాపు తాళం శ్రీ ముత్తుస్వామి దీక్షితార్ కృతి.

తర్వాత మణిమారైపోరి నట కురింజి రాగం మిశ్రచాపుతాళం శ్రీ గోపాలకృష్ణ భారతి రచనా.

చివరిగా రాగిశ్రీ రాగంలో తిల్లానా ఆదితాళం, రచన శ్రీ లాల్గుడి జయరామన్.

ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎంపీఎస్ రావుల గారి గానం విన్నాం. వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామచరణ్, మృదంగ సహకారం శ్రీ ఎంవిఆర్ లక్ష్మణరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు. ముందుగా

చీకటి వెలుగుల చిత్రం కోసం పి సుశీల పాడిన పాట విన్నారు. నర్తనశాల చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

0: false and there's not an iota of truth in it, the Prime Minister said. There's no question of putting such restrictions on foreign travel. The Central Bureau of Investigation has arrested the kingpin in connection with alleged irregularities in paper leak related to NEET UG 2026 examination. The agency said that P.V. Kulkarni has been arrested at Pune after thorough interrogation. P.V. Kulkarni is a chemistry lecturer involved in the process of examination on behalf of National Testing Agency. He had access to the question papers. Lok Sabha Speaker Om Birla has constituted the Empowerment of Women Committee. BJP MP from Lok Sabha, Dr. D. Purandeswari, will be the chairperson of the committee. The committee comprises of 18 members from Lok Sabha and 10 members from Rajya Sabha. The members of the lower house include prominent personalities like Hema Malini, Harsimrat, Kumar Badal and Ikra Chaudhary. In IPL cricket, chasing a target of 188 runs set by Chennai Super Kings, Lucknow Super Giants were 164 for 3 in 16 overs at Ighana Cricket Stadium, Lucknow, when reports last came in. Chennai Super Kings scored 187 for 5 in stipulated 20 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. రేపు ప్రసారమయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్య అంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, దేశమాత శ్రీ సమేత సంగీతం, బిఎస్ నారాయణమూర్తి రచన, శ్రీ పి సుబ్బరాయ శాస్త్రి. 6:10 భక్తిరంజని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం. 6:30 శ్రీ నేగాపుల కృష్ణ. 6:30 పొలం పనులు, నేల ఆరోగ్యాన్ని కాపాడే పచ్చిరొట్ట ఎరువులు, శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారి ప్రసంగం. 7 గంటలకు ప్రసార విశేషాలు. 7:15 నేటి మాట, తర్వాత 90 వసంతాల ఆకాశవాణి, తర్వాత లలిత సంగీత కార్యక్రమం. 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ కె శ్రీనం. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం, శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గారి గానం ప్రసారమవుతుంది. 10:00 వసుదైక కుటుంబం. 10:30 90 ఏళ్ళ ఆకాశవాణి అల్నాటి మేటి కార్యక్రమం. వెలుగుజాడ, మహాకవి గురజాడపై రూపకర్త రచన శ్రీ రాంభట్ల నృసింహశర్మ, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 1:30 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా శ్రోతలకి కోరిక మేరకు తెలుగు చలనచిత్ర గీతాల ప్రసారం. 2:31 సైనిక మాధురి. 5:00 యువాని యువజనుల కార్యక్రమం. 5:30 మా పదం మీ భావం. 5:50 ప్రసార విశేషాలు. 6:00 సమాచార వాణి. 6:30 సాయం సమయం కార్యక్రమం. 7:00 ప్రసార విశేషాలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు. 7:15 90 వసంతాల ఆకాశవాణి. ఎఫ్ఎస్ఐ డిపార్ట్మెంట్, శ్రీ జీవీఏ ప్రసాద్ ఆకాశవాణితో అనుబంధం. తర్వాత పల్లెసీమలు. 7:45 9:30 స్వరమాలిక తెలుగు చలనచిత్ర గీతాల ప్రసారం. 8:15 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి రిలే. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారం అయ్యే కార్యక్రమంలో కొన్ని ముఖ్యాంశాలు. వాతావరణం. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.7 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33.1 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్. ఆకాశం సాధారణ మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. రాగల 24 గంటల్లో పడవ ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. సముద్రంలో చేపలు పట్టేటువంటి మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయం సమయం 11:12 దాటి 55 సెకండ్లు కావస్తుంది. ఈ పూట కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 3.63 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. మీ నుంచి సెలవు తీసుకుంటున్న మీ భవదీయుడు ఆట్ల చంద్రశేఖర్. జై హింద్.